ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, అశ్వయుజ మాసం 21 రోజు, క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల 13వ తేదీ మంగళవారం. ఏ పరిస్థితిలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి అన్నారు స్వామి వివేకానంద. నేను మీ రేడియో నేస్తం చెనిగరపు శ్రీధర్.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తిగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి.
1: దుర్యోధనుడు ఒకరోజు కృష్ణుని వద్దకు వచ్చి, కృష్ణ, జనులు ఎందుకు నన్ను చెడ్డవానిగా భావిస్తున్నారు, ధర్మరాజుని ఎందుకు మంచివాడిగా భావిస్తున్నారని అడిగాడట. అందుకు కృష్ణుడు, దుర్యోధన, హస్తినాపురంలో నీకు నచ్చిన ఒక మంచి వ్యక్తిని తీసుకునిరా అని చెప్పాడట. దుర్యోధనుడు, అదెంత పని, ఇప్పుడే బయలుదేరి ఒక మంచి వ్యక్తితో నీ దగ్గరికి వస్తాను అంటాడు అని ఒక మంచి వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటాడు. లోకులు మంచి వ్యక్తులుగా పేర్కొన్న వారిని కూడా ముఖాముఖి పరీక్షలు పెట్టి వారెవరు అంత మంచివారు కాదని తేల్చివేసేవాడు. అందరితోనూ ఏదో ఒక దోషం కనపడిందని హస్తినాపుర ప్రజలను విమర్శించేవాడు. చివరకు ఎవరూ ఒక మంచి వ్యక్తి కూడా లేడని కృష్ణుడికి తెలుపుతాడు. అప్పుడు కృష్ణుడు సుయోధనుడు అక్కడ ఉండగానే ధర్మరాజును పిలిపించి, యుధిష్ఠిరా, ఈ హస్తినలో నీకు కనిపించిన ఒక దుష్ట మానవుని నా వద్దకు తీసుకురమ్మనమని చెప్పాడు. అప్పుడు సుయోధనుడు తనలో తాను నన్నేమో మంచి మనిషిని తీసుకుని రమ్మని కఠినమైన కోరిక కోరి ధర్మరాజుకు దుష్టుని తీసుకుని రమ్మని శ్రమలేని పనిని ఇస్తున్నాడు, అందరూ దుష్టులే కాబట్టి ధర్మరాజుకు ఆ పని చాలా సులువు, వెంటనే ఒకడిని పట్టుకొని వచ్చేస్తాడు, ఎంతైనా పాండవ పక్షపాతి కదా అనుకున్నాడు తనలో దుర్యోధనుడు. కానీ ఆయన అనుకున్నట్లు ధర్మరాజు ఒక మానవాధముణ్ణి పట్టుకొని కృష్ణుడి ముందు ప్రత్యక్షం అవ్వలేదు. రోజంతా హస్తినాపురంలో తిరిగి జనులు చెడ్డవారు ఎందుకు పనికిరాని నరాధముడుగా భావించిన వానిలో కూడా కొన్ని సులక్షణాలు గమనించి చివరకు సూర్యాస్తమయానికి కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ, రోజంతా వెతికాను, ఒక్కరు కూడా దుష్ట మానవులు నాకు కనపడలేదయ్యా అంటాడు. అప్పుడు కృష్ణుడు దుర్యోధనునితో, సుయోధన, ఇప్పుడు నీకు అర్థమైందా ధర్మరాజును ఎందుకు మంచివాడు అంటున్నారో అని ప్రశ్నిస్తున్నట్టుగా చూశాడు. దుర్యోధనుడు ఆలోచనలో పడతాడు. అప్పటికి అర్థమైనట్లు వెళ్ళిపోతాడు. కానీ స్వభావం మారదు కదా, కనీసం మార్చుకోవాలన్న ఆలోచన కూడా ఉండాలి. అది లేకుంటే లోకులు ఇతరుల గురించి మంచిగా అనుకుంటున్నారని అసూయ చెందడం అనవసరం. ప్రస్తుతం మనం దుర్యోధనుడికి ధర్మరాజుకి మధ్యలో ఉన్నాం. మనం దుర్యోధనుడు అంత చెడ్డవాళ్ళం అయితే కాదు, ధర్మరాజు అంత మంచివాళ్ళం కూడా కాదు.

0: ఈ సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే నిజానికి ప్రతి మనిషిలోనూ ఒక దుర్యోధనుడు, ఒక యుధిష్ఠిరుడు ఇద్దరు ఉంటారు. మనిషికి మనిషికి వ్యత్యాసం వారిలో నుంచి ఎంత దుర్యోధనుడు ఎంత ధర్మరాజు అభివ్యక్తీకృతమవుతున్నారో అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. దుర్యోధనుడిని తక్కువగా ధర్మరాజును ఎక్కువగా ప్రకటించడానికి మనకు కొంత ప్రయత్నం కూడా అవసరం. ఆధ్యాత్మిక సాధన చేయాలి. స్వభావాన్ని మార్చుకోవడం కొంత శ్రమతో కూడుకున్నది. స్వీయ నియంత్రణ లేకుండా గత జన్మల కర్మ ఫలితాల వలన సంపాదించుకున్న స్వభావాన్ని వ్యక్తం చేసుకుంటూ పోతే మనకి జంతువుకి పెద్ద తేడా ఏమీ లేదు. స్వభావాన్ని మార్చుకోవడం ఒక్క మనిషికి మాత్రమే సాధ్యపడుతుంది. దుష్టమానవుడు అంటే మంచి చెడుల గురించి తెలిసి కూడా చెడు పనులు చేసేవాడు. అందుకే మనిషి ఎరుకలో కర్మలను చేయటం నేర్చుకోవాలి. అజ్ఞానంతో ప్రేరేపితులై దుష్కర్మలు చేస్తూ చెడు స్వభావాన్ని సంతరించుకుంటూ సంసార సముద్రంలో దారి తెన్ను తెలియక నానా అవస్థలు పడుతూ ఉంటారు. ఈ సంస్కార ప్రక్షాళనే విద్య, సంస్కృతి, ఆధ్యాత్మికతల నుండి ఏర్పడుతుంది. కానీ విద్య వేరైపోయింది. మనం అతి సాధారణంగా చేసే పొరపాటు ఇతరులలో ఉన్నటువంటి మంచిని చూడటానికి ప్రయత్నించకపోవడం. చెడు కనపడుతున్నంత స్పష్టంగా వారిలో ఉన్నటువంటి మంచి మనకి కనపడదు. అంటే వారిలో ఉన్న మంచిని చూడటానికి మనం ఇష్టపడకపోవటమే. మనలో లేని మంచిని వారిలో చూడటానికి మనకు అభిమానం అడ్డొస్తుంది. మనం అజ్ఞాన జనిత అభిమానాన్ని పక్కన పెట్టి ఇతరులతో ఉన్నటువంటి మంచిని చూడటం అలవాటు చేసుకుంటూ పోతే క్రమేణా వారిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలు మనలో కూడా వ్యక్తమవుతాయి. ఇందుకు విరుద్ధంగా అందరిలో దోషాలను ఎంచుకుంటూ పోతే మనకు మనశ్శాంతి కరువవుతుంది.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి రాళ్ళబండి శ్రీదేవి.

పొగాకు లద్దె పురుగు అనేది చాలా ప్రమాదకారి. వివిధ రకాల పంటలను ఆశించే పొగాకు లద్దె పురుగు ఆ పైర్లను ముంచుతోంది. పత్తి, మిరప, వేరుశెనగ, కంది, మినుము, పెసర, కూరగాయ పంటలు, టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పైర్లను ఎక్కువగా ఈ పొగాకు లద్దె పురుగు ఆశిస్తోంది. దీని గురించి ఏ విధంగా గుర్తించాలి, వీటి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ముందుగానే తెలుసుకుని ఉండాలి అంటున్నారు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు. తల్లి రెక్కల పురుగులు లేత బూడిద రంగులో ఉంటాయి. ఆడ తల్లి పురుగు ఆకుల పైభాగాన గుడ్లను సమూహాలుగా పెట్టి బూడిద రంగు వెంట్రుకలతో కప్పి ఉంచుతాయి. చిన్న పిల్ల పురుగులు అంటే లార్వాలు లేత ఆకుపచ్చ రంగులో ఉండి పెరుగుతున్న కొద్దీ ముదురు ఆకుపచ్చ అలాగే గోధుమ రంగుకు మారతాయి. శరీరమంతా సన్నని గీతలతో మెడమీద నల్లని మచ్చలు కలిగి ఉంటాయి. ఇవి గుంపులు గుంపులుగా ఉండి ఆకులపై పత్రహరితాన్ని గోకి తింటూ ఉంటాయి. దీంతో ఆకులు జల్లెడగా మారతాయి. పెద్ద లార్వాలు మొక్కల మొదళ్ల దగ్గర భూమి నెర్రెలలో మట్టి పెడ్డల క్రింద దాగి ఉండి రాత్రి వేళల్లో మొక్క మీదకు వచ్చి ఆకులను పూర్తిగా తినేస్తాయి. పువ్వులను, పిందెలను, కాయలను కూడా తిని నష్టపరుస్తూ ఉంటాయి. ఇక యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే వేసవిలో లోతు దుక్కులు చేయాలి. భూమిలోని పురుగు కోశస్థ దశ బయటపడి పక్షులు తింటాయి. గుడ్ల సముదాయాలు జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరించి నాశనం చేయాలి. పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అక్కడక్కడ ఆముదపు మొక్కలను వేస్తే ఈ పురుగులు మొదట వాటిపై చేరతాయి. అలా గుర్తించి కొంతవరకు వీటిని అరికట్టుకోవచ్చు. ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. పురుగులను తినే పక్షులు వాలడానికి వీలుగా పంగల కర్రలను ఎకరాకు 10 వరకు పెట్టుకోవచ్చు. ఎకరాకు 30,000 ట్రైకోడెర్మా బదలికలను వారం రోజుల తేడాతో 2 సార్లు వదలాలి. పురుగును తొలిదశలో గుర్తిస్తే వేప సంబంధిత మందును లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు 1 లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి.

0: పత్తి కంది పంటల్లో ఎకరాకు ఎస్ఎల్ ఎస్పివి 200 ఎల్ఈ ద్రావణాన్ని సాయంకాలం పిచికారీ చేయాలి. ఇతర పంటల్లో అయితే ఎకరాకు 100 ఎల్ఈ ద్రావణాన్ని సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు విషపు ఎరను తయారు చేసుకోవాలి. మొక్కల మొదల దగ్గర సాయంత్రం వేళల్లో వేసి పురుగును నివారించవచ్చు. ఈ విషపు ఎరను ఏ విధంగా తయారు చేయాలంటే, వేరుశెనగలోనైతే 5 కిలోల వరితవుడు, 500 గ్రాముల కార్బరిల్ లేదా 500 మిల్లీగ్రాముల మోనోక్రోటోఫాస్, తగినంత నీరు 10 నుండి 20 లీటర్లు. పత్తిలోనైతే 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం, 750 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ లేదా 300 గ్రాముల డయోడికార్ తగినంత నీరు కలిపి తయారు చేయాలి. ఇక అపరాల పంటలు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం ఇలాంటి పంటలకైతే 5 కిలోల తవుడు, 500 గ్రాముల బెల్లం, 500 మిల్లీలీటర్ల కార్బరిల్ తగినంత నీరు పోసి ఈ విషపు ఎరలను తయారు చేసుకోవాలి. ఏది ఏమైనా మనం వేసే పంటకు పొగాకు లద్దె పురుగు నష్టాన్ని కలుగజేస్తోంది. కాబట్టి ముందుగానే ఈ పొగాకు లద్దె పురుగును గుర్తించి నివారించడం ఎంతైనా మంచిది అంటున్నారు శాస్త్రవేత్తలు.
1: మీరు ఇంతవరకు రైతు సమాచారం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 భాగస్వామి నాటిక వింటారు. 7:45 సత్యాన్వేషి సోదరి నివేదిత ప్రసంగం వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చినశేష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 9:05 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం మీ మాటతో పాటు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 పూల జాతర బతుకమ్మ సంబరాలు రూపకం వింటారు. అనంతరం చిత్రగీతలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో యు శ్రీనివాస్ గారి మాండోలిన్ వాదనం వింటారు. 12:40 చిత్రగీతాలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం రిలే. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర్ సమాచారం. ఈ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. గంటలకు మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం. 5:00 డి సరోజ బృందం పాడిన బతుకమ్మ పాటలు వింటారు. 5:30 చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఏఐ స్టార్టప్ అవకాశాలు అంశం గురించి వివరాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ శ్రీమతి స్వాతి. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:15 స్పాట్లైట్. అనంతరం 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 హరికథ ప్రసారం అవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాలు ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రంలో రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్ లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో టిట్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా టిట్కో గృహాలను ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో ఏదైతే 261,000 టిట్కోలు అవి ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. వచ్చే మార్చి 31కి ఈ 261,000 పూర్తయ్యేటట్టుగా, అవి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా. అదేవిధంగా ఇల్లు కట్టడమే కాదు, అక్కడ ఉండడానికి ఒక స్కూల్, ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ సెంటర్, బస్సులు, ఆర్టీసీ బస్సులు రావటం పోవటం, అదేవిధంగా ఎకనమిక్ గ్రోత్, అక్కడ ఉండేవాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు పెట్టడం, ఇవన్నీ వచ్చే మార్చి లోపల
0: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించాలని

0: తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో ఢిల్లీలో నిన్న సమావేశమైన మంత్రి, పెరుగుతున్న వాహనాల రద్దీ, రహదారి ప్రమాదాల దృష్ట్యా పనులను త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న రహదారిని 6 లేన్లుగా విస్తరించడంతో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. టెండర్ల దాఖలకు నవంబర్ 11వ తేదీ చివరి తేదీగా నిర్ణయించామని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ చైర్మన్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మత్స్యకారుల ఆర్థిక అభివృద్దికి దోహదపడుతుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువులో మత్స్య సంపద యోజన 2వ విడతలో భాగంగా 147,000 చేప పిల్లలను నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు అర్హులకు రాయితీ అందిస్తున్నామని తెలియజేస్తూ,
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పంతో మత్స్య సంపదను సృష్టించే దిశలో భాగంగా అనంతపురం జిల్లాలో దాదాపు 30 లక్షల చేప పిల్లల్ని మత్స్యకారుల కుటుంబాల కోసం చెరువులో వదలడం జరుగుతోంది. దాదాపు 147,000 చేప పిల్లల్ని ఇక్కడ నీటిలో మనం వదిలేసి దాని పెంపకం కార్యక్రమాన్ని దాదాపు 89 కుటుంబాలకి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతోంది. కేంద్రం ఇచ్చినటువంటి సాయంతో దాదాపు కోట్లాది చేపల పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ పంపిస్తే మన జిల్లాకి 30 లక్షల దాకా వచ్చాయి. కాబట్టి ప్రతి కుటుంబాన్ని కూడా 40,000 నుంచి 60,000 రూపాయలు వాళ్ళ ఆదాయం వచ్చేలాగా ఈ కార్యక్రమం చేపడం జరుగుతా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా స్థాయి అవార్డుల్లో నూజివీడు మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ అభినందన సమ్మేళనంలో మంత్రి నిన్న పాల్గొని అధికారులు, సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2.5 ఏళ్లలో నూజివీడు మున్సిపాలిటీలో 70 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
3: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ తదియను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణదేవిని పూజించడం వల్ల ఇంట్లో అన్నపానాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: మరోవైపు శ్రీశైలం దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో గత రాత్రి దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు నానబియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటమే లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2028 చివరి నాటికి రాష్ట వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ధూపదీప నైవేద్యాల పథకం కింద 6,700 ఆలయాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో విద్యుత్ కారులో మంటలు చెలరేగి నిన్న సాయంకాలం 4 మృతి చెందగా 1 గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 4 మృతి చెందడం విషాదకరమని మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి ధన్

0: ధాన్య కృషి యోజన అమలులో ఉత్తమ పనితీరుకు తెలంగాణలోని నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అవార్డులను నిన్న ప్రదానం చేశారు. రైతులకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాల కల్పనలో నారాయణపేట జిల్లా, పరిపాలన సేవలు అందించడంలో నాగర్ కర్నూలు జిల్లా తొలి బహుమతులు సాధించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రియాంక, హేమంత్ కేశవ్ పాటిల్ అవార్డులను అందుకున్నారు. ఈ పథకం కింద ఎంపికైన 100 జిల్లాలు వ్యవసాయ ప్రణాళికలను సిద్దం చేసుకోవడం సంతోషకరమని, ప్రణాళికల అమలులో నోడల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని రాష్ట సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట సమాచార కమిషన్ కార్యాలయంలో జరిగిన సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్ లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. భారత నిర్వాచనాయోగేన మహారాష్ట్ర రాజ్యస్య ప్రారూప మతదాత్రీ సూచీషు ఆపత్త్యభియానస్య అంతిమావధిః అక్టోబర్ మాసస్య 26 తిథి పర్యంతం ప్రసారితా. సంశోధనానుసారం ఆక్షేపాణాం నిస్తారణం నవంబర్ మాసస్య 10 దినాంక పర్యంతం సంపాద్య అంతిమ నిర్వాచన నామావళ్యాః ప్రకాశనం అవధారిత క్రమేణ నవంబర్ మాసస్య 16 దినాంకే విధాస్యతే. భారతస్య ఆతిథ్యే బిమ్స్టెక్ గృహమంత్రిణాం ఐతిహాసికే సమ్మేళనే ఆతంకవాద మాదక ద్రవ్య అవైధ విత్తీయ ప్రవాహాదీనాం నివారణాయ గభీర విచారణ సమాచరిత. సురక్షిత సశక్త క్షేత్ర నిర్మాణాత్ సామూహిక సురక్షా దృఢ సంకల్పః అమిత షాహేన పునరుచ్చారితః. కేంద్ర ప్రశాసనేన మహారాష్ట్ర కర్ణాటకయోః ఇక్షు సంబద్ధ కృషకాణాం సమస్యాః సమాధాతుం సప్తాహాభ్యంతరే ఉచ్చస్తరీయ సమితేః నిర్మాణస్య ఘోషణ విహితా. కృషి కృషక కళ్యాణ మంత్రి శివరాజ సింహ చౌహానః తథా ఉపభోక్తృ కార్య ఖాద్య సార్వజనిక వితరణ మంత్రి ప్రహ్లాద జోషి హ్యః నవదిల్ల్యాం మహారాష్ట్ర కర్ణాటకయోః ఇక్షు సంబద్ధ కృషకాణాం ప్రతినిధి మండలైః సహ మంత్రణాం అకురుతాం. ఉపవేశనానంతరం ఏషః నిర్ణయః చ స్వీకృతః. అస్యాం సమితౌ కేంద్ర ప్రశాసనస్య కర్ణాటక మహారాష్ట్రయోః రాజ్య ప్రశాసనయోః కృషక సంఘటనానాం శర్కరా ఉత్పాదన స్థలానాం చ ప్రతినిధయః తథా సంబద్ధ విషయానాం విశేషజ్ఞాః వైజ్ఞానికాః అపి సమావిష్టాః భవిష్యంతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
2: యాత్రారతాః అపి జగద్వృత్తాంతేన సహ ఏకీభూతాః తిష్ఠంతు. ఎక్స్ పటలే @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. పిబి శబ్ద మాధ్యమేన చ ఆకాశవాణి వార్తాః శృణ్వంతు.
1: प्रशासनेन सर्वेभ्यः राज्येभ्यः केन्द्र

0: శాసిత ప్రదేశేభ్యశ్చ నైదానిక సంస్థాభిః ప్రదత్తానాం సేవానాం సౌవిధ్యానాం చ శుల్కం ప్రముఖతయా ప్రదర్శనం సునిశ్చేతుం ఆగ్రహః కృతః. అస్య ఉపక్రమస్య ఉద్దేశ్యం రోగిభ్యః స్వాస్థ్య సేవా సంబద్ధ నిర్ణయేషు సమ్యగ్ అవబోధనాయ సహాయం ప్రదానం, శుల్క సంబద్ధ వివాదానాం నివారణం తథా చికిత్సా సేవాసు విశ్వాసం వర్ధనం చ అస్తి. కేంద్రీయ స్వాస్థ్య సచివయా పుణ్యసలిలా శ్రీవాస్తవ్ ఇత్యనయా అస్మిన్ విషయే సర్వేషాం రాజ్యానాం కేంద్రశాసిత ప్రదేశానాం చ ముఖ్య సచివేభ్యః పత్రం లిఖితం. కేంద్రీయ వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయలః త్రింశదుత్తర ద్విసహస్రతమస్య వర్షస్య సీమావధి పర్యంతం భారత్ బ్రిటేన్ ద్వైపక్షీయ వ్యాపారం ద్విగుణీకర్తుం ఆహ్వానం కృతవాన్. మంత్రి గోయలః నవదిల్ల్యాం భారత్ బ్రిటేన్ సంయుక్త ఆర్థిక వ్యాపార సమిత్యాః షోడశ సత్రే జెట్కో వ్యాపారిక పూర్ణ అధివేశనం సంబోధ్య ఇదం ప్రతిపాదితవాన్. సతత సంవాదేన సంస్థాగత తంత్రైః ప్రవర్ధిత సహకారిత్వేన చ భారత్ బ్రిటేన్ దేశయోః ఆర్థిక సాన్నిధ్యం దృఢీకరణాయ భారతస్య దృఢ సంకల్పః వాణిజ్య మంత్రిణా సమాహూతః. తేన అభిహితం యత్ ఏతేన ఉపక్రమేణ ఉభయోః దేశయోః ఉద్యమేభ్యః నూతనాః అవసరాః అనావృతాః భవిష్యంతి. భారతర్థు విజ్ఞాన విభాగేన సూచితం యత్ దిల్లీ హర్యాణా చండీగఢ్ పంజాబ్ రాజ్యానాం కేషుచిత్ క్షేత్రేషు మేఘగర్జన పురస్సరం విద్యుత్పాతస్య సంభావనా అస్తి. అద్య ఆంధ్రప్రదేశ్ జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ గిల్గిత్ బాలిస్తాన్ ముజఫరాబాద్ రాజస్థానేషు అపి ఏతాదృశ్యః ఋతు పరిస్థితయః సంభావ్యంతే. ఏతదతిరిక్తం పూర్వోత్తర భారతే హిమాచల ప్రదేశ్ కేరళం తమిళనాడు పుదుచ్చేరి ఏతేషు రాజ్యేషు అపి మేఘగర్జనేన సహ ఝంఝావాతస్య సంభావన అస్తి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి జగిత్యాల జిల్లా సమాచార లేఖ, అందిస్తారు శ్రీ ఎం మహదేవ్.
2: వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పర్యావరణ పరిరక్షణ, అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పక్షుల వీక్షణ, వన్యప్రాణుల సందర్శన, అవగాహన కార్యక్రమాలతో పాటు చలనచిత్ర ప్రదర్శనలు, మారథాన్, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించినట్లు జగిత్యాల జిల్లా అటవీ శాఖ అధికారి పద్మారావు తెలియజేశారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసినట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలియజేశారు. 2-3 తరగతుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మిడ్లైన్ పరీక్షల్లో నాటికి 80% ప్రగతి సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మహిళల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఉల్లాస్ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. 386 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 19,304 మంది హాజరైనట్లు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి రఘువరన్ వెల్లడించారు. రాష్టంలో న్యాయ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జస్టిస్ వేణుగోపాల్ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పాటైన బీర్పూర్, బుగ్గార మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలియజేశారు. అద్దె భవనాల్లో కార్యాలయాలు ఉండడంతో సిబ్బందితో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. నూతన భవనాల నిర్మాణంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురిలో ఘాట్లు, రహదారులు, పార్కింగ్, ఇతర మౌలిక వసతుల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రహదారుల విస్తరణ, ఘాట్ల మరమ్మతులతో పాటు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలోని త్రికుటాలయంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం కార్మిక శక్తి భాగస్వామ్య రేటులో జగిత్యాల జిల్లా రాష్టంలోనే ముందంజలో ఉంది. జిల్లాలో ఈ రేటు 70.3% నమోదైందని కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు. కార్మిక జనాభా నిష్పత్తి 68.3% ఉండగా నిరుద్యోగ రేటు 2.8% నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. జగిత్యాల జిల్లాలో రైతులు సాగు చేసిన పంటల వివరాల నమోదు

0: చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే 59.5% పూర్తయింది. జిల్లాలో మొత్తం 6,24,260 పంట క్షేత్రాలను పరిశీలించవలసి ఉండగా ఇప్పటి వరకు 4,07,449 క్షేత్రాలను పరిశీలించి వివరాలను ఆన్లైన్ లో నమోదు చేశారు. గుంటూరులో నిర్వహించిన ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ధర్మపురికి చెందిన యువ ఫోటోగ్రాఫర్ సాత్విక్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ కనపరిచినందుకు ఈ అవార్డు ప్రదానం చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నాయి. జిల్లాలో 20 మండలాల పరిధిలో 18 మండలాల సమాఖ్యలు, 565 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. మొత్తం 15,466 స్వయం సహాయక సంఘాల్లో 180,000 మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వర్షపాతం, భూగర్భ జలాల నిల్వలు, నీటి వినియోగం వంటి అంశాల ఆధారంగా జలమట్టంలో మార్పులను అంచనా వేస్తున్నారు. న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు రాజుకి అనుకూలమైన కేసులను పరిష్కరించేందుకు లోక్ అదాలత్లు ఉపయోగపడతాయని జిల్లా న్యాయమూర్తి జస్టిస్ రత్న పద్మావతి తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల, పౌష్టికాహారం పట్ల అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని గుర్తించి అవసరమైన పోషకాహారం అందించడంతో పాటు పిల్లల ఆరోగ్య పరిరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జగిత్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గోదావరి పుష్కరాలకు, జగిత్యాల జిల్లాలో వివిధ అభివృద్ది పనుల కోసం ప్రభుత్వం 220,41,00,000 రూపాయల నిధులను మంజూరు చేసిందని.
1: ఇంతవరకు శ్రీ ఎం మహాదేవ్ అందించిన జగిత్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరా, చిరాగ్ శెట్టిల జోడి భారత్ తరపున బరిలోకి దిగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిక్కిం గవర్నర్గా సేవలందిస్తున్న ఓం ప్రకాష్ మాథుర్ను కేరళం నూతన గవర్నర్గా నియమించారు. కేరళం ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తమిళనాడు గవర్నర్గా బదిలీ చేశారు. సిక్కిం కొత్త గవర్నర్గా దుష్యంత్ గౌతమ్ నియమితులయ్యారు. అలాగే ఒడిశా గవర్నర్గా బ్రిజ్ మోహన్ రామ్, కర్ణాటక గవర్నర్గా డాక్టర్ సుధా యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్గా డాక్టర్ ధాల్ సింగ్ బీసెన్లను రాష్టపతి నియమించారు. దేశంలో వివిధ రాష్టాల్లో పరిపాలనా సౌలభ్యం, రాజ్యాంగపర నిర్వహణ మరింత మెరుగుపరిచే దిశగా ఈ ఉన్నతస్థాయి నియామకాలు జరిగాయి. రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమాపేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమాపేశంలో ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాడికలైజేషన్, అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ ముప్పులపై ప్రధానంగా చర్చిస్తారు. ఉమ్మడి భద్రతా సవాళ్లు ఎదుర్కోవడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమాపేశం ప్రతిబింబిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంగాళాఖాతం ప్రాంతంలో ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలతో బిమ్స్టెక్ ఏర్పడింది. ఈ 2 రోజుల సమాపేశానికి బంగ్లాదేశ్ హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ స్థానంలో హోం వ్యవహారాల సీనియర్ సెక్రటరీ మంజూర్ మెషర్ చౌదరి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ సమాపేశంలో పాల్గొంటుంది. ప్రాంతీయ భద్రత పటిష్టం చేయడంలో, పరస్పర సమన్వయం పెంచడంలో, భవిష్యత్తులో ఉగ్రవాద కట్టడికి సభ్య దేశాలని ఒకే దాటిపైకి వచ్చేందుకు ఈ ఉన్నతస్థాయి సమాపేశం కీలకమైందిగా భావిస్తున్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఢిల్లీలో నిన్న జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నా భారతదేశం స్థిరమైన వృద్ది సాధిస్తోందని తెలిపారు. దేశ అభివృద్ది పర్యటనలో యువత కొత్త

అధ్యకుడు వినూత్ దృక్పథాలతో చురుగ్గా పాల్గొనాలని 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో యువత ప్రధాన బలమని గోయల్ పేర్కొన్నారు. ఇతర దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్ లో సగటు వయస్సు 30 ఏళ్ల లోపే ఉందని, వచ్చే 3 దశాబ్దాల పాటు ఇదే స్థితి కొనసాగుతుందని తెలిపారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. దేశ భవిష్యత్తుపై, యువత శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని గోయల్ పిలుపునిచ్చారు. వ్యవసాయ వృద్దికి జిల్లా స్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయ ఉత్పత్తి, సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారత్లో సంస్థాగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లో ఆరోగ్య సౌకర్యాలు బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. లాహోల్ స్పితి గిరిజన జిల్లాలో ఖిలాంగ్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ హెల్త్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడుతూ, హిమాలయ ప్రాంతాల్లో ఆరోగ్య సవాళ్లను, అలాగే ఎత్తైన ప్రాంతాల్లో మోహరించిన సిబ్బంది ఆరోగ్యంపై వాతావరణ ప్రభావాలు అధ్యయనం చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని నడ్డా పేర్కొన్నారు. గిరిజన ప్రజలకు, భద్రతా సిబ్బందికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటులో ఐసీఎంఆర్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మధ్యన సహకారం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్, ఎంపీ కంగన రనౌత్ తదితరులు పాల్గొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో హీలింగ్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ సౌత్ ఏషియన్ టెక్స్ట్ అండ్ ప్రాక్టీసెస్ ప్రదర్శన ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ, వ్యక్తికి, సమాజానికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని నాగరికత దృక్పథం ద్వారా నిరాయమత అన్వేషిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. వైద్యులు, సర్జన్లు, హకీంలు, సన్యాసులు, మూలిక నిపుణులు అందించిన సేవలు గుర్తించి వారి జ్ఞానం భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సాంప్రదాయ విజ్ఞానం సమకాలీన పరిశోధనలకు విలువైన దృక్పథాలు అందిస్తుందని, విశ్వసనీయ పరిశోధనలతో కొత్త అవకాశాలు గుర్తిస్తుందన్నారు. మన ప్రాచీన వైద్య విధానాలు, గ్రంథాల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని జయశంకర్ అభిప్రాయపడ్డారు. దేశ సాంస్కృతిక వారసత్వం కాపాడుకుంటూనే శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణ హిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ను 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపింది. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగాల్లో ఉక్కు వాడకం ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు.

0: దే గుండె స్టంట్ ధర ఎంఆర్పీ వద్ద 5,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని ఎస్టీ మోహిత బెదిరించారు. ఈ కేసు విచారణ అక్టోబర్ 27 కోర్టు వాయిదా వేసింది. నేపాల్లో సంభవించిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కింగ్ యాత్రికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు పశ్చిమంగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచెలు విరిగిపడడంతో బుద్ది గండకి నది ప్రవాహం అడ్డుపడి దిగువ ప్రాంతాల్లో వరదలతో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 321 మందిని అధికారులు రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది. చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, హిమాచల్ ప్రదేశ్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ప్రారంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో ప్రపంచ నెంబర్ 1 ఒలింపిక్ చాంపియన్ అన్ సే యంగ్తో సింధు తలపడుతుంది. ఈ టోర్నమెంట్లో తన్వి శర్మ, చలిహా, దేవికా సెహాగ్, ఉన్నతి హుడా కూడా ఆడనున్నారు. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్ లో సాత్విక్ చిరాగ్ జోడీ ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సైరా, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
3: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
4: చాలు, ఇక్కడే అడగండి. వై రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
5: ఎప్పుడు అడగండి. WHY అంటున్నారు కెప్టెన్ వై ఆఫ్ SBI,
4: మీ సైబర్ రక్షక్.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి భాగస్వామి నాటిక వింటారు. రచన శ్రీమతి అంబటి సత్య. నిర్వహణ శ్రీ నక్కా సుధాకర్ రావు. సహకారం శ్రీ జె అనిల్ కుమార్. ఈ నాటికలోని పాత్రలు, పాత్రధారులు: జనార్దన్ శ్రీ కెఎస్ వికే కిషోర్, చలం శ్రీ అడబాల, చైతన్య శ్రీ ఎస్ జితేందర్, సుజాత శ్రీమతి బి సునీత, శ్రీధర్ డాక్టర్ బి మల్లేష్, రంగా శ్రీ సి హరికృష్ణ, శారద శ్రీమతి బి భార్గవి. వినండి భాగస్వామి నాటిక.
2: వచ్చే వచ్చే, ఎవరది? రే చలం, నేను రా.
3: నేనే రా జనార్దన్ని.
2: నువ్వటరా జనా?
3: అవునరా, సాక్షాత్తు నేనే. ఏంటి, ఏం చేస్తున్నావు? కాలింగ్ బెల్ కొట్టాను, పక్క వాళ్లంతా బయటకు వచ్చేంత గట్టిగా తలుపు కొట్టి 6:30 శృతిలో పిలిచాను, అయినా సమాధానం రాకపోయేసరికి నాకు భయం వేసిందిరా.
2: ఇంతకే భయపడిపోతే ఎలారా? నేను పెరట్లో పూజ కోసం అని పూలు కోస్తున్నారా?
3: అమ్మయ్యా, థ్యాంక్ గాడ్.
2: ఏంట్రా జనా, పొద్దున్న ఊడిపడ్డావు?
3: ఏం లేదురా, హోమ్ డిపార్ట్మెంట్, అదే మీ

0: పిల్లలు, ఇవాళ శుక్రవారం కదా, దేవుడికి పళ్ళు తెమ్మని ఇప్పుడు చెప్పింది.
1: సరే, ఇంకేంటి విశేషాలు?
0: అన్నట్టు నేను ఇవాళ సాయంత్రం మా అమ్మాయి దగ్గరికి, అదే గుడివాడ వెళ్తున్నాను. ఊరు నుంచి వచ్చాక కలుద్దాం. ముందు నేను పళ్ళు తీసుకెళ్ళాలి. లేట్ అయితే మీ చెల్లెలు నాకు మెమో ఇస్తుంది.
1: మాటలు కవి తక్కువ లేదురా జనా, ముందు మాటలు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. సరే వెళ్ళిరా.
0: వస్తారా చనం?
1: మంచిదిరా, శుభం. హలో, హలో, అరే బాబు, చైతన్య.
2: అవునానా? ఆ నేనే, ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నానురా బాబు. నువ్వు, కోడలు, పిల్లలు అంతా బాగున్నారా?
2: ఏమిటో నాన్నా, ఈ హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి చాలా బిజీ అయిపోయాను. వర్క్ బాగా ఎక్కువగా ఉంటుంది. కనీసం రోజుకు ఒకసారి అయినా మీకు ఫోన్ చేద్దామంటే వీలు పడటం లేదు. పొద్దున పూట ఉరుకులు పరుగులు, రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి 10 గంటలు దాటుతోంది. అప్పటికి మీరు పడుకొని ఉంటారు. ఆ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పగలు ఫోన్ చేద్దాంలే అనుకుంటా, కానీ తెల్లవారితే మళ్లీ మొదలు. నానా, ఈ రోజు ఆదివారం గనక కొంచెం ఫ్రీగా ఉన్నాను, అందుకే ఫోన్ చేశాను.
1: సరే బాబు, అయినా నువ్వు చేసేది ఐటీ కంపెనీ కదా, సహజంగా ఐటీలో పనిచేసే వాళ్ళు అందరూ ఇలా బిజీగానే ఉంటారా? అది సరే, నువ్వు కోడల్ని పిల్లల్ని తీసుకుని సంక్రాంతికి వస్తానని రాలేదు, కనీసం ఉగాదికైనా రావడానికి ప్రయత్నించరా.
2: సరేలే నాన్న, ఉగాది ఇంకా చాలా నాళ్ళు ఉంది కదా, సెలవు దొరికితే తప్పకుండా వస్తాను. అయినా నాన్న, మేమొస్తే 2-3 రోజుల కంటే ఎక్కువగా ఉండము, మీరే వచ్చి మా దగ్గర ఉండొచ్చు కదా నాన్న. మీకు అన్ని సౌకర్యాలతో ప్రత్యేకించి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేస్తా.
1: రూమ్ దేముందలేరా బాబు, ఇప్పుడు నాకు ఈ వయసులో ప్రత్యేకమైన రూములు సౌకర్యాలు ఎందుకు? ఒకవేళ నేను రావటం అంటూ జరిగితే మీతో పాటే అడ్జస్ట్ అయిపోతాను. కానీ
2: ఏ ఆగిపోయారే, మీ సందేహం ఏమిటో చెప్పండి నాన్న.
1: అబ్బే మరేం లేదురా, మీ ఇద్దరు ఉద్యోగానికి పొద్దుటే వెళితే రాత్రి అప్పటికో గాని రారు, పిల్లలు చూస్తే స్కూళ్ళకు వెళ్ళిపోతారు, పగలంతా నేను ఒంటరిగా ఉండాల్సిందే కదా. అందున అక్కడ ఎవరితోనైనా మాట్లాడాలన్నా అందరూ కొత్తే. ఇక్కడైతే గతం 30 ఏళ్ళుగా ఉంటున్నాం గనక ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. పక్కనే టెనెంట్ కూడా ఉన్నారు కదా.
2: మా హౌజ్ ఓనరు మన పక్కన ఉన్న కో టెనెంట్ కూడా మన ప్రాంతం వాళ్లే నాన్న. మీకు టైంపాస్ బాగానే అవుతుంది. నేను మీకు కావలసిన న్యూస్ పేపర్, ఫిలాసఫీకి సంబంధించిన బుక్స్ తెప్పిస్తాను. టీవీ ఉండనే ఉంది, మీకు కాలక్షేపానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు నాన్న. నాన్న, తమ్ముడు రోజు వచ్చి వెళ్తున్నాడా?
1: అప్పుడప్పుడు వస్తున్నాడు రా.
2: అక్క ఈ మధ్య ఫోన్ చేసిందా, ఎలా ఉన్నారట?
1: నిన్ననే చేసిందిరా. బాగానే ఉన్నారట. వాళ్ళు వైజాగ్ వెళ్లిన తర్వాత ఫోన్ చేయటం తగ్గిపోయిందిరా, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా.
2: అన్నిటికన్నా సర్ది చెప్తారు, మీరు మాత్రం బందరు వదిలి ఇక్కడికి రారు, అంతేనా?
1: రానని నేను అనలేదు కదరా.
2: సరే నాన్న, మీ ఇష్టం, మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రండి. నాన్న ఆరోగ్యం జాగ్రత్త. నేను ఫోన్ చేయడం ఆలస్యమైనా లేక మీకు ఏదైనా అవసరం వచ్చినా మీరు సందేహించకుండా నాకు ఫోన్ చేయండి. ఉంటాను నాన్న.
1: సరేరా, కోడల్ని పిల్లల్ని అడిగానని చెప్పు.
2: అలాగే నాన్న, ఉంటాను మరి.
0: చలం రే, చలం.
1: వస్తున్నారా జనా? ఆదివారం సాయంత్రం కలుస్తాను అన్నావు కదా, అందుకే నీ గురించి ఎదురు చూస్తున్నాను. రారా, అలా సోఫాలో కూర్చో.
0: అమ్మయ్యా, ఇందులో కూర్చుంటే కాసేపటికి పడుకోవాలనిపిస్తుందిరా.
1: పోని పడుకో, నిన్నెవరు అభ్యంతరం పెడతారు?
0: ఏదో తమాషా కన్నా లేరా. అవును, ఇవాళ ఆదివారం కదా, చిన్నోడు వచ్చాడా?
1: రాలేదురా.
0: అదే, మిగతా రోజుల్లో అప్పుడప్పుడు వచ్చినా ఆదివారం మాత్రం తప్పకుండా వచ్చేవాడు కదా.
1: అవునరా, అందుకే పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నా. ఒకవేళ ఏమైనా అర్జెంట్ పనులున్నాయేమో. అది సరే గాని, గుడివేళ్ళ అమ్మాయి పిల్లలు అంతా కులాసైనా?
0: అందరూ కులాసనేరా. సరే, అసలు విషయానికి వస్తున్నా. నేను అడిగే విషయాలన్నిటికీ నువ్వు బాధపడకుండా, ఆవేశపడకుండా సమాధానం చెప్పు. ఎందుకంటే మనం బాల్యమిత్రులం, నీ బాగోగుల్లో నాకు బాధ్యత ఉంది కనుక చెప్తున్నా. జాగ్రత్తగా విను.
1: సరే చెప్పరా.
0: నీకు అందరూ ఉండి పట్టడనం పెట్టలేకపోతున్నారు. సరే, పెద్ద కొడుకు సంగతి వదిలే, వాడు హైదరాబాద్లో ఉన్నాడు, కూతురు అల్లుడు వైజాగ్లో ఉన్నారు, రంగా అదే చిన్నోడు, చిన్నోడు చిన్న కోడలు నీకు దగ్గర.

0: లోనే ఉన్నారు కదా, నీ గురించి పట్టించుకోకపోతే ఎలారా? ఈ వయసులో పూటకోళ్లు తింటావా లేక చేయి కాల్చుకుంటావా?
1: ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఎలాగో బండిని నడిపిస్తున్నాను కదా.
0: ఎంతకాలం నడుస్తుందిరా? నీ పనులు నువ్వు చేసుకోగలిగిన నాడు పర్వాలేదు, ఆ తర్వాత
1: అప్పుడు దేవుడే ఉన్నాడు.
0: అలా వేదాంతం మాట్లాడకు, నీ బాధలు నేను చూడలేకపోతున్నాను రా. అందున నువ్వు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. నీకు పెన్షనే గాని ఇంటద్దెలే గాని అన్నీ కలిపి దాదాపు 40,000 వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు తిని నీతో పాటు ఇంకో 4 పోషించగలవు. అలాంటిది నిన్నిలా గాలికి వదిలేయడం నాకు చాలా బాధగా ఉందిరా.
1: అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావురా?
0: నువ్వేమీ చేయొద్దు. చిన్నోడు రంగాతోటి వాడి భార్యతోటి నేను మాట్లాడతాను. పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అని ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు. నేనే ఒకరోజు వెళ్ళి వాళ్ళిద్దరితో అన్ని విషయాలు మాట్లాడతాను.
1: సరే, అలాగే. నువ్వేం మాట్లాడినా సరే, నేనేమీ అనుకోను, అంతా నీ మీదే వదిలేశా.
0: సరే మరి, వాళ్లతో అన్ని విషయాలు మాట్లాడా కలుస్తా, వస్తాను రా.
1: సరేరా, వెళ్ళిరా.
2: ఏమండి ఏమండి మిమ్మల్ని?
3: ఏంటి సుజా,
2: మీరు ఫ్రీగా ఉన్నారా?
3: ఏ అలా అడుగుతున్నావు?
2: ఏం లేదండి, మీతో కొంచెం మాట్లాడాలి.
3: అదేంటి సుజా, ఏదో బయట వాళ్ళని అడిగినట్టు అడుగుతున్నావు?
2: ఏం లేదండి, మా నాన్నగారి విషయం మాట్లాడాలి.
3: ఏమైంది మీ నాన్నగారికి?
2: ఆయన పరిస్థితి.
3: ఆగిపోయావే, చెప్పు సుజా.
2: ఆయన పరిస్థితి ఏమీ బాగోలేదట. మా పెద్ద తమ్ముడు చైతన్య ఫోన్ చేసి చెప్పాడు. ఈ మధ్య రంగా, అదే మా చిన్నతమ్ముడు, నాన్నగారి దగ్గరికి వెళ్లటం తగ్గించేశాడట. వాడొచ్చినా మా నాన్న గురించి పట్టించుకోవటం లేదట. ఓపికంటే వండుకోవటం లేదంటే ఏ మెస్లోనో తినటం జరుగుతుందట. మా పెద్ద తమ్ముడు వాడి దగ్గరికి అదే హైదరాబాద్ రమ్మంటే వాడింట్లో పగలంతా ఎవరూ ఉండరు, ఆయన ఒంటరిగానే ఉండాలి, అందుకని వాడి దగ్గరికి వెళ్లనంటున్నారట. ఇక చిన్నోడి భార్య సంగతి తెలిసిందే కదా, తనసలు పట్టించుకోదు, అందుకని.
3: అందుకని?
2: అలా కోపంగా మాట్లాడితే నేనేం చెప్పను?
3: చూడు సుజాత, ఇప్పుడు నిన్నేమీ అనలేదు కదా, చెప్పదలుచుకుందేదో సూటిగా చెప్పు.
2: మా నాన్నగారి కుటుంబ పరిస్థితులు ఆయన వయస్సుని దృష్టిలో పెట్టుకుని కొంతకాలం పాటు మన దగ్గరే పెట్టుకుంటే బాగుంటుందని ఈ విషయం మిమ్మల్ని అడగాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నా. కానీ మీరేమంటారో అన్న భయంతో ఇన్నాళ్ల నుంచి ఈ విషయం మీకు చెప్పలేకపోతున్నా.
3: చూడు సుజాత, ఇలాంటి విషయాల్లో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, అంతేగాని తొందరపడకూడదు.
2: అంటే ఇప్పటికిప్పుడు చెప్పమనట్లేదు, నిదానంగా ఆలోచించి చెప్పండి.
3: అయినా మీ నాన్నగారికి 2 కొడుకులుండగా ఆయన్ని మనం చూడమేమిటి?
2: అంటే శాశ్వతంగా మనం చూద్దాం అనటం లేదు.
3: మరి
2: ఏదో కొంతకాలం, పరిస్థితులు చక్కబడే వరకు.
3: అంటే అవి రోజుల్లో తీరుతాయా?
2: అలా అని నేను అనటం లేదండి, మన ఇంట్లో కొంతకాలం ఉంటే ఆయనకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది.
3: చూడు సుజాత, మీ నాన్నగారంటే నాకు గౌరవమే, కానీ ఆయనకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేకపోతే అప్పుడు మనమే చూడాలి, అది మన బాధ్యత, మానవత్వం కూడా. కాని ఆయనకి 2 కొడుకులుండి ఎవరూ పట్టించుకోకపోతే ఎలా? రేపొద్దున ఆస్తులు పంచుకోరా?
2: అది కాదండి, పెద్ద తమ్ముడి పరిస్థితి చూస్తే వాళ్ళింట్లో పగలంతా ఎవరూ ఉండరు, మధ్యలో నాన్నకేమున్నాయితే ఎవరు చూస్తారు? ఇక చిన్నోడి సంగతి, కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్నట్లు మధ్యలో వాడు అడకత్తెరలో పోకలా నలిగిపోతున్నాడు. దానికి తోడు వాడు అసమర్థుడు. ఇక్కడైతే నేను ఇంటి పట్టున ఉంటాను కదా, ఆయనకేదైనా జరిగినా చూసుకోవటానికి నేనుంటా. అంతేకాకుండా మన దగ్గరుంటే ఆయనకి మనశ్శాంతిగా ఉంటుందని మిమ్మల్ని ప్రార్థయపడుతున్నా.
3: నువ్వు చెప్పినవన్నీ విన్నాను, నేను చెప్పేవి కూడా నువ్వు విను.
2: సరే చెప్పండి.
3: చూడు, నేను చెప్పేవాటికి నువ్వు మీ నాన్న కూడా ఒప్పుకుంటే కొంతకాలమేం కాదు, శాశ్వతంగా మన దగ్గరే ఉండొచ్చు. మధ్య మధ్యలో కొడుకుల దగ్గరికి వెళ్లాలనుకుంటే కూడా వెళ్లి రావచ్చు.
2: మీ మనసు నాకు తెలుసండి. లోగడా ఒక సినిమా కవి చెప్పినట్లు పైన కఠినమనిపించును, లోన వెన్న కనిపించును, అది మీలాంటి వాళ్లకు బాగా వర్తిస్తుంది.
3: అంత పొగడేకు, పూర్తిగా విను.
2: సరే చెప్పండి.
3: చూడు, మీ నాన్న ఆస్తి స్వార్జితమే కదా?
2: అవును.
3: మీ నాన్నకి 2 కొడుకులు ప్లస్ నువ్వు, అవునా?
2: అదేదో ఈ విషయం ఇవాళే తెలిసినట్టు మాట్లాడుతున్నారంటి.
3: ఆగు, మీ నాన్నకి 2 కొడుకులున్నా ఏ ఒక్కరూ ఆయనకు ముద్దేయడానికి ముందుకు రావడం లేదు, అవునా?
2: అవును.
3: అందుకే మీ నాన్న తన తదనంతరం తన యావదాస్తి

మనకు చెందేటట్టు వీలునామా వ్రాయమను. దీనికి మీ నాన్న ఒప్పుకుంటే ఆయన జీవితాంతం మన ఇంట్లో ఉండడానికి గాని, మనం ఆయన్ని అన్ని విధాలా చూడ్డానికి గాని నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నట్టు ఇప్పటికిప్పుడే నీ నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించుకునే చెప్పు, సరేనా?

0: నమస్తే అంకుల్.
1: నమస్తే నాన్న.
0: ఎలా ఉన్నారు అంకుల్?
1: బాగానే ఉన్నాను రంగా.
0: మీరు మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది అంకుల్.
1: అవును బాబు, ఈ మధ్య మా అమ్మాయి వాళ్ళ ఇంటికి, అదే గుడివాడ వెళ్ళాను. వాళ్ళిక్కడ నాకు పని అప్పచెప్పారు. ఆ పనుల మీద తిరుగుతున్నా. ఇంతకీ మీరెలా ఉన్నారు?
0: బాగానే ఉన్నాం అంకుల్.
1: అవును, పిల్లలేరి?
0: ఈరోజు ఆదివారం కదా, ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లారు. ఏంటి విశేషాలు అంకుల్?
2: మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను.
1: నీకు తెలియని విశేషాలు ఏమున్నాయి రంగా? ఇవాళ ఆదివారం కదా, ఫ్రీగా ఉంటారని నీతోనూ అమ్మాయి శారత్తోనూ మీ నాన్నగారి గురించి మాట్లాడదామని వచ్చా.
0: నాన్నగారికి ఏమైంది అంకుల్?
1: అరే కంగారు పడకు.
2: ఏంటంకుల్, మావయ్య గారి గురించి ఏదో చెప్పబోతున్నారు? ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాడమ్మా.
2: సరే, ముందు కాఫీ తాగండి, తర్వాత మాట్లాడుకుందాం.
1: అమ్మా శారద, నువ్వు కూడా అలా కూర్చో.
2: అలాగే అంకుల్.
1: మీరిద్దరూ ఏమీ అనుకోకుండా నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. ఆవేశం తెచ్చుకోకుండా నిదానంగా ప్రశాంతంగా మాట్లాడండి.
0: అదేంటంకుల్, మీరు పెద్దవాళ్ళు, అందరూ నాన్నగారి చిన్ననాటి స్నేహితులు, మీరు అంత ప్రాధాయపడినట్లుగా మాట్లాడుతున్నారేంటి? మీకు కమాండింగ్ గా చెప్పే హక్కు ఉంది.
2: అవునంకుల్, మీరు చెప్పదలుచుకున్నదేమిటో ఎటువంటి సందేహం లేకుండా నిర్మోహమాటంగా చెప్పండి.
1: అయితే జాగ్రత్తగా వినండి, మధ్యలో ప్రశ్నలు వేయొద్దు. రంగా
0: అంకుల్,
1: మనం ఇంతమంది ఉండి కూడా మీ నాన్న ఒంటరి జీవితం గడపటం నాకు చాలా బాధగా ఉందయ్యా. అమ్మా శారద.
2: అంకుల్,
1: దేవుడి దయవల్ల వాడికి పెన్షన్ వస్తోంది, అంతో ఇంతో ఇంటద్దొస్తోంది. ఆర్థికంగా వాణ్ణి ఎవ్వరూ ఆదుకోవాల్సిన అవసరం లేదు, కానీ డబ్బుతో అన్ని వసతులు కొనలేం కదా. ఈ వయసులో వాడికి కావలసింది ఆలనా పాలనా చూసేవాళ్ళు, అది వాడికి భగవంతుడు దూరం చేశాడు.
0: ఊరుకోండి అంకుల్, మీరే అలా బాధపడితే మా పరిస్థితి ఏంటి? మీరు మాకు ధైర్యం చెప్పాలి.
1: ఈ వయసులో వాడికి కావలసిన కనీస సౌకర్యాలు, మంచి చెడ్డలు చూడటం మీ ఇద్దరి బాధ్యత.
2: అంటే అంకుల్ మీరు చెప్పేది?
1: మధ్యలో మాట్లాడొద్దని ముందే చెప్పాను కదమ్మా.
0: శారద నువ్వు ఉండు, అంకుల్ని పూర్తిగా చెప్పనివ్వు.
2: సరేనండి.
1: పెద్దోడు, అదే మీ అన్నయ్య. మీ అన్నయ్య చూస్తే హైదరాబాద్ లో ఉన్నాడు, తన దగ్గరకొచ్చి ఉండమన్నట్ట. కాని మీ అన్న వదిన ఇద్దరు ఉద్యోగాలకి, పిల్లలు స్కూళ్లకి వెళ్లిపోతే పగలంతా ఒంటరి జీవితమే గడపాలి, అందుకని వాడి వద్దకు రానని చెప్పట. ఇక మీ అక్క చూస్తే వైజాగ్ లో ఉంది, అయినా ఇద్దరు కొడుకులుండి కూతురు దగ్గరికి వెళ్లడం ఇటు వాడికి అటు చూసేవాళ్ళకి బాగుండదు. కూతురు దగ్గరకు అసలు వెళ్లొద్దని కాదు, ఏదో అప్పుడప్పుడు వెళ్లవలసిన చోటే, కాని తన జీవితం అక్కడ గడపలేడు కదా.
0: మీరు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు అంకుల్.
1: మరి వాడి జీవితం గట్టెక్కాలంటే మీరిద్దరూ వాడి బాధ్యత తీసుకోవాలి, మీకు తప్పదు. మీతో నాకున్న చనువు కొద్దీ నా మాటగానే చెప్తున్నా సుమి.
2: ఈ విషయం గురించి మా అత్తగారు పోయిన కొత్తలోనే కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడటం జరిగింది. ఆయనేమో, అదే మా మావగారు, ఆయన్ని చూసినందుకు ప్రతి నెలా మాకు ఏదో విధంగా కొంత ముట్ట చెప్తామన్నారు. డబ్బు తీసుకుని ఆయన్ని చూడటం ముఖ్యంగా నాకు ఇష్టం లేదు.
1: ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. వాడన్న దాంట్లో తప్పేమి లేదమ్మా, ఎందుకంటే వాడు నిరాధారంగా లేడు కదా. పైపెచ్చు మీకు పిల్లలు, వాళ్ల స్కూల్ ఫీజులు, వాళ్ల మంచి చెడ్డలు, అనేక ఖర్చులుంటాయి కదా. మరి వాడికి వచ్చిందంతా బ్యాంకులో వేసుకుని మీ దగ్గర ఊరికనే తినడం సమంజసం కాదు, అది ఎవరూ హర్షించరు కూడా. అన్నట్టు రంగా, మీ అమ్మ ఫోటో ఎక్కడా కనపట్టలేదేంటి
0: అంకుల్? అది వెనక స్టాండ్ ఊడిపోయింది, పడిపోతుందేమోనని బీరువాలో పెట్టాం అంకుల్.
2: మీరుండండి, ఆ విషయం గురించి నేను చెప్తానుగా. ఆవిడ ఫోటో ఇంట్లో తగిలించిన దగ్గర నుంచి పిల్లలకి నాకు పీడ కలలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె దెయ్యమై నన్ను కాకి రూపంలో వచ్చి పొడుస్తుంది అంకుల్.
1: నువ్వు చెప్పింది వాస్తవానికి చాలా దూరంగా ఉందమ్మా. మీ అత్తగారంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ నాకు తెలిసి అత్తగారు పోతే ఆవిడ కాకి రూపంలో వచ్చి కోడల్ని నెత్తి మీద పొడుస్తుందన్నది మొదటిసారిగా నీ నోటంబడ వింటున్నా. ఇది ఎవ్వరూ నమ్మరు. ఈ సందర్భంగా నీకు విషయం చెప్తున్నా విను. కాకి యముడికి, చనిపోయిన వారికి మధ్య దూత లాంటిది, అందుకే ఎవరైనా పోయినప్పుడు కాకి పిండం పెడతారు. దాన్ని కాకి ముట్టుకునేదాకా ఎవ్వరూ భోజనం చెయ్యరు, కాబట్టి కాకిని దెయ్యంతో పోల్చకమ్మా. ఈ విషయం నేను చెప్పడం కాదు, ఇది జగమెరిగిన సత్యం. నువ్వు చెప్పేది ఎవరికి చెప్పినా నమ్మరు, పైపెచ్చు అపహాస్యం చేస్తారు.
2: మీరెన్నన్నా చెప్పండి అంకుల్, ఆమె ఫోటో మా ఇంట్లో తగిలించడం కాదు కదా, కనీసం మా ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు కాక వీల్లేదు. అలాగే మా మావగారిని చూడటం కూడా నాకు కుదరదు, నేను చూడను.
1: అమ్మా శారద, మీ తల్లి తండ్రి

0: ఇందుకు శారద అని పేరు పెట్టారు. అది ఎంతో పవిత్రమైంది. శారద అని పిలుస్తుంటే సాక్షాత్తు అమ్మవారిని పిలిచినట్టుంటుంది. మన పాపాలన్నీ చాలా వరకు పోతాయి. అలాంటిది ఆ పేరును నువ్వు అపవిత్రం చేస్తున్నావు. ఏది ఏమైనా నీకు ఇష్టం లేని పనులు నీ చేత బలవంతంగా చేయించను. ఇలాంటివి కేవలం మానవత్వంతో కూడినవి. సరే, ఇదే నీ ఆఖరి నిర్ణయమా?
1: ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా సరే నేను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు, ఉండబోదు కూడా. అంతే
0: రంగా, మరి నీ నిర్ణయం. సరే, నువ్వలా మౌనంగా ఉండిపోతే ఇంక నేనేం మాట్లాడను? అలాగని మీ నాన్న గురించి మీ ఇద్దరి మధ్య గొడవలు సృష్టించడానికి రాలేదు. ఇందాకే చెప్పాను కదా కొన్ని విషయాలు మానవత్వంతో కూడినవని. సరే, వస్తానమ్మా. వస్తాను రంగా.
2: మంచిది అంకుల్, ఒక్క నిమిషం, నేను వస్తున్నాను, ఉండండి.
0: పర్వాలేదు రంగా, నీకెందుకు శ్రమ?
2: ఇందులో శ్రమేముంది, నాకు బయట పనుంది అంకుల్. బట్టలు మార్చుకొని వస్తాను, ఒక్క నిమిషం కూర్చోండి.
0: వచ్చేటప్పుడు కొంచెం మంచినీళ్ళు తీసుకురా రంగా.
2: అలాగే అంకుల్.
0: తయారయ్యావా? ఇక బయలుదేరదామా?
2: అలాగే. శారదా, తలుపు పెట్టుకో. అంకుల్ నన్ను క్షమించండి అంకుల్, ఇంతకంటే నేనేం చెప్పలేను.
0: రంగా, యాడవకు. చివరగా ఒక్క మాట, నువ్వు మీ నాన్నని ఇంట్లో పెట్టుకోలేకపోయినా వాడు ఉన్నాడన్న సంగతి మాత్రం మర్చిపోకు.
2: అలాగే అంకుల్. ఆయనకి ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయమని నా మాటగా చెప్పండి. దానికి ఆయనకు మనస్కరించకపోతే కనీసం మీరైనా ఫోన్ చేయండి.
0: అలాగే రంగా, ఉంటాను మరి.
2: నేను ఉంటాను అంకుల్. నమస్తే.

0: రే చలం, రే చలం.
1: రారా జన.
0: ఏంటి ఏదో చదువుతున్నట్టున్నావు?
1: అవునరా, ఒంటరితనానికి పుస్తకాలే స్నేహితులు కదా. పుణ్యం పురుషార్థం ఉంటుందని దేవి భాగవతం చదువుతున్నా. సరే, ఏంటి విశేషాలు?
0: ఏం లేదురా, నీతో కొన్ని విషయాలు మాట్లాడదామని వచ్చానురా.
1: దానికి సందేహం ఎందుకురా, చెప్పరా.
0: ఈ మధ్య అమ్మాయి సుజాత వైజాగ్ నుంచి నాకు ఫోన్ చేసింది. నీ పరిస్థితి గురించి చాలాసేపు మాట్లాడింది. కన్న బిడ్డలం ముగ్గురం ఉండి కూడా నాన్నకి ఒంటరితనం తప్పలేదని బాధపడింది.
1: ఆడపిల్ల అదేం చేస్తుందిరా.
0: అవుననుకో, అయినా తను చెప్పిన విషయాలు నీ చెవిలో వేద్దామని వచ్చాను. జాగ్రత్తగా విను. ఆయన్ని కొడుకులు ఎలాగో చూడటం లేదు, అందుకని కొంతకాలమైనా తన వద్దకు తీసుకెళ్తే నీకు కొంత మార్పు ఉంటుందని ఈ విషయం మీ అల్లుడికి చెప్పిందట. దానికతను సుముఖంగా లెట్ట. పైగా మీ నాన్నకిద్దరు కొడుకులుండగా ఆయన్ని మనం తీసుకురావడం ఏంటని అన్నట్ట. ఇంకా ఏవేవో చెప్పింది. అవన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టదలుచుకోలేదు.
1: అల్లుడు అన్న దాంట్లో తప్పేమీ లేదురా. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే అంటారు. ఆడపిల్ల గనక తను చేయగలిగింది కూడా ఏమీ లేక నీతో ఉన్న చనువు కొద్దీ నీకు చెప్పుకుని బాధపడింది.
0: సరే, ఆ విషయం వదిలేసి నేను ఒక సలహా చెప్తాను, వింటావా?
1: సరే చెప్పు.
0: ఏదైనా మంచి ఆశ్రమం, అదే పెయిడ్ హోమ్లో చేరితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఏమంటావు?
1: ఒరే పిచ్చి జన, ఈ విషయాన్ని గురించి ఎన్నో ఆశ్రమం వాళ్ళని సంప్రదించానురా. ఏ ఆశ్రమం వాళ్ళైనా ఒకే మాట చెప్పారు.
0: ఏం చెప్పారు?
1: మీ పనులు మీరు చేసుకోగలిగినంత వరకు, అన్నిటికంటే మించి మీ ఆరోగ్యం బాగున్నంత వరకు మా దగ్గర ఉండొచ్చు. కానీ ఆరోగ్య పరిస్థితులు విషమిస్తే మీ కుటుంబ సభ్యులకు అప్పచెపుతాం. దానికి మీరు ఒప్పుకున్నట్లుగా ముందే అంగీకార పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారురా.
0: అలాగా?
1: భూమి గుండ్రంగా ఉందన్నట్టు చివరికి అలాంటి పరిస్థితే వస్తే మళ్లీ పిల్లల దగ్గరికి వెళ్లటం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ ప్రయత్నం విరమించుకున్నాను.
0: నువ్వు చెప్పింది నిజమే. అలా అయితే ఆశ్రమ జీవితం కుదరని పని. సరే, ఈ విషయం కూడా విన్నాక చివరగా నా మనసులో మాట చెప్తున్నా విను.
1: రే, నువ్వు ఏది చెప్పినా నా మంచి కోరే చెప్తావురా, చెప్పు.
0: నిన్ను చూడటానికి పిల్లలా ముందుకు రావడం లేదు. ఆశ్రమాల వాళ్లు కండిషన్స్ పెడుతున్నారంటున్నావే, అందుకని.
1: అందుకని?
0: అదే, ఆ తొందరే వద్దంటున్నా. నువ్వు నన్ను అపార్థం చేసుకోనంటే ఒక మాట చెప్తాను, బాధపడకు.
1: సరే చెప్పరా.
0: నీ పరిస్థితుల్ని బాగా ఆలోచించిన మీదట నీకు ఒక జీవిత

0: భాగస్వామి అవసరం అనిపిస్తోందిరా. అందుకని భర్త పోయి పిల్లలు లేకుండా ఇతరంగా ఏమీ ఆధారం లేకుండా ఉన్న ఆడవాళ్లను సంప్రదించాల్సిందిగా మనం ఒక పేపర్ ఆడిద్దాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే పెళ్లి చేసుకో, నీకు ఒక జీవిత భాగస్వామి ఏర్పడుతుంది, ఆవిడకు మళ్లీ లైఫ్ ఇచ్చినట్టుంటుంది.
1: ఏమిట్రా జనా, ఈ వయసులో మళ్లీ పెళ్ళా? నువ్వేం మాట్లాడుతున్నావు?
0: అవునరా, జీవితంలో ఒంటరితనం భరించడం కంటే మించిన శిక్ష లేదు. కీడించి మేలంచమని రేపు నీకేదైనా జరిగితే అప్పుడు నిన్నెవరు చూస్తారు చెప్పు. మరో విషయం, నీ పిల్లలేమైనా అంటారని గాని బాధపడతారని గాని నువ్వు అనుకోవద్దు. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అంటే ఎలా? ఈ లోకంలో అందరినీ మెప్పించడం గాని ఒప్పించడం గాని కుదరని పని. ఎండలో ఉన్నామే, నీడకురా అని అనేవాళ్లు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని మన మనసుకు నచ్చిన మార్గం ఎంచుకోవడంలో తప్పు లేదు. ఇప్పటికిప్పుడు నీ నిర్ణయం చెప్పనక్కర్లేదు, బాగా ఆలోచించుకో. ఏంటి, మరి నేను ఉంటానరా?
1: అలాగే వెళ్ళిరా.
2: ఏమండి మిమ్మల్ని?
3: ఏమిటి?
2: మా చెల్లెలి సంబంధం గురించని ఇవాళ ఆదివారం కదా లోక కళ్యాణం పేపర్ చూశాను.
3: పేపర్ చూసిందానివి, విశేషాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా.
2: నా నోటితో నేను చెప్పలేను బాబు.
3: ఏ, ఆ పేపర్లో అంత కాని విషయాలు ఏం రాశారేంటి?
2: కాని మాటలంటారేంటి? మీ నాన్నగారు మళ్లీ పెళ్లి కోసం ప్రకటన ఇచ్చారు, ఇదిగో చూడండి. అయినా ఈ వయసులో ఆయనకి ఇదేం ఆలోచన అండి? ఎవరైనా చదివినా విన్నా నవ్విపోరు.
3: అయినా జనానికేం తెలుస్తుంది ఆయన పరిస్థితి? మనం ఇంతమంది ఉండి కూడా ఆయన ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆయన జీవితం ఎలా గడుస్తుంది? ఆయన నిర్ణయం నాకేమీ తప్పుగా తోచటం లేదు.
2: ఇది బావగారు చూశారో లేదో ఒకసారి ఆయన చెవినా అక్క చెవినా వేయండి.
3: ఆయన అంత కాని పని ఏం చేశారు? అయినా ఆ పనేదో, అదే మీ బావగారి వాళ్ళ చెవినా నువ్వే వేయి. ఇలాంటి వాటిల్లో నీది అందవేసిన చెయ్యి కదా, మధ్యలో నేనెందుకు?
2: సరే సరే, నేనే చెప్తాను, తప్పుతుందా? హలో హలో, నమస్కారం బావగారు, నేను శారదని.
4: నమస్కారం, ఎలా ఉన్నావమ్మా? ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు?
2: పొద్దున్నే అంటారేంటి బావగారు, ఈరోజు లోక కళ్యాణం పేపర్లో పెళ్లిళ్ల ప్రకటన చూసారా? అందులో మీ నాన్నగారు ఆయన గురించి పెళ్లి ప్రకటన ఇచ్చారు.
4: చూశానమ్మా.
2: చూశానని అంత టాపీగా అంటారేంటండి? అక్కకి విషయం తెలుసా?
4: ముందు మీ అక్కే చూసింది, తర్వాత నాకు చూపించింది. మనం ఇంతమంది ఉండి ఆయనకు ఒక ముద్ద పెట్టలేకపోతున్నాం. ఆయన గురించి ఎవరు పట్టించుకోకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారమ్మా? మీ అక్క ఆ ప్రకటన చూడగానే ముందు కొంచెం బాధపడినా, తర్వాత ఆయన నిర్ణయాన్ని తను కూడా సమర్థించింది. ఆయన ఉన్నన్నాళ్ళు ప్రశాంత జీవితం గడపాలంటే ఈ వయసులో ఆయనకు జీవిత భాగస్వామి అవసరం. మా అక్క మనందరికంటే ముందు చూసి నాకు ఫోన్ చేసింది. ఆలస్యంగానైనా మంచి నిర్ణయమే తీసుకున్నారంది, మేం కూడా అదే అనుకున్నాం. కాబట్టి నువ్వు దీని గురించి చిలువలకు పలవలు అల్లకుండా నాన్నగారి నిర్ణయాన్ని సమర్థించడం మంచిది.
2: బావగారు అంతేనంటారా?
4: ముమ్మాటికి అంతే, ఉంటానమ్మా.
1: రారా జనా. ఏమిటి, నా మీద కోపం వచ్చిందా? నువ్వు వచ్చి 10 రోజులు అవుతుంది, ఇన్నాళ్ళు రాకుండా ఎప్పుడైనా ఉన్నావురా?
0: అది కాదురా చలం, నీకు చెప్పిన విషయం బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోమన్నాను కదా.
1: అవును,
0: దానికి మరి నీకు కొంత సమయం ఇవ్వాలి కదా.
1: సరే, మరి ఇంతకీ అమ్మాయి పని అయిపోయిందా?
0: ఇవాళ్ళతోటి అయిపోతుంది. అసరే, నువ్వు నా సలహా పాటించి సరైన నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్విచ్చిన ఆ పేపర్ ప్రకటన చూశాను, ఇచ్చి దాదాపు 10 రోజులైంది కదా, మరి ఎవరైనా నిన్ను సంప్రదించారా?
1: చాలా మంది వచ్చారా, అందులో ఒక్కటే మనకు అనుకూలంగా ఉంది. అలా కూర్చో, వివరాలు చెప్తాను.
0: నేనిప్పుడు అమ్మాయి పని మీద వెళ్తున్నాను, వాళ్ళు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు, అందుకని నేను సాయంత్రం వస్తాను, అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం.
1: ఒక పని చేద్దాంరా, సాయంత్రం 5 గంటలకల్లా నేను వేణుగోపాల స్వామి గుడికి వస్తాను, నువ్వు కూడా అక్కడికి వస్తే అక్కడే స్థిమితంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం.
0: శుభం, స్వామి కార్యం స్వకార్యం అయినట్టుంటుంది, అలాగే చేద్దాం. వస్తానురా చలం.
1: మంచిదిరా.
0: ఒరే చలం, అనుకోకుండా ఇవాళ వేణుగోపాల

0: గోపాలస్వామి దర్శనభాగ్యం కలిగించావు. చాలా సంతోషంరా. సరే, నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?
1: అదే, వచ్చిన వాళ్లలో ఒక ఆవిడ పరిస్థితులు మనకు అనుకూలంగా, అంటే మనం అనుకున్న పద్ధతిలో ఉన్నాయి. వాళ్ళది విజయవాడట. మొన్ననే వాళ్ళు వచ్చి అన్ని విషయాలు మాట్లాడారు. ఆలోచించుకుని నా నిర్ణయం చెప్పమన్నారు.
0: మరి నువ్వేం నిర్ణయించుకున్నావు?
1: నీతో చెప్పకుండా, నీతో ఆలోచించకుండా నా నిర్ణయం ఎలా చెప్తానరా? సరే, అలా మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుందాంరా.
0: సరేరా చలం, నువ్వన్నట్టు ఆవిడ పరిస్థితులు మనకు చాలా అనుకూలంగా ఉన్నాయి. సరే మరి, ఇంకా ఆలస్యం ఎందుకు? రేపు ఏకాదశి, మంచి రోజు కనుక రేపే మనం విజయవాడ వెళ్లి వాళ్లతో మాట్లాడదాం. అన్నట్టు రేపు మనం వస్తున్నట్లు వాళ్ళకి ఫోన్ చెయ్యి. భగవంతుడి దయవల్ల పరిస్థితులు అనుకూలిస్తే వాళ్ళది విజయవాడే గనక కనకదుర్గ అమ్మవారి గుళ్ళోనే పెళ్లి కార్యక్రమం పెట్టుకుందాం.
1: నువ్వు చెప్తే దానికి తిరిగి ఉందిరా.

0: మొత్తానికి నా బాల్య స్నేహితుడు అయినందుకు మా పిల్లలు ఎవరూ నా గురించి పట్టించుకోకపోయినా నా శ్రేయోభిలాషిగా మళ్ళీ నా జీవితానికి ఒక భాగస్వామిని ఏర్పరిచావురా.
1: ఒరే చలం, నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావు. సరే పదండి పదండి, అవతల మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తోంది, త్వరగా ప్రయాణం కండి.
0: అలాగేరా.
2: ఇంతవరకు మీరు భాగస్వామి నాటిక విన్నారు. రచన శ్రీమతి అంబటి సత్య, నిర్వహణ శ్రీ నక్కా సుధాకర్ రావు, సహకారం శ్రీ జె అనిల్ కుమార్. ఇందులోని పాత్రలు పాత్రధారులు: జనార్దన్ శ్రీ కెఎస్ వికే కిషోర్, చలం శ్రీ అడబాల, చైతన్య శ్రీ ఎస్ జితేందర్, సుజాత శ్రీమతి బి సునీత, శ్రీధర్ డాక్టర్ బి మల్లేష్, రంగా శ్రీ సి హరికృష్ణ, శారద శ్రీమతి బి భార్గవి. ఈనాటిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: సార్ 5,000 రూపాయలు పెట్టండి, 8,000 రూపాయల ప్రాఫిట్ పొందండి, ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి.
4: వావ్, స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
5: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు, క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
6: మీ సైబర్ రక్షక్.
7: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సత్యాన్వేషి సోదరి నివేదిత ప్రసంగం వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: రామవరం త్రీ ఇంక్లైన్ రేడియో స్టేషన్ దగ్గర వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
2: ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు.
3: మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్ నివే

నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. ఐర్లాండ్లో 1867 అక్టోబర్ 28న జన్మించిన మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ తల్లిదండ్రులు మేరీ ఇసబెల్, శామ్యుయల్ రిచ్మండ్ నోబుల్. నిజమైన తోటి మనుషులను కరుణతో చూడడమే భగవంతునికి నిజమైన సేవ చేయడం అని చిన్నతనంలో తన తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. తండ్రి స్ఫూర్తిదాయకమైన మాటలతో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. దాదాపు 10 సంవత్సరాలు ఇంగ్లాండులో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 1895లో భారత మహిళ ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్లో చేసిన ప్రసంగాలు మార్గరెట్ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పతనం గురించి విన్న ఆమె వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్ చేరింది. ఆమెకు వివేకానంద నివేదిత అని నామకరణం చేశారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావితం గురించి తాను రాసిన ది మాస్టర్ యాజ్ ఐ సాహిం పుస్తకంలో వివరించారు. ఇతరులపై దయాగుణంతో మెలిగే ఆమె మంచి అభిరుచి గల కళాకారిణి. సంగీతంలోనూ చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారతదేశంలోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా బాలికల విద్య కోసం ఆమె 1898 నవంబర్లో కలకత్తాలోని బాగ్ బజార్లో పాఠశాలను ప్రారంభించింది. కనీస విద్య లేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. ప్రాథమిక విద్య అందించడానికి విశేష కృషి చేశారు. అన్ని కులాల మహిళలకు చదువు తప్పనిసరిగా రావాలని ఆమె ఆకాంక్షించారు. బెంగాల్ మహిళలతో, మేధావులతో పరిచయాలను ఏర్పాటు చేసుకొని బాలికల విద్య కోసం ఎంతో శ్రమించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్, జగదీష్ చంద్రబోస్ తదితర ప్రముఖులతో స్నేహ సంబంధాలను కొనసాగించారు. 1899 సంవత్సరం మార్చిలో కలకత్తా వాసులకు ప్లేగు వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్య సేవలను అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచార వ్యవహారాల గురించి న్యూయార్క్, చికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగించారు. భారత స్వతంత్ర పోరాటంలోనూ ఆమె చురుకైన పాత్ర పోషించారు. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళా విద్య కోసం ఎంతోగానో పాటుపడ్డారు. సిస్టర్ నివేదిత 1906లో బెంగాల్కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసిక ధైర్యం ఎంతో విలువైనవి. విదేశీయురాలు అయినప్పటికీ భారతీయతను పునికిపుచ్చుకొని స్వామి వివేకానందతో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించిన ఆమె 1911 అక్టోబర్ 13న డార్జిలింగ్లో మరణించింది. ఆమె పేరుతో అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి. ఆమెను కడుపులో మోస్తుండగా తల్లి తనకు పుట్టబోయే బిడ్డను ప్రభువు సేవకు అందిస్తానని మొక్కుకుంది. టీనేజ్లోకి అడుగు పెడుతున్న సమయంలో మార్గరెట్ కూడా క్రైస్తవ సన్యాసిగా మారి మతసేవ చేయాలనుకుంది. అయితే ఈలోగా ఆమె ఒక యువకునితో ప్రేమలో పడింది. ఆ ప్రేమలో లభిస్తున్న ఆనందం తృప్తితో పొంగిపోయింది. ప్రభువు సేవ చేయాలంటే సన్యాసిని కానక్కర్లేదని, తన తండ్రి, తాత సంసారం చేసుకుంటూ మతబోధన చేసిన విషయం గుర్తు చేసుకుంది. ఇక పెళ్లి చేసుకుందామనుకుంటున్న సమయంలో ఆ యువకుడు మరణించడంతో ఎలిజబెత్కి పెద్ద షాక్ తగిలింది. టీచర్గా పనిచేస్తూ తిరిగి మతపరమైన అంశాలలో మునిగిపోవాలనుకుంది. కానీ క్రైస్తవ మతాలలో పరిచయం పెరుగుతున్న కొద్దీ ఆమెలో అసహనం పెరిగింది. అంతులేని ఆంక్షలు మతపరంగా విధించడం సహించలేకపోయింది. మనుషులకు మతం అవసరమే, అయినా క్రైస్తవ మతం తనకు అవసరం లేదనుకుంది. కొత్త మతం ఏదైనా కావాలి, వ్యక్తి స్వాతంత్రం హరించని, ఆలోచనలను అదుపు చేయని మతం కోసం వెతకడం మొదలుపెట్టింది. ఆ సమయంలో మార్గరెట్కి ఎవరో బుద్ధుని జీవితానికి సంబంధించిన పుస్తకం ఇచ్చారట. అది చదివిన మార్గరెట్ ఆసియాఖండ దేశాలలోని మతాలను గురించిన అవగాహన ఏర్పడింది. అమెరికాలో సర్వమత సమావేశానికి హాజరై భారతదేశం వెళ్తూ లండన్లో ఆగిన మార్గరెట్ ఆకర్షితురాలై భారతదేశం చేరి రామకృష్ణ మిషన్లో చేరి సేవా కార్యక్రమాలు

0: నిర్వహిస్తూ సిస్టర్ నివేదితగా వివేకానందుడి చేత పిలిపించుకుంది. ఆ విధముగా భారతదేశంలో తన జీవితం దశాబ్దము గడిచింది. కానీ ఎందుకో తనకు అలానే బ్రతకాలన్న భావన ఆమెలో మొదలైంది. ఆ రోజుల్లో వైద్య విధానాలు, చికిత్సలు అంతగా అభివృద్ధి చెందని కారణంగా తన అనారోగ్యానికి కారణం తెలియపరచలేదు. నా జీవితం మరో రెండేళ్లు మించి లేదేమో అంటూ 1908లో ఒక స్నేహితురాలికి ఉత్తరం రాసింది. ఏ స్నేహితురాలకైతే ఉత్తరం రాసిందో ఆమె మరణానికి దగ్గరగా ఉందని, తనను చూడాలనుకుంటుందని తెలిసి, తన ఆరోగ్యము అంత బాగాలేదని తెలిసి కూడా బోస్టన్ వెళ్ళింది. దురదృష్టవశాత్తు ఆ స్నేహితురాలి కూతురు నివేదిత మీద ఫిర్యాదు చేసింది. తమ తల్లిని మభ్యపెట్టి ఆస్తిని భారతదేశము తీసుకువెళ్తుందని ఫిర్యాదు చేసింది. అలాంటి అవమానము తనకు జరుగుతుందని భావించని సిస్టర్ నివేదిత స్నేహితురాలి మరణం తర్వాత ఏప్రిల్ 11, 1911న తిరిగి భారతదేశం వచ్చేసింది. జీవితంలో నిరాశ చెందిన ఆమె మనశ్శాంతి కోసం శాంతి దేశమైన భారత్లోనే మనగలిగింది. దసరా సెలవులలో ఆమెకు విశ్రాంతి అవసరమని ప్రశాంత వాతావరణం కోసం మిత్రుని కుటుంబంతో కలిసి డార్జిలింగ్ వెళ్లి రక్త విరేచనాలు పట్టుకున్నందున వైద్యము ఇప్పించినా ఆమె శరీరము స్పందించలేదు. చివరి దశలో అనేక రకాల ఆధ్యాత్మిక వాక్యాలు సిస్టర్ నివేదిత తన పుస్తకాలలో రాసుకున్నారు. ఆరోగ్యము మరింత క్షీణించడంతో 13 అక్టోబర్ 1911న తెల్లవారుజామున 2:30 గంటలకు భగవంతునిలో లీనమైనది.
1: సార్ 5,000 రూపాయలు పెట్టండి, 8,000 రూపాయల ప్రాఫిట్ పొందండి, ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి.
2: వావ్, స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
3: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు, క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
4: మీ సైబర్ రక్షక్.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
6: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు బోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
7: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
5: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
7: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
5: 0874295038,
7: మరొక నెంబర్ 2950039.

మీరింతవరకు సత్యాన్వేషి సోదరి నివేదిత ఈ అంశం గురించి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: nationwide outreach drive to ensure no eligible voters left out of electoral rolls. Four Lashkar-e-Taiba terrorists killed in landmine blast at LOC in Poonch district of Jammu and Kashmir. India's internet subscriber base crosses 111 crores. And in badminton, Denmark Open 2026 to begin today in Odense. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
2: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఎయిమ్స్ ఎన్సీఐలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేడియో థెరపీ టెక్నీషియన్ ఒక పోస్టు, ఓటీ టెక్నీషియన్ 4 పోస్టులు, పేషెంట్ కేర్ మేనేజర్ 5 పోస్టులు, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ 2 పోస్టులు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ 1 పోస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్ 4 ఖాళీలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 5 ఖాళీలు, కలాసి 1 పోస్టు ఖాళీగా ఉంది. మొత్తంగా 23 పోస్టుల భర్తీ కోసం ఈ ప్రకటన వెలువడింది. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎస్సీ డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు 2 సంవత్సరాల ఉద్యోగ అనుభవం కూడా గడించి ఉండాలి. పోస్టును బట్టి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీరికి పోస్టును బట్టి 21,502 రూపాయల నుంచి 40,710 రూపాయల వేతనం లభిస్తుంది. విద్యార్హతలు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.becil.com అనే వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్లో పంపడానికి ఆఖరు తేదీ 16 అక్టోబర్. మరొక ప్రకటన. ముంబైలోని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ వెస్ట్ జోన్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 27 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 12 ఖాళీలు, ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్ 6 ఖాళీలు, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పేరోల్ అండ్ ఎంప్లాయీస్ డేటా మేనేజ్మెంట్ 3 ఖాళీలు, మార్కెటింగ్ ఆపరేషన్స్ అండ్ అనలిటిక్స్ 6 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 27 ఖాళీలు ఉన్నాయి. క్యాటరింగ్, ఫైనాన్స్, టూరిజం ఈ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ, సిఏ, గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. వయసు 18 అక్టోబర్ 2025 నాటికి 15 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://irctc.com. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 18 అక్టోబర్.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారం అవుతుంది. హైదరాబాద్ కేంద్రం రిలే.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: యోంతఃప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యకిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం.
3: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దసరా బ్రహ్మోత్సవములలో ఈనాడు చిన్నశేష వాహన సేవలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నిన్నటి రోజున ఏడు పడగలు కలిగినటువంటి పెద్దశేష వాహనంలో కొలువు తీరి శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులందరికీ కూడా కలియుగ వైకుంఠాన్ని చూపించినటువంటి ఆ స్వామివారు ఈనాడు మరణ శేషుని మీద ఉన్నటువంటి మక్కువతోటి, శేషుని మీద ఉన్నటువంటి ఆదరంతో మరణ శేషవాహనాన్ని, చిన్నశేషవాహనాన్ని అధిష్ఠించి స్వామివారు గోచరిస్తూ ఉన్నారు. అయితే పెద్ద శేషవాహనంలో ఉభయ దేవేరులతో కూడి ఉండేటటువంటి స్వామి చిన్నశేషవాహనంలో మరి ఆ దేవేరులను తన హృదయంలోనే ఉంచుకుని తానొక్కడే మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ భక్తులందరినీ కూడా ఆనంద పరవశులను చేస్తూ ఉంటే ఈ తిరుమాడ విధులలో అధికారులు, అనధికారులు, భక్తులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి అనేక మంది భక్తగణము అందరూ కూడా మరి వారి వారి యొక్క కళలను ప్రదర్శింపజేస్తూ అలాగే స్వామివారి యందు స్వామివారికి సేవలను అందిస్తూ తరిస్తూ ఉన్నారు. మరి శేషే శయనశీలస్య శేషాచల నివాసిన ద్వితీయ దివసే చాద్యం భూయోభూత్ శేషవాహనం అని చెప్పినట్లుగా మరి శేషుని మీద శయనించి ఉంటాడు ఎప్పుడూ కూడా ఆ శ్రీవైకుంఠంలో స్వామి. అటువంటి స్వామి శేష ఈ కలియుగ వైకుంఠంలో ఈ భూమండలంలో శేషాచలం మీద నివాసం ఉంటూ ఉన్నాడు. మరి శేషుని మీద శయనిస్తూ ఉండేవాడు వైకుంఠంలో ఈ భూలోకంలో శేషాచలంలో నివాసం ఉండేటటువంటి స్వామి మరి తనకు అత్యంత ప్రియకరుడైనటువంటి ఆ శేషుని మీద భూయ మరణ ఇంకొకసారి అధిష్ఠించాలి అనుకున్నాడు. అందుకనే మరి రెండవసారి, మొదటిసారి పెద్దశేష వాహనం అనే పేరుతోటి, రెండవసారి చిన్నశేష వాహనం అనే పేరుతోటి శేషవాహనంలో దర్శనమిస్తూ ఉన్నాడు. మరి ఐదు పడగలు కలిగినటువంటి శేషుని నీడలో స్వామివారు చక్కగా గోచరిస్తూ ఉన్నారు. అంతేకాదు మరి శేషుడు సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామివారికి అత్యంతము సన్నిహితుడుగా ఉండేటటువంటి వాడు, అదేవిధంగా స్వామిని సేవించేటటువంటి వాడు. మరి అటువంటి శేషవాహనాన్ని అధిష్ఠించినటువంటి స్వామి ఇదిగోండి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివరకు అనంతాళ్వారు తోట వద్దకు వేయించేస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి తెల్లనైనటువంటి వెల్ల గొడుగులు, ఆ గొడుగుల కింద ఐదు పడగలు కలిగినటువంటి శేషుడు, ఆ శేషుని కింద గజమాలల నడుమ స్వామివారు రాజధీమితో గోచరిస్తూ అందులోనూ చాలా గొప్పగా నాట్యం చేస్తున్నటువంటి భంగిమలోను స్వామివారు మరి గోచరిస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనందాల వెంట ఆ స్వామి యొక్క దర్శనాన్ని చూచినటువంటి భక్తుల యొక్క ఆనందాలకు అవధులు లేవు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములంటినీ కూడా తొలగించి మనలో సాత్విక

0: ఉన్నటువంటి బుద్ధిని పెంపొందించడానికే స్వామివారు అదిగోండి ఆ విధంగా చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించి దక్షిణ మాడవీధి చివరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ మరి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఆ విశేషములను మధుర వాక్కుల ప్రశాంత శర్మ గారి యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: కృతజ్ఞతలు రామానుజాచార్యుల వారు. అదిగో అందమైనటువంటి ప్రభాత వేళ, శ్రేష్టమైనటువంటి నవాన్నిక నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆకాశవాణి భక్తుల హృదయాలలోనికి శ్రేష్టమైనటువంటి ఆ వెంకట నాయకుడు ఆనంద నర్తన తాండవ కృష్ణుడుగా ఈనాడు నా వస్తూ ఉన్నారు. చాలా శ్రేష్టమైనటువంటి తిరుమల గిరుల మీద ఆరంభించబడినటువంటి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పరాభవనామ సంవత్సర దక్షిణాయన ఆశ్వయుజ మాసంలో అద్భుతమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పేటట్టుగా 3 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి అధిక మాసంలో ఇదిగో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలు సాగుతూ ఉండగా 2వ దినాన్నాడు అద్భుతమైనటువంటి జయవారం అనేటువంటి మంగళవారం నాటి ప్రభాత వేళ స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ త్రిభంగి నటన రూపంలో మెడ దగ్గర ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, చక్కగా పాదాల దగ్గర మరొక వంపుతో ఆ భగవానుడు సాక్షాత్ ఆనంద తాండవ కృష్ణుడుగా ఇక్కడ ప్రత్యక్షమై తమ యొక్క వాహన మండపం దగ్గర నుంచి కూడా కదిలి తనను ఎంతగానో ఆరాధించి తన యొక్క స్వరూపాన్ని భక్తుల కనుల ముందుకు తెచ్చేటువంటి బాధ్యతను స్వీకరించినటువంటి ఆ శేష స్వరూపానికి గొప్పగా అవకాశమిచ్చి శేషుని యొక్క పణా మండలం మీద తాను అందమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నారు. చిన్నశేష వాహనం మీద ఇంతవరకు మనం అనుకున్నట్లుగా అందమైన ఆచార్యుల మాటలలో నుంచి జాలువారినటువంటి స్వామివారి యొక్క స్వరూపం 5 పడగలతో కూడినటువంటి అందమైనటువంటి శేషుని పడగల కింద అద్భుతమైన ఆనంద తాండవ కృష్ణుడుగా వస్తూ ఉన్నాడు స్వామివారు. ఇప్పటికిప్పుడు చక్కగా జియంగార్లు తమ యొక్క పరివారంతో కలిసి స్వామివారిని ప్రబంధ పారాయణాది విశేషాలతో చక్కగా ఆరాధించగా ఉగ్రాణ స్థానం అనబడేటువంటి దక్షిణ మాడవీధి నుంచి తిరిగి చక్కగా పడమర మాడవీధి యొక్క మలుపు తిరుగుతూ తనను ఎంతగానో ఆరాధించినటువంటి ఆనందాల్వాన్ తోట దగ్గరగా శ్రేష్టమైనటువంటి పడమర దిక్కులో వసంత మండపం యొక్క చివరలో ఆనందాన్ని భక్తులకు అందిస్తున్నటువంటి వారై వెళ్ళగొడుగుల కింద తెల్లని కన్నులతో ప్రశాంతమైనటువంటి చూపులతో ఉన్నటువంటి నల్లని దేవుడుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు నీలమేఘ శ్యామల కోమల వర్ణంతో ఎలాగైతే శాస్త్ర మర్యాదను చెల్లిస్తున్నాడో శేషుడు దానిని గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. నివాసన శయ్యాసన పాదుకంశుకోపధాన వర్షాతపవరణాది శరీర భేదైస్తవ శేషతంగతై యథోచితం శేషయితీర్యతే జనై. ఏమంటే అందరూ కూడా అంటున్నారు, మహాత్ములు అంటున్నారు, మానవులు అంటున్నారు, పాములు అంటున్నారు, పండితులు అంటున్నారు, చూచేటువంటి ప్రతివాడు అంటున్నాడు. ఏమని? అదిగో ఎవరి మీద నుంచి వస్తున్నాడో స్వామి ఆ శేషుడు, ఆదిశేషుడు శ్రీనివాసుని అన్ని విధాలుగా కూడా చక్కగా ఆయనకు సేవ చేస్తాడని మాట. శాస్త్రం చెప్పినట్లుగా తానే ఆయనకు నివాస స్థానం. ప్రతి ఒక్క ఈ సంఘటనకు కూడా పురాణం, ప్రతి ఒక్క కథను, అలాగే ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని, శేషుని యొక్క శేషభావాన్ని చక్కగా తెలియజేస్తుంది. అన్ని విధాలుగా కూడా తానే స్వయంగా శ్రీనివాసునికి నివాస స్థానంగా, ఆయన పడుకుంటే చాలు చక్కగా ఆయన శేషసేనుడుగా కావడానికి శయ్యగా, అలాగే కూర్చుంటే ఆసనంగా, అలాగే బయలుదేరితే నడవడానికి ఆ పాదాలకు అందమైన పాదుకలుగా, అద్భుతమైనటువంటి ఉత్తరీయంగా, తలగడగా ఎండవానలని చక్షించేటువంటి ఛత్రంగా కూడా, ఎవరైతే పదపీఠం చివరికి దాసానుదాసుడుగా వైష్ణవ సంప్రదాయం

0: అభిప్రాయాన్ని ప్రకారం అడియేల్ దాసన్ అంటూ వైనాన్ని చూపిస్తూ తానే స్వయంగా పాదపీఠంగా మారి కనబడతాడు స్వామి యేసుడు. అలాగే సేవకుడు ఏ విధంగా సేవ చేయాలి తమన్న నాయకుడికి, అలా యజమానిని ఏ విధంగా తాను సేవించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని తాను చక్కగా చూపిస్తారు. అందుకనే ఆదిశేషుణ్ణి చక్కగా పూజిస్తూ అంటారు, శ్రీమద్ విష్ణు పదంభోజ పీఠాయుత ప్రణాతలం శేషత్వైక స్వరూపం తం ఆదిశేషముపాస్మహే. ఉపాసనలోకి వచ్చినప్పుడు ఉపాసనాభావంతో ఆ నాయకుడైనటువంటి భగవాను పట్టుకోవడానికి ఎవడైతే సమస్త పరివ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ విష్ణు ఉన్నారో అటువంటి విష్ణువు యొక్క పాదానికి అందంగా అమరినటువంటి పాదపీఠంగా తన యొక్క అందమైన ఐదు పడగలను ఇప్పుడు చక్కగా అందించాడో అటువంటిది దేవదేవుని యొక్క పాదపద్మ ద్వందాన్ని తాను స్వయంగా ధరించి శివస్వరూపం, శివుడు అంటే భవ్యమైనటువంటి శుభాన్ని ఆనందాన్ని కలిగించేవాడు, అటువంటి శివస్వరూపుడైనటువంటి ఆనందరూపుడైనటువంటి ఆనంద నరేయుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా ఇక్కడ ప్రతి ఒక్క భక్తుని యొక్క హృదయానికి తీసుకొస్తున్నాడు. అంతేకాదు సుమా, సమస్తమైన భక్తులు కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతలుగా కేవలం తమ చెవులను రిక్కించి వింటూ ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని తమ హృదయాలలోనికి తీసుకునేదానికి చక్కగా భగవానుడు ఇక్కడ ఆదిశేషుని పడగల మీద చక్కగా వస్తూ ఉన్నాడు. ప్రభో గోవింద, మీ యొక్క అనంతమైన అద్భుతమైనటువంటి సేవా విశేషాలు అందించేటువంటి భాగ్యం నాకు కలిగించినందుకు నమోవాకాలంటూ ఆ భగవంతుడికి తాను శేషుడు అందిస్తున్నటువంటి సేవా విశేషాలను అదిగో భక్తులందరూ కూడా దర్శిస్తుండగా ఆచార్యుల వారి యొక్క అందమైన వాణిలో అందుకుందాం ఇంకా అనేక విశేషాలను. అందుకోండి స్వామి. ఏడుకొండలవాడ గోవింద.
1: అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకిః. మరి ఆదిశేషుడు అయినా పెద్ద శేషుడు చిన్న శేషుడు అయినా ఎవరైనా సరే పరమాత్మ యొక్క స్వరూపంగానే మనకు చెప్తారు. మరి అలాగా తనకు అత్యంత ప్రియమైనటువంటి శేషుణ్ణి అధిష్ఠించి సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు కూడా, అంటే త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా, ఈ కలియుగంలో భగవద్ రామానుజులుగా అవతరించి స్వామివారిని ఎల్లప్పుడూ సేవిస్తున్నటువంటి ఆ శేషుని యొక్క వాహనంలో మరొకసారి స్వామివారి చిన్న శేష వాహనంలో అధిష్ఠించి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి లక్ష్మణస్వామిగా ఉన్నప్పుడు మరి ఆ శేషావతారమూర్తి అనేటువంటి ఆయన అంటారు, సీతాదేవి రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరితే ఆ సందర్భంలో లక్ష్మణస్వామిని వద్దు అని అంటే మరి అప్పుడు సీతాదేవితో అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా సీతాదేవి, నీవు రామచంద్రమూర్తిని సేవించాలి అనుకుంటున్నావు, నీ ఒక్కదానివే కాదు, నీవు ఆ కుడి పాదాన్ని సేవించుకో, నేను ఎడమ పాదాన్ని సేవించుకుంటూ రాముడితో ఉంటాను, పైగా రాముణ్ణి విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి రాముడు ఉండలేడు. ఎందుకు అంటే బహిప్రాణ ఇవాపరహ లక్ష్మణో లక్ష్మీ సంపన్న బహిప్రాణ ఇవాపరహ అని చెప్పి అంటూ రాముడికి ఆ పరమాత్మకు బహిప్రాణంలాగా ఉండేటటువంటి వాడు మరి లక్ష్మణుడు. మరి ప్రాణం దూరంగా వెళితే ఎవరూ ఉండలేరు కదా, కాబట్టి లక్ష్మణుడు లేకుండా శేషాంశ లేకుండా పరమాత్మ కూడా ఉండలేడు. అందుకనే లక్ష్మణుడు రామచంద్రమూర్తితో వచ్చి నిద్రాహారాలు వాణి రాముణ్ణి సేవించి తాను తరించాడు. ఇంకా కృష్ణావతారంలో బలరాముడిగా ఉన్నటువంటిది ఒక విశేషము అయితే మరొక విశేషం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన వెంటనే మరి ఆ కారాగారము నుండి నందమృగానికి తీసుకువెళ్లే సందర్భంలో ప్రకృతి అంతా కూడా పులకిస్తూ ఉన్నది. వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి గర్జిస్తూ మరి వర్షించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. యమునా నది ఉప్పొంగుతూ ఆ స్వామివారిని పాదాలు తాకాలని చెప్పి వస్తూ ఉన్నది. మరి ఆ సందర్భంలో వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్ని కృష్ణుని తీసుకు వెళుతూ ఉంటే ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడుతూ ఆదిశేషుడు తన పడగలతోటి గొడుగుగా బట్టి ఆ పరమాత్మను నందవ్రజానికి ఆ చిన్ని కృష్ణుణ్ణి

0: నందమృగానికి చేర్చాడు. ఈ విధంగా కృష్ణావతారంలో కూడా శ్రీకృష్ణుడు ఆవిర్భవించినప్పటి నుండి వెంట ఉండి స్వామిని సేవించినటువంటి వాడు ఆ శేషుడు. అందుకనే కదా అన్నగారిగా గౌరవించి మరీ శేషుని యొక్క మాటలను వింటూ శేషునికి తమ్ముడుగా కూడా ఉన్నాడు చిన్నికృష్ణుడు, ఆ కృష్ణ పరమాత్మ. మరి అటువంటి శేషుడు ఈనాడు చిన్న శేషునిగా స్వామివారిని వహిస్తే, మరి స్వామివారు శేషుని మీద విహరిస్తూ, చిన్నశేష వాహనం మీద విహరిస్తూ పశ్చిమ మాడవీధిలో ఒడివడిగా ముందుకు అడుగులు వేస్తూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. అసలు భగవంతునికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. స్వామివారు ధరించినటువంటి వస్త్రం శేష వస్త్రం, స్వామివారు ధరించినటువంటి మాల శేష మాల. స్వామి యొక్క భక్తుణ్ణి శేషుడు అని అంటారు, స్వామిని శేషి అని అంటారు. ఈ విధంగా స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. ఎందుకు అంటే శేషుడు అంటే దాసుడు, శేషుడు అంటే కైంకర్యబలుడు, శేషుడు అంటే స్వామివారికి అత్యంతము ఆప్తుడు. అందుకనే శేష శబ్దంతో చెబుతూ శేషభూతాస్తవ స్వతస్సర్వే హ్యాత్మనః పరమాత్మనః అతోహమిపి దేదాస ఇతి మత్వా నమామ్యహం అని అంటూ దాసభూతాః తత స్వతస్సర్వే అని కూడా అంటారు. అంటే స్వామి అందరూ కూడా నీకు శేషులే, అందరూ కూడా నీకు దాసులే, కావున వారందరిలో నన్ను కూడా చేర్చుకుని నీ దాసుడిగా భావించి నన్ను అనుగ్రహించవయ్యా శేషాద్రీష అని చెప్పి అంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. మరి మనము కూడా ఆ శేషుని యొక్క దాస భావనతోటి స్వామివారిని ఆశ్రయించి స్వామివారి ఎందే మనస్సు నిలిపి స్వామివారిని సేవించి తరించాలి. మరి అటువంటి స్వామివారి యొక్క మరిన్ని ఆ వాహన విశేషములను, మాడవీసలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశేషములు మధుర వాక్కుల ద్వారా మనం తెలుసుకుందాము. అయ్యా అందుకోండి ప్రశాంత్ శర్మ గారు.
1: ఓం నమో భగవతే వెంకటేశాయ శేషవాహనారూఢాయ నమో నమః. అందమైన మాడవీధులలో చక్కని ఋగ్వేద యజుర్వేద సామవేత అథర్వములైనటువంటి వేద భాగాలలో చక్కగా నాలుగు మాడవీధులకు నాలుగు వేదముల పేర్లను పెట్టుకున్నటువంటి శుభ సందర్భంలో అద్భుతమైనటువంటి ఒక వేద భాగానికి చిహ్నంగా ఉన్నటువంటి పడమర మాడవీధిలో స్వామి చక్కగా ఇప్పుడు కదులుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నటువంటి మంగళకరమైనటువంటి క్షణాలిది. స్వయంగా వెంగమామ వారు అంటారు తమ యొక్క బ్రహ్మోత్సవాలను వర్ణిస్తూ, అలగు శేషవాహనోత్సవంబును మరునాడు ఉదయంబును లఘు శేషవాహనోత్సవంబును అని శేషవాహన వైవిధ్యాన్ని నిన్నటి రోజు సాయంత్రం జరిగినది, అలాగే ఈ రోజు ఉదయం జరుగుతున్నటువంటి ఈ శేషవాహన విశేషాన్ని చరిత్రలో ఆమె చక్కగా ఆమె తమ కావ్యంలో తెలియజేస్తారు. అట్లాగే భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయుల కాలంలో కూడా 1830 ఒకనొక ఆంగ్లేయ అధికారి ఈ తిరుమల బ్రహ్మోత్సవాలను దర్శించి చిన్న శేషవాహనాన్ని బాలశేషవాహనం అనేటువంటి పేరుతో చక్కగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా బ్రహ్మోత్సవాలలో చివరి రోజు వాహనం యొక్క విశేషం బాలవాహన బాలశేషవాహనం అని ఆనాడు జరిగిన విశేషాన్ని అంటాడు ఆయన. దీన్ని ఏషియాటిక్ జనరల్లో 1831 భారతదేశంలో కలకత్తా నుంచి వాళ్ళు ఇచ్చున్నారు. ఇలా చరిత్రలో చూసినప్పుడు మనకు వాహన సేవలలో శేషవాహన విశేషం ఇలా మనకు ఒక అద్భుతమైన ధోరణిలో కనబడుతుంది. అలాగే శాస్త్ర మర్యాదలు చూసినప్పుడు శేషశేషి భావం అనేటువంటి భావంతో ఏ విధంగా శరణాగతి తత్వంతో ఆ పరమాత్మను చేరాలనేటువంటి దానికి అద్భుతమైన సంకేతంగా ఇక్కడ శేషుడే కనబడతాడు. అందులో ముఖ్యంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారి బ్రహ్మోత్సవాలలో శేషవాహన వైభవాన్ని ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటాడు, వీడు గదే శేషుడు వెంకటాద్రి శేషుడు వేడుక కరుడునితో పెన్నుద్దైన శేషుడు, వీడు గదే శేషుడు వెంకటాద్రి శేషుడు అంటూ ఎవరైతే 1000 పడగలతో సమస్త విశ్వాన్ని అలవోకగా తన యొక్క పరాక్రమంతో భగవాను యొక్క సంకల్పాన్ని అనుసరించి భరిస్తున్నాడో, అలాగే అనేక ప్రాణుల యొక్క సుఖ దుఃఖాలకు కారణభూతమైన శరీరాలకు

0: తాను ఎలా కారణమవుతున్నాడో ఆ విశేషాలను తెలియజేస్తాడు. అలాగే అంటూ అంటాడు కదా ఆయన, వేయి పడగలతోడా వెలసిన శేషుడు, ఛాయమేమి తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణిక్యాల శేషుడు, ఏ ఎడహరికి ఈడై ఏగేటి శేషుడు. ఎందుకంటే శేషుని యొక్క చెహరా, శేషుని యొక్క చేష్టలు, శేషుని యొక్క వైభవం, శేషుని యొక్క స్వభావం, ఎలాగైతే పరమాత్మను నమ్మినటువంటి వాడు సేవకుడు ఏ విధంగానైతే తాను వ్యవహరిస్తున్నాడో లోకంలో, ఆ భావాన్ని శేషభావంలో చక్కగా చూపిస్తాడు. ఆయన పరాక్రమంతో 1000 పడగలతో ఉన్నటువంటి శేషుడు అద్భుతమైన పురాణ గాథలను గుర్తు చేస్తూ అనేక 1000 పడగల మీద వెలిగేటువంటి రత్నాలు, వజ్రాల కాంతులతో వెలిగేటువంటి ఆయన యొక్క పడగల వైభవాన్ని తెలియజేస్తాడు. అంతేకాదండి, మా శేషుడు అద్భుతమైనటువంటి రూపంతో ఆయనకు చక్కగా ఏ విధంగా సేవ చేస్తున్నాడో అది కూడా చెప్తున్నాడు. పట్టపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టు చుట్టుకొనిన మినుచుల శేషుడు, పట్టుకొన్న 2000 నాలుకల శేషుడు, ఎట్టిన నెట్టిన వారిని పొగడ నిరుపరి శేషుడు. ఆయనలో ఉన్నటువంటి నేరుపత్వం, ఎందుకంటే తానే స్వయంగా లక్ష్మణస్వామిగా తాను మారి అద్భుతంగా శ్రీరామచంద్రుని తాను సేవించాడు. అలాగే మాటలతో మేలమాడి రామచంద్రుడి ద్వారా తాను స్వయంగా ఆయనకు అన్నగారుగా బలరాముడుగా మారినటువంటి వైభవాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాడు. అంతేకాదు, శేషుడుగా ఒక సర్పరూపంతో ఉన్నప్పుడు 2000 నాలుకలతో తాను ఎలా ప్రవర్తించాడో ఆ నాలుకల వైభవాన్ని పతంజలి మహర్షి లాంటి చాలా గొప్పవారైనటువంటి వ్యాకరణ పండితుడుగా, వ్యాకరణ మహర్షిగా తాను అద్భుతంగా ఇక్కడ ఆయన ప్రభావాన్ని చూపిస్తాడు. స్వయంగా మహర్షి పతంజలి ఆ శేషుని యొక్క అవతారం అని చెప్పి పెద్దల యొక్క మాట. ఈ విధంగా అనేక విధాలుగా ఆయన ఏ పని అంటే ఆ పని చేయగలడయ్యా, పరమాత్మ యొక్క భావాన్ని, పరమాత్మ యొక్క సంకల్పాన్ని తాను చక్కగా ఇక్కడ తెలియజేస్తూ అంటాడు. కదిసి పనులకెల్లా కాచుకున్న శేషుడు, మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు అని శ్రీ వెంకటపతి కల మేలు మంగకును, వదరక ఏ పొద్దు పాను పైన శేషుడు. ఇంత గొప్ప పరాక్రమంతో, ప్రభావంతో, వైభవంతో ఉన్నటువంటి శేషుడు ఎప్పుడు కూడా తాను ఏమాత్రం వెనక ముందు జంకకుండా అలమేలు మంగతో కూడినటువంటి ఆ స్వామికి, వెంకటగిరి నాయకునికి, ఎవరినైతే నిరంతరం భజేహం శ్రీనివాసం అని గొప్పదైనటువంటి భావంతో ఆ వెంకట నాయకుని భక్తులు ఎవరైతే పూజిస్తారో, ఆరాధిస్తారో, భావిస్తారో, సంభావిస్తారో, అనుభవిస్తారో, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవడు నన్న ఎట్లా పిలిస్తే, తలిస్తే, కొలిస్తే, వలచి వస్తే, గోపికనైనా సరే, కుబ్జనైనా సరే, అద్భుత సుందరాంగిగా మార్చగల సామర్థ్యం నా సొత్తని నిరూపించినటువంటి వెంకట నాయకుడు. అదిగో అద్భుతమైనటువంటి తన ప్రభావంతో ఉత్తర మాడవీధిలోకి తిరుగుతున్న శుభ సందర్భంలో స్వామి ఆచార్యులు రామానుజాచార్యుల వారి యొక్క అందమైన పలుకులలో అందుకుందాం అయ్యవారి యొక్క వైభవాన్ని. గోవింద
1: దాసోహం స్వామి. దాస్యభావనకు ప్రతీక అయినటువంటి శేషుని మీద స్వామివారు కొలువు తీరి ఉంటే, తనను ఆశ్రయించినటువంటి దాసులందరికీ కూడా తానెప్పుడు అందుబాటులో ఉంటాను, వారితోటే ఉంటాను అని చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించారు స్వామివారు. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ, అంటే మనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి గుణములను, పైగా శత్రువులను కూడా తొలగించి మనలో సాత్విక భావన పెంపొందించడం. ఏమిటి మనలో ఉన్నటువంటి శత్రువులు అంటే, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనే అరిషద్వర్గములు మనలో ఉండి ఎప్పుడూ కూడా మనలను పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. అటువంటి శత్రువులన్నింటిని తొలగించి మనల్ని సరైనటువంటి మార్గంలో, భక్తి మార్గంలో, ముక్తి మార్గంలో, చైతన్య మార్గంలో నడిపించడానికే తానెప్పుడూ కూడా మనతో ఉంటాను అని చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించారు. అంతేకాదు, మనలో ఉండే ఆ కుండలిని శక్తి కూడా ఒక శేషుని యొక్క అవతారంలో ఉంటుంది అని చెప్పి అంటారు. మరి అటువంటి శేషుణ్ణి స్వామి అధిష్ఠించాడు అంటే, మనలో ఎప్పుడు స్వామివారు కొలువు తీరి ఉండి మనలను సరైనటువంటి చైతన్య మార్గంలో నడిపిస్తాడు అయితే, ఎప్పుడు స్వామివారిని మనం భక్తితో ఆశ్రయించినప్పుడు అని. మరి అలా

0: ఈ తిరుమాడ వీధులలో కూడా చిన్నశేష వాహనం మీద స్వామివారు కొలువు తీరి మునుముందుకు వస్తూ ఉంటే ఆ వాహనం ముందు భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతముల నుండి వచ్చినటువంటి వారు వారి వారి సంప్రదాయానుగుణము వారి వారి నృత్యములతోటి ఆ వేషధారణలతోటి స్వామివారిని సేవిస్తూ ఆనందిస్తూ ఉంటే మరి ఒక పక్క గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి రాజ లాంఛనములని కూడా ముందుకు నడుస్తూ ఉన్నాయి. గజరాజులు తమ చెవులతోటే వింజామరలు వీస్తూ ముందుకు వెళుతూ ఉంటే మరి ఆ వృషభములు స్వామివారి యొక్క టీవీకి రాజమర్యాదకు ప్రతీకలుగా ఉంటూ ఉంటే మరి ఆ అశ్వములు స్వామివారి యొక్క కరుణ ఎంత వేగంగా భక్తులను చేరుకుంటుంది అని చెప్పడానికి ప్రతీకగా మరి ఆ తిరుమాడ వీధులలో వస్తూ ఉంటే మరి స్వామివారి యొక్క పురాణ గాథలను అదేవిధంగా పౌరాణిక నేపథ్యములను కూడా గుర్తు చేసేటటువంటి అనేకమైనటువంటి రూపములతోటి, అనేకమైన వేషధారణలతోటి మరి సమస్తమైనటువంటి లోకములను కూడా, అంటే వైకుంఠమును, బ్రహ్మలోకమును, కైలాసమును, అలాగే స్వర్గమును కూడా ఈ కలియుగ వైకుంఠంలోనే ఈ తిరుమాడ వీధులలోనే చూపిస్తూ అనేక మంది దేవతామూర్తులు ఈ తిరుమాడ వీధిలో స్వామివారి యొక్క వాహన సేవలో పాల్గొన్నారా అన్నట్లుగా మరి ఆ దేవతామూర్తుల యొక్క వేషధారణలతోటి భక్తులు గోచరిస్తున్నారు. అదిగోండి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసుని యొక్క ఆ రూపంలో మునుముందుకు సాగుతూ ఉంటే దేవతలందరూ కూడా సేవిస్తున్నట్లుగా ఒక పక్క కనిపిస్తూ ఉంటే మరి ఒక పక్క మరి ఆటవికమైనటువంటి ఆ నృత్యములు అదేవిధంగా, అంటే ఇక్కడ స్వామిని సేవించడంలో ఎవరు కూడా ఎటువంటి భేదము లేదు, జాతి లింగ వయోభేదములనేవి లేవు అనే విషయాన్ని తెలియజేస్తూ అనేకమైనటువంటి నృత్యములు, అందులోనూ కూడా పెద్ద పెద్దవారు, వయోవృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా స్వామివారి యొక్క శేషవాహన సేవలో రాజలాంఛనములు, అదేవిధంగా భక్తుల యొక్క సందోహముతోటి ఆ శేషవాహన సేవ మునుముందుకు సాగుతూ ఉన్నది. మరి ఒక విశేషం ఏమిటి అంటే భగవద్గీతలో స్వామివారు చెప్పినట్లుగా ఆ శేషుడు వాసుకి అనంతుడు ఎవరైనా సరే పరమాత్మే అని చెబుతున్నారు. కేవలం అక్కడ చెప్పటమే కాదు, భవిష్య పురాణంలో కూడా చెబుతున్నారు. ఏమని అంటే శ్రీవైకుంఠంలో పరమాత్మను స్వామివారిని సేవించిన తరువాత మహర్షులు, దేవతలు అందరూ కూడా మరి ఆ పక్కనే ఉన్నటువంటి శేషుణ్ణి కూడా దర్శించుకుంటారట. అదేమిటండి, శేషుడు సర్పాకారంలో కనిపిస్తాడు కదా స్వామివారితో పాటే అని అంటే కేవలం సర్పాకారంలో ఉండటమే కాదు, శేషునికి తనతో సమానమైనటువంటి రూపాన్ని స్వామివారు అనుగ్రహించాడు. ఏ విధంగా అయితే స్వామివారు శంఖచక్రములను ధరించి ఉంటాడో అదేవిధంగా శేషుడు కూడా శంఖచక్రములను ధరించి స్వామివారి యొక్క అపరావతారంగా శ్రీవైకుంఠంలో కనిపిస్తారట. అందుకనే స్వామిని చూచినటువంటి వారు ఆ శేషుడిని కూడా చూచి అప్పుడు స్వామివారిని దర్శించినటువంటి పూర్తి ఆ ఫలితాన్ని పొందుతూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారట. ఈ విధంగా మరి తనతో పాటు సమానమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి ఆ శేషుణ్ణి స్వామివారు తాను అధిష్ఠించి మనందరికీ కూడా కన్నుల విందు చేస్తూ ఉంటే ఈ కలియుగ వైకుంఠంలో ఉత్తర మాడవీధిలో స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషవాహనంలో ఉన్నటువంటి స్వామిని మనం ఆనంద కర్పూర నీరాజనములతోటి దర్శించుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే స్వామివారిని దర్శించుకుని ఆనంద కర్పూర నీరాజనములను సమర్పించడానికి ఆయా ప్రదేశములు నిర్దేశించారు. అక్కడ అందరూ కూడా ఆ హారతి పళ్ళెములతోటి వేచి ఉండి స్వామివారికి హారతి సమర్పించి ఆ వాహనము కిందగా వెళుతూ ఉన్నారు. దాదాపు 40 మంది వాహన చోదకులు ఆ వాహనాన్ని మోస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషుని యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని చెప్పి చిన్న శేష వాహనాన్ని అధిష్ఠించినటువంటి ఆ శ్రీనివాసునికి నమస్కరిస్తూ శ్రీ కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకొండవాడ వెంకట రమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునియ్య, కె శ్రీనివాసులు, ఎ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం ఉన్నారు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఆకాశవాణి ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో పాటు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429503, మరొక నెంబర్ 2950399. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ బి సుగ్రీవ, ఎం కోటేశ్వరరావు. హలో అంటూ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియో నేస్తం చెనిగరపు శ్రీధర్. మరి మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఈ రోజు మీకు ఏ పాట కావాలి సార్? ఓకే అండి, మరి మీకు కూడా దసరా శుభాకాంక్షలు. ఓకే అండి, మరి మీకోసం ఈ పాట ప్లే చేస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: లక్ష్మీదేవపల్లి మండలం ప్రశాంతనగర్ నుంచి అండి. కాగిత వెంకటేశ్వరరావు.
0: ఓకే అండి, మరి మీకు ఈరోజు ఏ పాట కావాలి సార్?
1: స్వప్న చిత్రం. స్వప్న.
0: స్వప్న. ఓకే అండి.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభ

0: కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి. శుభోదయం.
0: శుభోదయం అండి.
1: పాల్వంచ్ నుంచి స్వీటీని మాట్లాడుతున్నా.
0: ఓకే అండి. స్వీటీ గారు, మీకు ఈరోజు ఏ పాట కావాలి?
1: బస్ స్టాప్ మూవీ నుంచి ఎవరి మంది సమర్పించండి.
0: ఓకే అండి, సాంగ్ ప్లే చేస్తున్నాం వినండి.

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్ల వంచ నుండి. నా పేరు వేముల పరశురావు సార్.
0: పరశురామ్ గారు బాగున్నారా?
1: అవును సార్, మీరు బాగున్నారు సార్?
0: నేను బాగున్నాను. మరి మీకు ఈరోజు ఏ పాట కావాలి
1: సార్? సినిమా పేరు జీవిత చక్రం.
0: ఓకే, అందులో ఏ సాంగ్ కావాలి?
1: అందులో వచ్చి బతుకమ్మ పాట ఉంటుంది సార్, ఆ పాట వినిపించండి సార్.
0: పాడతారా మరి సాంగ్?
1: పాడతారు సార్.
0: ఓకే ఓకే సార్, మరి సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఆర్టీ కాలనీ కాకపాలెం నుంచి.

0: రామవరం త్రీ ఇంక్లైన్ రేడియో స్టేషన్ దగ్గర వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
1: ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
4: నమస్తే సార్.
3: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కాపత్తి బాబుచారి సార్, ఖమ్మం జిల్లా రామాజపాలెం మండలం ఈలపూడి గ్రామం సార్.
3: బాబుచారి, మీరు బాగున్నారా?
4: మేమంతా బాగున్నాం సార్.
3: ఈ రోజు ఏ పాట కావాలి మీకు?
4: ఈ రోజు ప్రతిఘటన చిత్రంలో నుంచి ఈ దుర్యోధన దుశ్శాసన దుర్యోధన లోకంలో అనే పాట ఉంది సార్.
3: ఓకే అండి, మరి మీకోసం సాంగ్ ప్లే చేస్తాను, వినండి.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత. హలో,
1: సార్ నమస్తే. శుభోదయం.
0: శుభోదయం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుల్లారావుపురం గన్నవరం సార్.
0: గన్నవరం నుంచి పుల్లారావు గారు మాట్లాడుతున్నారు సార్. మరి మీకు ఈరోజు ఏ పాట కావాలి?
1: దేవుళ్ళ నుంచి దుర్గమ్మది పాట ఒకటి సార్.
0: ఓకే, వేస్తాను. మరి మీరు పాడతారా సాంగ్? ఓకే ఓకే, మరి సాంగ్ ప్లే చేస్తున్నాం, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: ఓకే.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత. హలో, నమస్తే అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు నుంచి కాదర్ భాష మాట్లాడుతున్నాను సార్.
0: కాదర్ భాష గారు బాగున్నారా?
1: బ్రహ్మాండంగా ఉన్నాను సార్. మీరు బాగున్నారు సార్?
0: నేను బాగున్నాను. మరి మీకు ఈరోజు ఏ పాట కావాలి?
1: నేనున్నాను, టైటిల్ సాంగ్ వేసింది.
0: ఓకే అండి, మరి సాంగ్ పాడతారా?
1: పర్లేదు అనుకోండి, నాలుగు శ్రోతలు ఉన్నారు సార్. మా శ్రోతలు
0: ఓకే ఓకే.
1: ఆలగడ్డ పోలయ్య గారు,
0: ఓకే.
1: యాకూబ్ బాషా గారు, ఎస్ఎన్ సర్దార్ భాయ్ గారు,
0: ఓకే.
1: మార్కాపురం నుంచి అశోక్ గారు.
0: ఓకే అండి, మరి వీరందరి కోసం మరి సాంగ్ ప్లే చేస్తున్నా, వినండి.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత. హలో, నమస్తే అండి.
1: నమస్తే సార్, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పద్మావతి గారు, బాగున్నారా?
1: బాగున్నారా?
0: నేను బాగున్నాను. మరి మీకు ఈ రోజు ఏ పాట కావాలి?
1: సింధు మూవీలో.

మీరు ఇంతవరకు మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ బి సుగ్రీవ, ఎం కోటేశ్వరరావు. హలో అంటూ మీతో మాట్లాడిన మీ రేడియో నేస్తం చినగర ప్రసీదర్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వారి స్వాదిముత్యం చిత్రంలోని పాటలు వింటారు. గాయని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్పీ శైలజ, పి సుశీల. సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన పూర్ణోదయ మూవీస్ క్రియేషన్స్ వారి స్వాతిముత్యం చిత్రంలోని అన్ని పాటలు.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: వైశ్యం మందరం. ఆ

0: మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన పూర్ణోదయ మూవీ ఆర్ట్ క్రియేషన్స్ వారి స్వాతి ముత్యం చిత్రంలోని పాటలు విన్నారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్పి శైలజ, పి సుశీల, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పూల జాతర బతుకమ్మ సంబరాలు రూపకం వింటారు.
1: బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక. రంగురంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడుతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజుల పాటు కొనసాగే ఈ బతుకమ్మలను బావిలో గాని లేదా నీటి ప్రవాహంలో గాని నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలను తెలియచేస్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది.

గత 1000 ఏళ్లుగా బతుకమ్మలను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, ఎన్నో పురాణాలు మేలవిస్తారు. ఎన్నో చారిత్రక పాటలు పాడుకుంటారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటుంటారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారితనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే పాడే పాటల వెనుక ఉండే

0: బతుకమ్మ పండుగ వర్షాకాలం చివరిలో శీతాకాలం తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగురంగులతో ఆరుబయట పూసి ఉంటాయి. వీటిలో గునుగు పువ్వులు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణగా ఉంటాయి. సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్న పంట కోతకు సిద్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగు పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింత పెరిగిపోయింది.
1: బతుకమ్మ నీ ఇంటి ఆట సిలకలు రెండు, పాట సిలకలు రెండు కలికి

9 రోజుల పాటు ప్రతిరోజు ఒక రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువత యువకులు పాల్గొంటారు. చివరి రోజున సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు ప్రత్యేకంగా తయారు

0: ఎంగిలిపూల బతుకమ్మ. మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
1: ఇక రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
0: మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
1: నాలుగవ రోజు నానెబియ్యం బతుకమ్మ. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యాన్ని తయారు చేస్తారు.
0: ఇక ఐదవ రోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు.
1: ఆరవ రోజును అలిగిన బతుకమ్మ అంటారు. ఈరోజు ఆశ్వయుజ పంచమి, నైవేద్యమేమి సమర్పించరు.
0: ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
1: ఇక ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
0: ఇక చివరి రోజు సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు.
2: పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం, 9 రోజులు సమర్పించే నైవేద్యాలతో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవడానికి తయారవుతారు. ఈ 9 రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడతారు.

తర్వాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు సద్దుల బతుకమ్మ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయలలోనికి పోయి తంగేడు, గునుగు మొదలైన పూలను భారీగా కోసుకువస్తారు. ఆ తర్వాత ఇంటిల్లిపాది కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.

ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెంలో వలయాకారంగా రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు పూలు పళ్ళెంలో లేదా తాంబాలంలో పేరుస్తారు. ఆపై తంగేడు పూల కట్టలు పేరుస్తారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను కూడా ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుగు పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పసుపుతో చేసిన గౌరీమాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మలను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతుకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతూ ఉంటారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పల్లెల్లో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం సత్తుపిండిలను ఇచ్చిపుచ్చుకుని తింటారు.

చివరి రోజు సాయంత్రం ఆడపడుచులందరూ చక్కగా దుస్తులు ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిల్లో పెడతారు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంగా చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలిపి రంగరీస్తూ మానవహారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టుపక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటి పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు కానీ తటాకం వైపు కానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో అత్యంత సుందరంగా వైభవంగా ఉంటారు. ఈ ఊరేగింపు కొనసాగినంతసేపు జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తర్వాత మలీదా పిండి వంటకాన్ని బంధుమిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబాలంతో పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ 9 రోజులు ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకు వీధుల్లో మారుమోగుతూనే ఉంటాయి. రామ రామ రామ ఉయ్యాలో.

0: విధంగా ఉయ్యాలు.
1: తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటకులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కటునికి హతం చేసి కళ్యాణ చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వెములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చోళరాజు పరాంతక సుందర చోళ కూడా రాజకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరి తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళుడే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతుంది. అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యశ్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు.

ఆ విజయానికి గుర్తుగా రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006 సంవత్సరంలో ఏకంగా ఒక ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వర ఆలయాన్ని చేపట్టినట్లు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి బృహదేశ్వర ఆలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడవచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది.

బతుకమ్మ పండగ వస్తుందంటే తెలంగాణ పల్లెల్లో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇల్లు శుభ్రపరుస్తారు, చక్కగా అలంకరించుకుంటారు, ఆడపిల్లల్ని పొట్టింటికి తీసుకువస్తారు. కొత్తగా పెళ్లైన ఆడపిల్లలకు అత్తగారింటి నుండి కాగితపు పూలతో చేసిన బతుకమ్మను వాయినంగా పంపుతారు. అత్తగారింట్లో ఉండే ప్రతి ఆడపిల్ల ఎప్పుడు కన్నవారింటికి వెళ్లాలా, కన్నవారి పిలుపు ఎప్పుడు వస్తుందా, తనను తీసుకువెళ్లడానికి అన్న ఇంకా రాలేదే అని బాధను వ్యక్తపరుస్తారు.

0: తెలియదు. ముందుగా ప్రధానమైన పువ్వుల గురించి తెలుసుకుందాం. తంగేడి పూలు. బతుకమ్మ ముందు వరుసలో ఉండేది తంగేడి పూలు. పసిడి వర్ణంలో మెరిసి వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. జ్వరం, మలబద్ధకానికి ఇది మంచి ఔషధం. తంగేడి పూలని ఆరబెట్టి దాంట్లో ఉసిరికాయ పొడి, పసుపు సమాన భాగాలుగా తీసుకొని కలపాలి. దీన్ని రెండు పూటలా తినడానికి అరగంట ముందు గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో విరివిగా దొరుకుతాయి.
1: తామరపూలు. తామర పువ్వు అందానికి, స్వచ్ఛతకు ప్రతీక. దీన్ని రక్తస్రావ నివారణకు ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాల తయారీకి, మలబద్ధకంతో బాధపడేవారికి తామర తైలం దివ్యౌషధంగా పనిచేస్తుంది. తామర పువ్వు రేకులు, కుంకుమ పువ్వు, కలువ పువ్వులతో కలిపి ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు, ఈ పువ్వుతో అనేక చర్మ సంబంధ వ్యాధులను కూడా నివారించుకోవచ్చు.
2: ఇక గునుగుపూలు. ఇది గడ్డి జాతికి చెందిన పువ్వు. దీన్ని అతిసార నివారణకు మందుగా వాడుతారు. ఇక బతుకమ్మ అలంకరణలో గునుగు పువ్వు ఎంతో శోభనిస్తుంది. ఈ పువ్వును చర్మంపై గాయాలు, పొక్కులు, క్షయవ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. రక్తపోటును అదుపులో ఉంచడంలో దీనికి మరేది సాటిలేదు. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ బాగా నీటితో నిండి ఉంటాయి. ఇక రకరకాల పువ్వులు రంగురంగుల్లో ఆరుబయట పూసి ఉంటాయి. బంతి, చేమంతి, నందివర్ధనం, గునుగు పూలు, తంగేడు పూలు, అలా రకరకాల పూలను ఉపయోగించి బతుకమ్మను పేర్చడం ఒక కళ.
0: బంతి, చామంతి వర్షాకాలం దోమల నివారణకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నందివర్ధనం ప్రత్యేక గుణాలు కల పుష్పం. దీనివల్ల కళ్ళకు మేలు జరుగుతుంది. అంతేకాదు, ఇది పలు ఆయుర్వేద ఔషధాల్లో, చిట్కా వైద్యంలో ఉపయోగిస్తారు.

బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వు ఆరోగ్యానికి, అందానికి ఎంతగానో తోడ్పడతాయి. మరి ఆ పూలేంటో, వాటితో వచ్చే లాభాలేంటో చాలామందికి

0: మన సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపజేసేటటువంటి పండగ. మరి పూలతో భగవంతుని కొలవడం మన ఆనవాయితీ అయితే, ఆ పూలనే భగవంతుడిగా మలచి బతుకమ్మగా ఆరాధించడం మన హిందువుల సంప్రదాయం.
1: మాయమ్మవే గౌరమ్మ ఆది పరాశక్తి వే గౌరమ్మ
2: జగమంత నిండినవే.

Claro. చామంతి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురుపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
7: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
0: వాట్సాప్ నెంబర్ 8367576757.
8: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

కొత్తగూడెం కేంద్రం మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి 9989607 6. మరొక నంబర్ 7989707158.

0: ఆపత్ బాంధవుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట.
1: కేంద్రం

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కథగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి.
4: వై రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
5: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
6: మీ సైబర్ రక్షక్.
7: ఆకాశవాణి కొత్త

ఇంతవరకు మీరు యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాదనం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోమ్ మంత్రుల తొలి సమాపేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఈరోజు పీవీ సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సేయంగ్ తో తలపడుతుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే మా ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రసంగిస్తూ దేశ పురోగతి, సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. కేవలం ముందుకు సాగడమే కాకుండా ఇతరులకు సాధికారత కల్పించడమే అసలైన శక్తి అన్నారు. ప్రస్తుత కాలంలో ఈ పరివర్తనకు డిజిటల్ శక్తి కీలక చోదశక్తిగా ఉద్భవించిందని, డిజిటల్ శక్తి భారత్కు మరిన్ని అవకాశాలు తెరిచిందని మోదీ పేర్కొన్నారు.
1: Is not just the ability to move ahead, it is also the ability to empower others to move ahead. Bharat ka manna hai competition zaruri hai lekin compassion bhi hona chahiye.
0: 21వ శతాబ్దంలో సాంకేతికత, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలు ముఖ్యమైన వనరులు.

మారాయని ప్రధానమంత్రి అన్నారు. భారత సామర్థ్యాలు ఇతర దేశాలకు కొత్త అవకాశాలు తెరుచుకునేలా చూడటమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తెల్లని ఇక్కడ 100కి పైగా భాషలు, సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, ప్రచురణలు, 1,000కి పైగా శాటిలైట్ టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయని మోదీ చెప్పారు. గత దశాబ్ద కాలంలో

0: चलते हुए भारत ने बीते एक दशक में 25 करोड़ लोगों को गरीबी से बाहर निकाला है।
1: 2014 నుంచి భారత్లో స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా విస్తరించిందని, స్టార్టప్ల సంఖ్య 2,50,000 చేరుకుందని తెలిపారు. అలాగే 45% పైగా స్టార్టప్లలో ఒక మహిళా భాగస్వామి ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు నవరాత్రుల 3వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, శాంతి, దైవిక శక్తికి ప్రతిరూపమైన అమ్మవారు చంద్రఘంట అవతారంలో పూజలు అందుకుంటున్నారని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, విజయం కలగాలని సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమాపేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నెరలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సమన్వయంతో సురక్షితమైన బలమైన బిమ్స్టెక్ ప్రాంతం నిర్మించుకునేందుకు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. బే ఆఫ్ బెంగాల్, దాని పరిసర ప్రాంతాల దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించుకునేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ 7 సభ్య దేశాలతో 1997లో బిమ్స్టెక్ ప్రాంతీయ సంస్థ ఏర్పడింది. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగంలో ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్దికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి, సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారతదేశంలో సంస్థగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. కేవలం క్యాన్సర్ మందులకే కాకుండా అన్ని రకాల మందులు, వైద్య పరికరాలపై ఉన్న అధిక మార్జిన్ల సమస్య ఈ నిర్ణయం పరిష్కరిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. రిటైలర్లకు 5,000 కందే గుండె స్టెంట్ ధర ఎంఆర్పీ వద్ద 25,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీస్తుంది. స్టెంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని మెహతా బదులిచ్చారు. ఈ కేసు విచారణ 27 అక్టోబర్కి కోర్టు వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో ప్రతి అర్హులైన పౌరుడికి చోటు దక్కేలా చూసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా దేశంలో పలు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈసీఐ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు, వ్యక్తిగత వివరాలు సవరించుకునేందుకు, జాబితాలో లోపాలు సరిదిద్దుకునేందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిస్టిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల నమోదు, తప్పులు సవరణ సేవలు మరింత సులభతరం చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ జీడీపీ వృద్ది అంచనా జూలైలోని 6.4% నుంచి 7% పెంచింది. దేశీయ డిమాండ్ పెరగడం, సర్వీసెస్ రంగంలో రాణించడంతో ఈ సవరణ సాధ్యమైందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. విస్తరిస్తున్న దేశీయ మార్కెట్, నిర్మాణ సంస్కరణల మద్దతుతో భారత్ బలమైన వృద్ది సామర్థ్యం ప్రదర్శిస్తోందని వివరించింది. న్యూఢిల్లీలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మింటో రోడ్, మండీ హౌస్ రౌండ్ బోట్, పటేల్ చౌక్, గురునానక్ చౌక్, లోధి రోడ్ ఫ్లైఓవర్, సర్దార్ పటేల్ మార్గ్, ఖన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, పరిస్థితికి అనుగుణంగా ఢిల్లీలో కొన్ని ప్రధాన జంక్షన్లు, మార్గాల్లో ట్రాఫిక్ మల్లింపులు ఉండవచ్చని పోలీసులు తెలిపారు.

కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భారత్ లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, నైపుణ్యాభివృద్ది ఉపాధి కల్పన శాఖ మంత్రి జయంత్ చౌదరిని కలవనున్నారు. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ మాట్లాడుతూ, ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారీ పెట్టుబడులతో పాటు ఇరు దేశాల మధ్య పర్యాటక రంగం వృద్దికి గొప్ప అవకాశాలు అందిస్తుందని పేర్కొన్నారు. నేపాల్లో వచ్చిన వరదల కారణంగా హైకింగ్ ట్రయల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో దేశంలోని మధ్య ప్రాంతంలో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్స్ వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన గూర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచెలు విరిగిపడడంతో భుది గండకీ నదికి అడ్డుకట్టపడి దిగువ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో అధికారులు ఈ రోజు 12 మంది విదేశీయులతో సహా 321 మందిని రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన సహాయక చర్యలు కొనసాగుతాయని సైన్యం తెలిపింది. ఆగస్టులో సంభవించిన విపత్తులో 1457 మంది మరణించగా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. తాజా వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ రోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారతదేశం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈ రోజు ఓడెన్స్ లో ప్రారంభం కానుంది. భారత క్రీడాకారిణి పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 ఆన్ సే యంగ్ తో తలపడుతుంది. అలాగే తన్ విశ్రమ జపాన్ కు చెందిన నత్సుకి నిదేరాతో పోటీ పడనుంది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ బరిలో దిగనున్నారు. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ రేపు ఆడనుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమాపేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సే యంగ్ తో తలపడుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ప్రాంతీయ వార్తలు, అనంతరం వనితా లోకం ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఎన్నికల సంఘానిది ప్రజలదే తప్పనే రీతిలో ఆ పార్టీ ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్టంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు పెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత్లో కాంగ్రెస్ పార్టీ నడిపే నియంతృత్వ రాజకీయం చెల్లదని, తమకు ఓటు వేయకపోతే ఈసీది ప్రజలదే తప్పనేలా ఆ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాహుల్ గాంధీ అధికారం కోసం రాజ్యాంగబద్ద సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి నేతలు దేశానికి ద్రోహం చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. దేశం ఎవరి ప్రైవేటు ఆస్తి కాదని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలదొయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్న విపక్షాల తీరు పార్లమెంటులో నవ్వుల పాలైందని మండిపడ్డారు. భారత ఎన్నికల సంఘం నిర్ణయాల్లో లోపాలున్నాయని కమిషన్ సభ్యులే పేర్కొంటున్న తరుణంలో సీఎస్ఈ జ్ఞానేష్ కుమార్ పై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చర్యలు తీసుకోకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిరసించారు. ఢిల్లీలో ఇండీ కూటమి చేపట్టిన మార్చ్ ఫర్ డెమోక్రసీ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ ఈ పోరాట పంధాపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ లాభాల్లో పర్మనెంట్ ఉద్యోగులకు 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5

0: 500 రూపాయల బోనస్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈరోజు ప్రజాభవన్ లో భట్టి విక్రమార్క విలేకరుల సమాపేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ, క్వార్టర్ల స్థానంలో నెహ్రూ హౌజింగ్ కాలనీల నిర్మాణం, ఏరియా ఆసుపత్రుల ఆధునీకరణ చేపడతామన్నారు. అలాగే రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు సింగరేణి భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడతామని అన్నారు. ఈ సమాపేశంలో మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు నేడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన జగన్మాత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతన్నల పంటలు సమృద్దిగా పండి రాష్టం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట ప్రజలందరికీ ఆయన శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫార్ములా ఈరెస్ కేసులో తనపై వచ్చిన అవినీతి అభియోగాలకు తగిన ఆధారాలు లేవని, నిధుల దుర్వినియోగం జరిగినట్టు సాక్ష్యాలు లభించనందున ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో భారస కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో ఎస్టీలకు 75% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జీవో 109, గెజెట్ 49 ప్రకారం ఇవ్వాల్సిన రిజర్వేషన్లను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అమలు చేయకపోవడం వల్ల ఆదివాసీ, గిరిజన యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంతో నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోయి హైదరాబాద్ లో నీటి సరఫరా తగ్గుతుందనే ప్రచారాన్ని జలమండలి ఖండించింది. ఇటువంటి ఆధారాలు లేని వార్తలు నమ్మవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను కోరింది. నీటి సరఫరా సమాచారాన్ని అధికారిక మార్గాల ద్వారానే తెలుసుకోవాలని, నీటిని పొదుపుగా వాడాలని స్పష్టం చేసింది. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జీవో 17ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తగినంత సిబ్బంది, థర్మల్ విద్యుత్ కేటాయింపులు లేకపోవడంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఉచిత విద్యుత్తుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ది పనులను, గోదావరి పుష్కర ఘాట్ నిర్మాణాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. అధికారులతో పనుల పురోగతిని సమీక్షించిన ఆయన ముక్కోటి శ్రీరామనవమి నాటికి పనులు పూర్తి చేసేలా 10 బృందాలను రంగంలోకి దించినట్టు వెల్లడించారు. నిర్ణీత సమయంలో పనులు ముగించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
1: గోదావరి పుష్కరం సంబంధించి రివర్స్ పరిశీలించడం జరిగింది. ఘాట్ శాంక్షన్ అయింది. నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్ కూడా 270 మీటర్ అండ్ అలాగే 230 మీటర్స్ ఈ ఘాట్ కూడా పరిశీలించడం జరిగింది. ఇయర్ 1 భద్రాచలం కూడా ఉంది. అలాగే పెళ్లి భక్తులు, జనం కూడా కేవలం ఇక్కడ కాదు, కిన్నపక్కలో, అశ్వాపురంలో, తుమ్ముగూడెంలో, పన్నశాలలో అక్కడ కూడా అవకాశం ఉంది. అది కూడా గవర్నమెంట్ కి పంపడం జరిగింది.
0: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వరి కంటే ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. నీరు, విద్యుత్తు సమస్యలను అధిగమించడానికి సమిష్టిగా కృషి చేయాలని, సూక్ష్మ సేద్యం కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పగడబందీ ఏర్పాట్లు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి నిర్వహించిన సమీక్షలో జిల్లాలో మొత్తం 251 కొనుగోలు కేంద్రాలను సిద్దం చేయాలని సూచించారు. అలాగే గత సీజన్ల సీఎంఆర్ డెలివరీలో వేగాన్ని పెంచాలని,

0: పౌర సరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దేవి శరన్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక పూజలు, రాత్రివేళ భక్తుల దాండియా నృత్యాలతో ఆలయం కోలాహలంగా మారింది. ప్రసిద్ద పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి బాలాలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజైన ఈరోజు సరస్వతి అమ్మవారు చంద్రఘంట మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్టంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఈశాన్య రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఎన్నికల సంఘానిది ప్రజలదే తప్పనే రీతిలో ఆ పార్టీ ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి పర్మనెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్టంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితా లోకం.

0: ఆకాశవాణి ఈరోజు కార్యక్రమంలో ఆరోగ్యమైన జీర్ణ వ్యవస్థ ప్రాముఖ్యత గురించి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బి రామకృష్ణ గారితో పరిచయం వింటారు.
1: ఈ రోజు కార్యక్రమంలో మనతో డాక్టర్ రామకృష్ణారావు బొడ్డు గారు ఉన్నారు. సర్ లాప్రోస్కోపిక్ సర్జన్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అండ్ కోలోరెక్టల్ సర్జన్ కూడా, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో సర్ స్పెషలిస్ట్. సర్ నమస్తే. సార్
2: నమస్తే అమ్మా.
1: వి వెల్కమ్ యూ టు అవర్ స్టూడియోస్ అండ్ టు దిస్ ప్రోగ్రామ్.
2: థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ఈ రోజు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ గురించి మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. ఈ మధ్య ఏ సమస్య వచ్చినా గానీ, ఆఖరికి స్కిన్ సమస్య వచ్చినా మీ గట్ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. సో గట్ హెల్త్ కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది సార్ సడన్ గా?
2: గట్ హెల్త్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్, ఇట్ కెన్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో దానికి ఫస్ట్ ఏంటంటే మనకి డైజెషన్ అబ్జార్ప్షన్, అంటే మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ కావడానికి అది చాలా ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఇమ్యూనిటీ అంటారు, మన బాడీలో అగెన్స్ట్ ఇన్ఫెక్షన్స్ వాటి ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ, అవన్నీ గట్లో చాలా ఎక్కువ ఇంటర్నల్ ఇమ్యూనిటీకి సంబంధించిన సిస్టమ్ ఉంటుంది. సో ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్.
1: సో ఈ డైజెషన్ ఆహారాన్ని జీర్ణించుకునే వ్యవస్థ అంతా దీంతో ముడిపడి ఉంటుందండి. లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి స్టమక్, ఎవ్రీథింగ్,
2: అది మొత్తాన్ని కలిపి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అంటారు. ఒక్కొక్క దానికి ఒక ఇంపార్టెన్స్, దాని రోల్ ఉంటా ఉంటుంది. దాంతో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెయిన్ అండ్ గట్ యాక్సెస్ అని అంటారు. అంటే మన ఇంటెస్టైనల్ సిస్టమ్ లో సెక్యూరిట్ అయ్యే స్పెషల్ కెమికల్స్ అంటారు, అవి బ్రెయిన్ కి సప్లై చేసేదాన్ని,
1: మెదడుకి కూడా,
2: మెదడుకి చేసేదాన్ని మన బాడీ మూడ్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ కూడా లేట్ అయ్యి ఉంటాయి. సో దిట్స్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ దోస్. ఇంకొకటి మెటబాలిజం అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అంటారు. మన బాడీలో మన సిస్టమ్స్ ఎలా వర్క్ చేయాలి, మన బాడీలో వెయిట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ మనకి ప్రొటెక్షన్ అగెన్స్ట్ ప్యాథోజెన్స్ అంటారు, అంటే మనం తినే ఆహారంలో కానీ వీటిలన్నీ కూడా మొత్తం గట్లోకి వెళ్తూ ఉంటుంది. సో అక్కడ ఫిల్టర్ చేసేస్తూ ఉంటాయి ప్యాథోజెన్స్ రాకుండా. సిస్టమ్ బాగుండదు అనుకోండి, వీటన్నిటిని స్టాప్ చేస్తాం,
1: జబ్బులు కలిగించే క్రిములు ఏవి కూడా రాకుండా ఆపేస్తూ
2: ఉంటుంది దానికి ప్రొటెక్షన్ అన్నట్లు. వాటితో పాటు ఇంకా ఓవర్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అంటారు, బాడీలో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా, వైరల్, ఫంగస్ ఇవన్నీ ఉంటాయి, వాటిని ఓవర్ గ్రోత్ కాకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ హాస్ మల్టిపుల్ ఫంక్షన్స్ అండ్ స్కిన్ హెల్త్ కి సంబంధించి, స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ కూడా రిలేట్ అయ్యా ఉంటాయండి.
1: ఓకే సార్, మరి ఇప్పుడు జీర్ణ వ్యవస్థలో మామూలుగానే కొన్ని క్రిములు ఉంటాయి అంటారు, అంటే అవి అవసరమైనవి. ఈ ఓవర్ గ్రోత్ అంటే అవసరమైన క్రిములు, అవసరం లేనివి ఎక్కువ అవుతాయి.
2: అవసరం లేనివి అంటే అవి ఎప్పుడైనా కూడా మనకి డెలిటీరియస్ ఎఫెక్ట్ అంటారు, అంటే వాటి వల్ల డ్యామేజ్ అయ్యేవి ఉంటాయండి. అంటే క్లాస్ట్రిడియం డిఫికల్ అంటారు వన్ ఆఫ్ దమ్. అంటే టూ మచ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకున్నారనుకోండి, అవి గ్రోత్ అయిపోయేదని బాడీలో చాలా చేంజెస్ చేస్తూ ఉంటాయి. అలానే వేరే ఇవి ఆప్టిమం లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉండాలి. అలా కాకుండా ఎప్పుడైతే ఆ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి.
1: అవసరమైన దానికంటే ఎక్కువ ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో ఉంటాయో అది మన బాడీని, మెటబాలిజం ని ఎఫెక్ట్ చేస్తా.
2: అవునమ్మా, దానివల్ల అప్పుడు మన అల్సర్స్ రావడం కానీ, దాని తర్వాత గ్యాస్ట్రోఎంటరైటిస్ అన్నట్లు, అది వైరల్ బ్యాక్టీరియల్ అలా ఉంటాయి. వాటితో పాటు ఇంకా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటూ ఉంటారు, అల్సరేటివ్ కోలైటిస్, ఇలా రకరకాల వ్యాధులు మనకి ఎప్పుడైతే ఆ ఇంటర్నల్ మెటబాలిజం మెకానిజం అది చేంజ్ అయిందనుకోండి, బ్యాలెన్స్ తప్పితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
1: సార్ మరి ఈ జీవన శైలిలో ఉన్న మార్పులు, ముఖ్యంగా ఆహార అలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల ఈ జీర్ణ వ్యవస్థ చిన్నపిల్లల నుంచి అందరికీ దెబ్బతింటుంది అని వింటున్నాం ఈ మధ్య. మరి ఆరోగ్యంగా ఉన్న జీర్ణ వ్యవస్థ అంటే అది ఎలా ఉండాలి? అసలు
2: మనకి పొట్ట ఉబ్బరం కానీ, నొప్పి కానీ, రికరెంట్ గా అంటే లాంగ్ టర్మ్ కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ,
1: అంటే ఎప్పటికప్పుడు
2: ఉండకూడదు,
1: పొట్ట ఉబ్బరం ఉండకూడదు, అలాగే మోషన్స్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎప్పుడు ఉండకూడదు,
2: పొట్ట నొప్పి ఉండకూడదు, పొట్ట పెరిగినట్లు అంటా ఉంటారు, ఒకసారి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, అలాగే సో ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది సింప్టమ్స్ మనకి బ్యాడ్ జీర్ణ వ్యవస్థ ఉన్నది అన్నట్లు అనమాట.
1: ఇవన్నీ మనం అలార్మ్ బెల్స్ లాగా ఆలోచించుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు పొట్ట ఉబ్బరం అన్నారు కదా సార్, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఒకటి, అలాగే కొన్ని రకాల ఆహారం తిన్నప్పుడు పొట్ట ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది, టైట్ గా ఉన్నట్టుగా చిన్నపిల్లల్లో కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మరి అలాంటివన్నీ అలార్మ్ బెల్స్ లా తీసుకొని ఆ పర్టికులర్ ఆహారం తినడం మానేయడం బెటర్ అంటారా?
2: అవునమ్మా, కొంతమందికి జెనెటికల్ గా కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ కొన్ని ఫుడ్ అలర్జీస్ ఉంటాయి, అంటే లైక్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటూ ఉంటారు. కొంతమందికి నట్స్ పడవు, కొంతమందికి షెల్ఫిష్ పడవు, ఇవన్నీ కూడా ఇండివిజువల్ స్పెసిఫిక్, అందరికీ ఒకటి చెప్పలేము. చిన్నపిల్లలకు ఒక్కోసారి రిఫ్లెక్స్ అంటారు, గ్యాస్ట్రో యూసోఫిషియల్ రిఫ్లెక్స్ అంటారు, అది చాలా కామన్. కాకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యూ మంత్స్ లో
1: ఏం జరుగుతుంది సార్,
2: వాళ్ళకి పిల్లలకు ఊరికి తాగిన పాలు బయటకు వస్తూ ఉంటాయి.
1: చిన్నపిల్లలు
2: వాళ్ళు ఏంటంటే కొంచెం పైకి ఎత్తి పట్టుకొని స్మాల్ క్వాంటిటీస్ ఇస్తూ ఉండేసి వాటితో పాటు గ్యాబిస్ కాన్ అంటారు ఒక మెడిసిన్, అది థిక్ చేస్తూ ఉంటుంది మిల్క్ ని. అలా ఉండడం వల్ల వాళ్ళకి చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి అనమాట. కాకపోతే అది అంత సీరియస్ కాదు. కాకపోతే రికరెంట్ గా ఉన్నది అంటే ఒకసారి చెక్ చేయించుకుని పీడియాట్రిషియన్ తోటి, ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకున్న తర్వాత మనము సింపుల్ మెజర్స్ ఇంట్లో చేసుకునేవి, అంటే పొజిషన్ చేంజ్ చేయడం అన్నట్లు, స్మాల్ క్వాంటిటీస్ ఇవ్వడం అన్నట్లు, ఫుడ్ ఇచ్చేటప్పుడు కొంచెం తల పైకి పెట్టేసుకోవడం అన్నమాట, అంటే గ్రావిటీ వల్ల వాళ్ళకి రిఫ్లెక్స్ రాకుండా అన్నట్లు అలా చేసుకోవచ్చు. అదే పెద్దవాళ్ళలోకి వచ్చేసరికి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయండి.
1: సార్ మరి పెద్దవాళ్ళ విషయానికి వస్తే సాధారణంగా జీర్ణ వ్యవస్థలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్?
2: మారుతున్న జీవన శైలి వల్ల మనకున్న పెస్టిసైడ్స్, పొల్యూషన్ అండ్ ఫుడ్ అడల్టరేషన్ అంటారు, అవి ఫుడ్ లో అడిటివ్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. ఇందాక అనుకున్నాము మనకి జీర్ణ వ్యవస్థ బ్రెయిన్ రెండు కలిసిపోయినట్లు, ఈ స్ట్రెస్ వల్ల వర్క్ అన్నట్లు, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్,

0: ఇట్లా వీటి వాటి అన్నిటి వల్ల చాలా మంది గ్యాస్ట్రైటిస్, ఆల్మోస్ట్ 1 in 5. మనకి ఇండియాలో ఎక్కువ 1 in 5 లో అందరికి నాకు గ్యాస్ ప్రాబ్లం. అదే విలేజ్ లోకి వెళ్ళారండి, ప్రతి ఒక్కరు అయ్యా నాకు గ్యాస్ ప్రాబ్లం అన్నది ముందే చెప్పేస్తా ఉంటారు అనమాట. దట్స్ వెరీ వెరీ కామన్
1: డయాగ్నోసిస్ కూడా
0: అక్కర్లేదు, వాళ్ళే ముందే చెప్పేస్తారు. గ్యాస్ వాళ్ళు అంటే ప్రతి దాన్ని కూడా అంతా కలిపి గ్యాస్ ప్రాబ్లం అంటారు. అది మే నాట్ బి రియల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. సో మల్టిపుల్ అంటే సింప్టమ్స్ కలిపి డిఫరెంట్ డిసీజ్ అన్ని కలిపి అప్పర్ పార్ట్ ఆఫ్ స్టమక్ ఉంటుంది, దాంట్లో ఉన్నాడు మన వీళ్ళు అని అంటారు. సో డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మేము ఇవాల్యుయేట్ చేసి, అంటే అది రిఫ్లెక్స్ వల్ల వస్తుంది, అంటే కడుపులో మంట ఎక్కువ తిన్న తర్వాత మనకి లోపల ఛాతిలో నొప్పి వచ్చినట్లుంటా ఉంటుంది, దాని తర్వాత మనకి పొట్ట పై భాగంలో నొప్పి వస్తా ఉన్నట్లు ఉంటుంది, ఉబ్బినట్లుంటా ఉంటుంది, జీర్ణం కావట్లేదంటా ఉంటారు, ఇంకోసారి రైట్ సైడ్ అనిపిస్తూ ఉంటుంది, అది జనరల్ గా గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్, లెఫ్ట్ సైడ్ లేకపోతే కొంచెం మధ్యలో ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్, ఇట్లా అంటే ఆ పొజిషన్ బట్టి అది ఫుడ్ తోటి సంబంధం ఉన్నదా లేదా పొజిషన్ తోటి ఉన్నదా, ఇట్లా మల్టిపుల్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత అది రిలేటివ్ గా దేని వల్ల ప్రాబ్లము, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరము అలా చెప్పగలమండి.
1: సార్ కొంతమంది సింపుల్ గా ఫీవర్ వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాల టెస్టులు చేయించుకొని పేగు పాడైపోయింది, పేగు కట్ చేసి తీసేయాలంటున్నారు డాక్టర్ అని అంటారు, ఇది ఎందుకు జరుగుతుంది సార్?
0: అంటే ఫీవర్ అంటే ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉన్నదనుకుంటే ఫీవర్ అమ్మ. అది బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే మనకు అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్పెషల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, వాటి ఇంటర్లీకిన్స్ అని సైటోకైన్స్ అని అలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, వాటి వల్ల మనకి బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ అనేది వన్ ఆఫ్ ది ప్రజెంటేషన్ ఆ సింప్టమ్ అన్నమాట. అది ఎందుకు దానికి అసోసియేట్ అంటే దానికి మన జలుబు దగ్గు వల్ల వస్తూ ఉంటుంది, లేకపోతే ఎక్కడ బాడీ ఏదైనా దానితో పాటు మీకు పొట్టలో నొప్పి ఏమైనా ఉన్నదా, మనకంటే జీర్ణం కావడానికి ఇబ్బంది అవుతా ఉన్నదా, వామిటింగ్స్ ఎక్కువ అవుతా ఉన్నాయా, సో ఇలా అంటే మీకు ఏమైనా లూజ్ మోషన్స్ అవుతా ఉన్నాయా, ఇలా అసోసియేటెడ్ సింప్టమ్స్ తోటి కలిపి దానికి ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేసేసి, అంటే చాలా మంది నేను నా ఎక్స్పీరియన్స్ అండి, పాపం వాట్ ఆర్ ద రీజన్ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్, బట్ చాలా మంది ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు ఎగ్జామినేషన్ చేయడానికి కొంచెం మిస్ అవుతా ఉన్నారు. సో నాకు రీసెంట్ గా ఒక విజయవాడలో ఉన్నప్పుడు ఒక పేషెంట్ 3 times వెళ్ళారు డాక్టర్ దగ్గరికి, వాళ్ళు టెస్ట్లు రాస్తున్నారు ఎవరు ఇంటర్ ఎగ్జామినేషన్ చేయలేదని చెప్పారు. తర్వాత వచ్చేస్తే నేను ఊరికి చెయ్యి పెట్టాను పట్టు మీద, ఫుల్ హోల్ అబ్డోమెన్ మొత్తము ఫుల్ ఆఫ్ మాస్ అంటారు, అంటే ఒక క్యాన్సరస్ లైక్ టైప్ ఆఫ్ థింగ్ అన్నట్లు. సో అలా నా రిక్వెస్ట్ ఏంటంటే సింపుల్ ఎగ్జామినేషన్ చేస్తే వచ్చిన ప్రతి పేషెంట్ని ఫస్ట్ ఏం ప్రాబ్లం అని అడిగి ఎగ్జామినేషన్ చేసేసి అప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే అవసరమవుతాయో సిస్టమాటిక్ వేలో చేసామనుకోండి, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి తెలుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఎన్ని చేసినా కూడా తెలియవండి, అటువంటి హానెస్ట్గా చెప్పేసి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రోటోకాల్ బేస్డ్ అన్నట్లు ఫస్ట్ ఫీవర్తో వచ్చారు అంటే కొన్ని టెస్టులు చేయడం, వాటి తర్వాత ఏమైనా లీడ్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటి, అలా చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కి మనము ఐడెంటిఫై చేయొచ్చు, దానికి అప్రాపరియేట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి.
1: సరే, పేగు దెబ్బతినడానికి రీజన్ ఏమై ఉండొచ్చు సార్?
0: మనకి ఈ మధ్య నేను చూస్తున్నానమ్మా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది, అంటే క్రాన్స్ అండ్ అల్సరేటివ్ కొలైటిస్. అంతకుముందు మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు అలాంటి పేరే వినేవాళ్ళం కాదు, ఈ మధ్య అది కామన్ గా వస్తూ ఉన్నది. మేబీ డైట్ అంటారు, అది మల్టీ ఫ్యాక్టోరియల్, ఒకటని చెప్పలేము, మన సిస్టమ్ లో చేంజ్ కానీ
1: పొల్యూషన్ జీవన శైలే కారణమై
0: మోస్ట్లీ అంటే అది కంట్రిబ్యూట్ అని చెప్తాం అనమాట. అంటే మెడిసిన్ లో ప్రతి ఒక్కటి ఇది డెఫినెట్ గా 100% అని చెప్పలేమండి, అన్ని కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిలో ఇవి కూడా అన్నట్లు. అంటే అంతకుముందు వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్నవి ఇక్కడ వస్తున్నాయి అనుకుంటే ఈ చేంజింగ్ ప్లస్ ఆల్సో మనకి ఇన్వెస్టిగేషన్స్ మనకి రికగ్నిషన్ అవి బాగా డెవలప్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ అవి. సో అందువల్ల అంతకుముందు మనకి తెలియని కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి పెద్దవాళ్ళలో బ్లడ్ సప్లై రక్త ప్రసరణ జీవన వ్యవస్థ తగ్గిపోతూ ఉంటుంది, అంటే హైపర్ టెన్షన్ లేకపోతే అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రక్తం సరిగ్గా లేకపోయినప్పుడు వాటికి బ్లాక్ అయిపోయేదను అప్పుడు ఆ ప్రేగు చనిపోద్ది అనమాట. ఒక్కోసారి లోపల అల్సర్స్ వస్తూ ఉంటాయండి, అవి పెద్దవైపోయి పర్ఫరేషన్ అంటారు, అలా ఉండడం వల్ల ఇంకా ఒక్కోసారి ట్విస్ట్ అవుతా ఉండదు అంటే పేగు అట్లా మడత పడిపోద్ది అనమాట. అలా వీటి వల్ల కామన్ అంతకుముందు లేకపోతే ప్రీవియస్ ఆపరేషన్స్ పెద్ద పెద్ద ఆపరేషన్ చేసేవాళ్ళు అంతకుముందు లోపల ఏంటంటే స్కార్ టిష్యూ ఉంటుంది అని అడిషన్స్ అంటే అలా ఫామ్ అయిపోయేదను. సో నార్మల్ గా ఉండే మూమెంట్స్ తగ్గిపోయేదను, లోపల మొత్తం గ్యాస్ట్రిక్ కంటెంట్స్ అంటారు లేకపోతే ఇంటెస్టినల్ కంటెంట్స్ పెరిగిపోయేదను, పెరిగి పెరిగి పెరిగి ఒకసారి ఇంకా పర్ఫెక్ట్ అయిపోద్ది. దానికంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే స్టాప్ అయిపోద్దో అప్పుడు స్టార్ట్ గెటింగ్ డైట్. దానివల్ల ఏంటంటే సడన్ గా లోపల ప్రాబ్లం వస్తూ ఉంటుంది, కాకపోతే వాటికి సివియర్ పెయిన్ ఉంటుందండి, అదొకటి ఐడెంటిఫికేషన్. ఇప్పుడు మేము ఎలా చెప్తామంటే 1 0 to 10, 0 అంటే నో పెయిన్, 10 is the worst pain.

సో మీకు ఎలా ఉన్నది అనుకున్నప్పుడు అది ప్రోగ్రెసివ్ గా ఉంటుంది, పెయిన్ తగ్గదు, పెరుగుతా ఉంటుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతా ఉండడం వల్ల అప్పుడు దానికి పెయిన్ పెరిగిపోతా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా డిస్ప్రపోర్షనేట్ అంటారు, పెయిన్

0: ఎక్కడ కూడా ఉండొచ్చు, అంటే స్టమక్ లో గానీ ఇంకా గాల్ బ్లాడర్ లో వస్తూ ఉంటది, అపెండిక్స్ లో ఉంటది. సో మనకి ఎక్కడ ఉన్నది లొకేషన్ బట్టి, అంటే డిఫ్యూజ్ గా ఉన్నదా లేకపోతే చిన్నపిల్లలు అనుకోండి మొత్తం పొట్ట మధ్య భాగంలో చాలా ఎక్కువ ఉంటుంది. గాల్ బ్లాడర్ ప్రాబ్లం అనుకోండి రైట్ సైడ్ అప్పర్ పార్ట్ లో ఉంటా ఉంటది, రైట్ సైడ్ లోవర్ పార్ట్ లోకి వచ్చేసరికి అపెండిక్స్ ప్రాబ్లం ఉంటా ఉంటది. ఇంకా లోవర్ పార్ట్ పొత్తి కొడుకుంటారు కదా, అలా ఉంది అనుకోండి అప్పుడు ఒవేరియన్ టార్షన్, ఒవేరియన్ అంటారు, అలా కావడం వల్ల
1: ఎక్కడ నొప్పి వస్తుంది అన్న దాన్ని బట్టి
0: ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ ఎక్కడికి వెళ్తూ ఉన్నది. ఇంకోటి టార్షన్ ఆఫ్ ది టెస్టిస్ అంటారు, టెస్టికల్ టార్షన్ చాలా పెయిన్ ఉంటా ఉంటది అంగాలలో. సో ఎనీథింగ్ విచ్ గివ్స్ సడన్ లాస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అలాంటప్పుడు సడన్ సివియర్ పెయిన్ ఉంటా ఉంటది. వాటితో పాటు బిలిరీ కోలిక్ అంటారు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా సడన్ గా సివియర్ పెయిన్ వస్తుంది, బట్ అది మరలా కొద్ది మినిట్స్ లో కానీ అవర్స్ లో కానీ తగ్గిపోతూ ఉంటుంది. రీనల్ కోలిక్ అంటారు, అది కూడా సివియర్ పెయిన్ ఉంటా ఉంటది, అది కిడ్నీ స్టోన్స్ అన్నట్లు చాలా పెయిన్ పాపం, అది మినిట్స్ అవర్స్ లో తగ్గిపోతూ ఉంటది.
1: అయితే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎగ్జాక్ట్ పెయిన్ ఎక్కడుంది అన్నది చెప్పగలిగితే డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది
0: అవుతుందమ్మా. అంటే అది కరెక్ట్ హిస్టరీ టేకింగ్ అంటారు, తీసుకునేటప్పుడు మీకు అదే టైం స్పెండ్ చేసేసి మీకు ఎక్కడ వస్తుంది, ఎలా వచ్చింది, మీ దాన్ని వెళ్తుంది, అదే అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. అంటే సీనియర్స్ అయ్యే కొద్ది మీకు లక్కీ, మేము ఎన్నో హండ్రెడ్
1: చూసిండీ. సో మరో విషయం అంటే ఒక ప్రివెంటివ్ యాంగిల్ లోకి ఒక్కసారి వెళ్తే, ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి బాగా వింటున్నాను సార్, 10 గంటలు 14 గంటలు 16 గంటలు ఆహారం ఏం తీసుకోకుండా కేవలం మంచినీళ్ళో బ్లాక్ కాఫీనో లాంటిది ఏదో తీసుకొని మన జీర్ణ వ్యవస్థకి పూర్తిగా రెస్ట్ ఇస్తే రిపేర్ జరుగుతుంది, ఇలాంటి సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి అని అంటున్నారు, మరి దానితో ఏకీభవిస్తారా?
0: అది మోస్ట్లీ అమ్మా నేను కూడా వింటా ఉన్నాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే కొంత రెస్ట్. ఇప్పుడు కాన్స్టెంట్ గా ఫుడ్ తీసుకుంటా ఉన్నాను అనుకోండి, జీఎన్ఎస్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉండాలి, వెరీ సింపుల్ అంటే లాజికల్ గా ఆలోచిస్తే. అలా ఉండడం వల్ల దానికి రెస్ట్ ఏమి ఉండదు, దానికి రిపేర్ కానీ మనకి బాడీ కూడా ఉంది, మనం కంటిన్యూస్ వర్క్ చేస్తే ఎంతవరకు
1: చేయగలం,
0: ఎగ్జాస్ట్ అయిపోతుంది. 6 to 8 hours మనకి రెస్ట్ కావాలంటారు, అదంతా ఏంటంటే రిపేరింగ్ అవర్ బాడీ ఫిజికల్ గా అండ్ ఎమోషనల్ గా అవన్నీ కూడా రెస్ట్ ఇచ్చేసేస్తే అవి మొత్తం రికవరీ అయిపోయేదను అట్లా ఉండదు మెడికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.
1: లాంజివిటీ ఎక్స్పర్ట్ తోటి మాట్లాడినప్పుడు ఆవిడ ఒక మాట ఏమన్నారంటే, సూర్యోదయం నుంచి మొదలు పెడితే సూర్యాస్తమయం లోపు మనం తినే క్రమం ముగిసేయాలి, ఆ తర్వాత తినకూడదు, అది సరిపోతుంది అని అన్నారు. సో మీరు చెప్పిన దాంతో ఇది యాక్చువల్లీ
0: ఆల్మోస్ట్ అనుకో అంతే. మనం అంటే అండి మనకి పాత పుస్తకాల్లో కానీ మన వేదాల్లో కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా చెప్పున్నాయి, అంటే ఒక కస్టమ్స్ లాగా ఇలా చేయండి అంటారు. ఇండైరెక్ట్ అంటే దానికి బెనిఫిట్స్ అనేవి మనకి డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఉంటాయి అనమాట. అంటే చద్దనం తినండి మంచిది, అంటే దాంట్లో ప్రోబయోటిక్స్
1: ఉంటాయి.
0: సో అలా కాకుండా మీరు అదే బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా తినొచ్చు, లంచ్ కొంచెం తక్కువ, నైట్ కి వచ్చేసరికి అట్లా నడుచండి, రాజులాగా మంత్రిలాగా
1: సేవకులాగా,
0: అవన్నీ కూడా ఇండైరెక్ట్ గా చేసింటే ఇట్లా నైట్ అంతా మనం ఫాస్టింగ్ ఉంటాం. అంటే ఆల్మోస్ట్ లైక్ 6-7 మేమైతే 6-7 కే తినేసేస్తాం నైట్ అన్నట్లు. మరలా మార్నింగ్ 8 వరకు 12-14 hours ఉంటుంది కదండి, అప్పుడు నీకు హెవీగా ఫుడ్ తిన్నా కూడా అది అయిపోతా ఉంటది. అన్న తిన్న తర్వాత మరి లంచ్ వచ్చేసరికి తక్కువ, నైట్ కి వచ్చేసరికి ఎక్కువ తింటే ఏమవుతుందంటే రిఫ్లెక్స్, మనం పడుకుంటాం కదా అప్పుడు ఏంటంటే గ్యాస్ట్రోయేజువల్ రిఫ్లెక్స్ అంటారు, పొజిషన్ వల్ల ఏంటంటే అది మొత్తం బ్యాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటా ఉంటది.
1: సార్ మరి ఇప్పుడు మీరు సర్జన్ కాబట్టి డెఫినెట్ గా సర్జికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడాల్సిందే.
0: ఓకే,
1: సో సర్జికల్ ఆస్పెక్ట్ లోకి వెళ్లే ముందు సార్, ఎక్కువగా హిమరాయిడ్స్ కానివ్వండి, ఫిజర్స్, ఫిస్టులా ఇలాంటివి ఉన్నప్పుడు ఆల్టర్నేట్ మెడిసిన్ వైపు వెళ్లాలని అనుకుంటారు సార్? అంటే సర్జరీ అంటే భయపడతారు ముందు, అమ్మో సర్జరీ చేయించుకోవాలా, సర్జరీ లేకుండానే తగ్గుతుంది కదా, ట్రై చేద్దాం అని అనుకుంటారు. సో ఏ స్టేజ్ లో సర్జరీ కంపల్సరీ అని మీరు అంటారు, అండ్ సర్జరీ గురించి అంత భయపడడం అవసరమా, ఇవి చెప్పండి సార్.
0: అది మన సొసైటీలో కామన్ గా ఉంటుంది, బట్ సేఫ్టీ ఎంతో చూసుకోండి. ఏంటంటే నేను ఒకటి నమ్ముతానండి, 100% సక్సెస్ఫుల్ అనేది అయితే నేను నమ్మను. అది నేను 25 years మెడికల్ ఫీల్డ్ లో ఎక్కడా లేదు. ద సీనియర్ మోస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చేసినా కూడా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి, కాకపోతే ఆ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది, దట్స్ హానెస్ట్ ఆన్సర్. సో నేను ఎప్పుడు కూడా మీరు 100% క్యూర్ అవుతుంది అంటే 100% ఇవ్వనండి, అది ఇచ్చామనుకుంటే ఐ నో ఫ్రమ్ మై హార్ట్ దట్స్ నాట్ రైట్. ఇంకా హెమరాయిడ్స్ వీటికి ఎలా ట్రీట్ చేస్తారు అనుకుంటే వాళ్ళు మరి మెడిసిన్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది, టెంపరీగా ఉంటుందేమో కానీ అంటే దానికి ఆ ప్యాథోఫిజియాలజీ అంటారు అది ఏంటి, దానికి కరెక్ట్ గా మనము ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే అదండి. మరి హెమరాయిడ్స్ అంటే కిందకి బ్లడ్ వెసల్స్ ఎక్కువ డైలేట్ అయ్యేదను, ఉబ్బేదను కిందకు వస్తూ ఉంటాయి. సో వాటి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ తగ్గించాలి, అది మన ప్రిన్సిపల్. అంటే వాట్ ఈజ్ ది ప్రిన్సిపల్ బిహైండ్ అంటే అది, దాన్ని ఎలా చేస్తాం అనుకుంటే అది మొత్తం కట్.

0: చేసేయడం కానీ లేకపోతే సూచర్ చేస్తారు. కొత్తగా వచ్చిందనమాట, నొప్పి తక్కువ ఉండేది హిమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అంటారు, అది మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే నేను యూకేలో చాలా సార్లు చేశాను. ఆ మెషిన్ అయితే మనకి అవైలబుల్ కాదు, కాకపోతే సేమ్ ప్రిన్సిపల్ తోటి ఆల్టర్నేట్ గా చేయొచ్చండి. సో ఏంటంటే మనకి ఒక కాలం వస్తూ ఉండదండి, దాన్ని ఏం చేస్తే తగ్గిపోద్ది, పైన మనం అడ్డు కట్టేయాలి, ఓకే, లేకపోతే డైవర్ట్ చేయాలి. ఇక్కడ డైవర్షన్ కరెక్ట్ కాదు, అడ్డు కట్ట అంటే ఏం చేస్తాము, డ్యామ్ వేస్తాం. ఇక్కడ అలాగే దాన్ని మనము సూచర్ చేసేస్తున్నాం, సో కిందకి రాదు,
1: ఆటోమేటిక్గా అయిపోతుంది.
0: అది అట్లా బిలీవ్ చేస్తారు. అది హిమరాయిడ్స్ కండి. అంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజ్ లో ఆల్వేస్ ఐ ట్రై కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటారు. అంటే మన హెల్త్ లైఫ్ స్టైల్ చేంజెస్, మనకి వాడే ఫుడ్ కానీ, వీటి వల్ల చాలా వరకు తగ్గిపోతాయండి, చేంజ్ వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా స్టేజ్ 2, 3, 4 సింప్టమాటిక్ అంటారు. అంటే టాయిలెట్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, అది ఏమీ తగ్గట్లేదు. ఇంకోటి ఏంటంటే అలాంటి వాటిలో ఫస్ట్ మనకి పైన ఇంకేమైనా వేరే రీజన్ ఉన్నదా కూడా కనుక్కోవాలండి. ఏమైనా ఒకసారి క్యాన్సర్స్ ఉంటాయి, అల్సర్స్ ఉంటాయి, అవి చాలా సార్లు అనమాట, వాటి వల్ల వస్తుందేమో చూసుకోవాలి. సో వాటిని రూల్ అవుట్ చేసిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ అండి. సో ప్రతిదానికి కూడా ఒక ప్రాపర్ అండ్ ప్రోగ్రామ్డ్ అప్రోచ్. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఒకసారి నువ్వు హిమరాయిడ్స్ అని ట్రీట్ చేస్తావు, పైన క్యాన్సర్ ఉంటుంది,
1: అది తెలియకుండా
0: చేస్తాం. సో అట్లా కాకుండా అదే మా దగ్గర అయితే ఆల్ జస్ట్ ఫాలో ప్రోటోకాల్, అది హిమరాయిడ్స్ కండి. ఫిజర్స్ ఉంటుంది, అది వెరీ పెయిన్ఫుల్ అండి, వెరీ పెయిన్ఫుల్. దానికి కూడా 60-70% మనకి జస్ట్ వరకు సింపుల్ మెజర్స్ వాటితో తగ్గిపోతుందండి. లేదనుకో నెక్స్ట్ స్టేజ్ ఏంటి, మెడిసిన్స్ ఇస్తాము. నెక్స్ట్ కాకపోతే ఇంకా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటే స్పెషల్గా నేను చేస్తాను బోటాక్స్ ఇంజెక్షన్స్ అని. దానివల్ల ఏంటంటే ఆపరేషన్ చేసినప్పుడు ఇన్కాంటినెన్స్ అంటారు, అది చాలా తక్కువ అవుతుంది అనమాట. మనకి ఫేస్ కట్లా బోటాక్స్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటాం కదా, సో అది టెంపరీగా ఒక ఫ్యూ మంత్స్ అనమాట. ఫ్యూ మంత్స్ లో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అయితే తక్కువ ఉండి అల్సర్ ఫామ్ అయిపోయి అట్లా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేదను అది హీల్ అయిపోతుంది. సో వీఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ లైక్ దట్.
1: సో బోటాక్స్ ఇచ్చి ఈ లోపు హీలింగ్ ప్రాసెస్
0: ఎంకరేజ్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అబౌట్ 70-80% సక్సెస్ రేట్ ఉంటుంది అది. దానికి మనకి ఆపరేషన్ లేటరల్ స్ఫింక్టరోటమీ అనేది వెరీ స్టాండర్డ్ ఆపరేషన్ చేస్తారు, మంచి ఉంటుంది. కాకపోతే అది ఆపరేషన్ కొంచెం దానికి కాంప్లికేషన్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ అని ఉంటుంది. అది ఫిమేల్స్ లో విల్ బి మోర్ కేర్ఫుల్, అంటే కొంచెం ఎస్పెషల్లీ యూకేలో అట్లా ఎంబరాసింగ్ గా ఫీల్ అవుతారండి. అట్లా అంటే తెలియకుండా ఫార్టింగ్ అంటారు, జస్ట్ గ్యాస్ వస్తూ ఉంటే లేకపోతే టాయిలెట్కి వెళ్ళడానికి ఇబ్బంది పడతా ఉంటాను,
1: ఇబ్బందికరంగానే ఉంటుంది.
0: ఇవన్నీ ఏంటంటే కాకపోతే మనకి ఇక్కడ కొత్తగా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, ఇవి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, దీనివల్ల ఇవి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, వీటిలో వీటి ప్రోగ్నోసిస్ ఎంత, దీన్ని అవుట్కమ్ ఎలా ఉంటుంది, సో మీరు చూజ్ చేసుకోండి ఏది బెస్ట్ అన్నట్లు.
1: సో అన్ని పేషెంట్ కి చెప్తారనమాట దీనివల్ల ఈ సమస్యలు ఉంటాయి, ఇలా ట్రీట్ చేసుకుంటే బాగుంటుందని ఆప్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత పేషెంట్ విల్ ఛాన్స్.
0: అబ్సల్యూట్లీ అండి, నా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ గో విత్ హ్యాపీనెస్ అండ్ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి పూర్తిగా తెలియాలి. నాకు లీఫ్లెట్స్ కూడా తయారు చేశానండి, సో వాళ్ళ కండిషన్ కి సంబంధించి లీఫ్లెట్స్ ఇస్తాను, వాళ్ళు చదువుకోవచ్చు ఏమవుంది అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్ లో. సో దానివల్ల దే విల్ బి ఎంపవర్డ్ అంటారు కదా, నా ప్రాబ్లం గురించి నాకు తెలుసు, చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటది అనమాట. అలాగే
1: సార్ ఇప్పుడు మళ్ళీ ప్రివెంటివ్ పర్స్పెక్టివ్ వస్తే ఈ ఫిజర్స్ కానివ్వండి, హెమరాయిడ్స్ కానివ్వండి, లేదా ఫిస్టులా, ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఫిస్టులాస్ వచ్చేసరికంటే అది ప్రీవియస్ ఇన్ఫెక్షన్ అంటారు, అంటే దానికి పెరియాన ల్యాప్సెస్ అంటారు, వన్ ఆఫ్ ది రీజన్. మామూలుగా బౌల్ హ్యాబిట్స్ రెగ్యులర్ గా ఉంటే జనరల్ గా ఇవన్నీ కూడా చాలా తక్కువ అవుతూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫిజర్స్. వాటికి ఎక్కువ అంటే కాన్స్టిపేషన్ వల్ల అనమాట, ఎక్కువ మనం స్ట్రెయిన్ అవుతూ ఉంటాం, అది వన్ ఆఫ్ ది రీజన్, మెయిన్ రీజన్. స్ట్రెయిన్ అవుతూ ఉంటే ఆ లోపల కింద చీలిక వచ్చేస్తుంది. దానికి అవాయిడ్ చేయడం అంటే రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉండేసి, అంటే హై ఫైబర్, లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇవేవి మనం ఏదో ఎక్స్పెన్సివ్ ఫుడ్ అదేం అక్కర్లేదండి, మనకి అవైలబుల్ ఏ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటే చాలు, డిపెండింగ్ ఆన్ మీ హెల్త్ అని బట్టి అన్నట్లు. వాటి వల్ల
1: కూరగాయలు, పళ్ళు, అలాగే మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలంటారు, పీచు పదార్థాలు కూడా ఎక్కువ తినాలి.
0: దానివల్ల చాలా వరకు అండి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. మనం ఇందాక అనుకున్న ఎలాంటి సింప్టమ్స్ ఉంటే హెల్దీ గట్టంటే మనకి టాయిలెట్ నాకు కరెక్ట్ 6 o'clock అండ్ 6 o'clock ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆఫ్ దెమ్, అదేంటి షోస్ లెక్క యోగా వర్కింగ్ వెల్,
1: అట్లా మన బాడీ క్లాక్ తో పాటు మన జీర్ణ వ్యవస్థ కూడా అలాగే అని మనకు అదొక మార్క్ అనమాట. టైం టు టైమ్ టాయిలెట్ కి వెళ్ళడం ఇవన్నీ కూడా బాడీకి అలవాటు చేయడం కూడా ఇంపార్టెంట్ అంటారు సార్. మరి ఇంకోటి ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము అని, అలాగే పెద్ద పేగుకు వచ్చే సమస్యలు, చిన్న పేగుకు వచ్చే సమస్యలు, చాలా వరకు ఎర్లీ స్టేజెస్ లో సింప్టమ్స్ ని కూడా కొంత పోనీలే, ఈ రోజు ఇలా ఉంది, ఏదో కొంచెం జీలకర్ర నములుదాము సెట్ అయిపోతుంది, లేకపోతే సోడా తాగితే సెట్ అయిపోతుంది.

0: ఇలా అనుకుంటారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నది మోస్ట్ లైక్లీ చాలా ఇంకా పీక్స్ లోకి వెళ్ళిపోయింది ప్రాబ్లం అన్నప్పుడే వెళ్తున్నారు సార్. మరి అలాంటి సమయంలో పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేసే అవకాశం ఉంటుందా సార్?
1: ఉంటుందమ్మా. అంటే అదే మనకి ప్రీవియస్ కొంతవరకు మన పెద్దవాళ్ళు చేసిన కంటిన్యూ చేయడం వల్ల కానీ, లేకపోతే అవగాహన రాహిత్యం కానీ, లేకపోతే యూట్యూబ్ లో రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. సో అవి ఎవరిది నమ్మాలో ఎవరిది నమ్మకూడదు అన్నది చాలా ఇబ్బంది అండి. సో ఆల్వేస్ ప్రొఫెషనల్ మాటలు వినండి. హానెస్ట్ గా ఎంత హానెస్ట్ గా చెప్తున్నారు, లేకపోతే వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు మీకు ఏమైనా ఎవిడెన్స్ చూపించగలరా పేషెంట్స్ ద్వారా కానీ, అట్లా వాళ్ళు చెప్పి చూపించండి అండి అట్లా. సో వాటి తర్వాత అండి ఒక 1 or 2 days ప్రాబ్లం అయితే ఓకే అండి సింపుల్ గా. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ వీక్స్ లో ప్రాబ్లం ఉన్నది అట్లంటే మాత్రం వీలంత వరకు మీకు నమ్మకమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి చెక్ చేయించుకోండి. అదే మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ స్టాండర్డ్ టెస్ట్ నా దగ్గరకు వస్తే ఎవరు వచ్చినా కూడా ఇనిషియల్ గా వచ్చేవాళ్ళు వాళ్ళు అసెస్ చేసేది వాళ్ళకి ఎలాంటి టెస్ట్లు అప్రాప్రియేట్ ఆ టైంలో అంతవరకే చేసేసి అవి రూల్ అవుట్ చేస్తాం. ఇది కొంత ఏజ్ ఉంటుంది, 50-60 ఇయర్స్ వాళ్ళు వచ్చారు, వెయిట్ లాస్ అని వస్తారు, లాస్ ఆఫ్ ఎపిటైట్, అది వెరీ సీరియస్ గా తీసుకోవాలండి. అన్ఇంటెన్షనల్ గా వెయిట్ లాస్ ఉండడం, తెలియకుండా ఆకలి తగ్గిపోవడం, అంటే ఒక్కో రెండు
0: ఆకలి తగ్గిపోతుంది, బరువు కూడా తగ్గిపోతారు.
1: ఇంకోటి అంటే ఫ్యామిలీ ఎవరైనా చనిపోయారు అనుకోండి, అలా అది వేరు. అట్లా కాకుండా మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా ఉన్నారనుకుంటే దిస్ సంథింగ్ గోయింగ్ రాంగ్, అలాంటప్పుడు చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్,
0: ఈ సమస్యలు రావడం,
1: ఇంకా మనకి డయేరియా కాన్స్టిపేషన్ అంటారు కదా, అవి ఆల్టర్నేటింగ్ అయిపోవడం, అంటే చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్ అంటారు. ఇంకోసారి బ్లీడింగ్ రావడము, మ్యూకస్ రావడము, అంటే పొట్టలో నొప్పి ఉబ్బడము కాన్స్టెంట్ గా అన్నట్లు, ఇలాంటివి వచ్చినప్పుడు అది చెక్ చేయించడానికి ఎండోస్కోపీ ఉందండి, కొలనోస్కోపీ అని డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి. అవి స్టాండర్డ్ గా చేయించుకొని వన్స్ అవన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకోండి, మోస్ట్ లైక్లీ దేవుడి దండం పెట్టుకుని ఏమీ లేదు అనిపించుకోనండి. లేదు అంటే అలా కాన్స్టెంట్ గా వెళ్ళిపోతా ఉండదండి. అంటే కొంతమందికి తెలిసి అది మా ఊర్లో అట్లా, వాళ్ళకి అట్లయింది, వీళ్ళకి అట్లయింది, ఎస్పెషల్ నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, వాళ్ళకి ఎవరికో ఒకటైతే ప్రతి ఒక్కరికి అదే అనుకుంటా ఉంటారు, అది కొంచెం డేంజరస్ కూడా అండి.
0: అంటే ఇంకోటి కూడా విన్నాను సార్, మీరు ఇప్పుడు అన్నారు కదా ఒక సమస్య ఒకళ్ళకి వస్తే నాకు కూడా అలాంటి సమస్య వచ్చిందనుకోని డాక్టర్ వాళ్ళకి ఇచ్చిన టాబ్లెట్లు ఇంకొకళ్ళు వేసుకుంటారు కూడా.
1: అదే అది రాంగ్ అండ్ డేంజరస్ అండి. స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చేస్తే ఒక్కొక్కరి కండిషన్ ఎవాల్యుయేట్ చేసేసి వాళ్ళకి అప్రాపరియేట్ మెడిసిన్స్ ఏవి అంటారు. మన దగ్గర అది ఉండదు, మళ్ళీ ఓవర్ ది కౌంటర్ అంటారు, ఈజీగా మెడిసిన్స్ ఏవైనా కొనొచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా నొప్పి అంటే ఇది, లేకపోతే ఇట్లా, వాళ్ళు చాలా మంది కండి మన పల్లెటూళ్ళు తెలియకుండా అన్నట్లు ఐబుప్రూఫెన్, కాళ్ళ నొప్పులు అంటే ఇస్తూ ఉంటారు, వాళ్ళకి అంత కడుపులో మంట, దానికి అవేమి పోయేసరికి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. స్టెరాయిడ్ టాబ్లెట్స్ ప్రెగ్నెన్స్ లో ఇచ్చేవాళ్ళు ప్రతి ఎవ్రీ ప్రాబ్లం, దానివల్ల చాలా కాంప్లికేషన్స్ అండి. సో ఇలాంటివి అన్నట్లు అంటే అన్ఫార్చునేట్ గా మన దగ్గర రెగ్యులేషన్ లేదు మెడిసిన్స్ అన్నట్లు. అక్కడ వేరే కంట్రీస్ లో నీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మెడిసిన్స్ ఇస్తారు, ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమైనా తీసుకోవచ్చు.
0: వేరే దేశాల్లో డాక్టర్లు అడిగినా మెడిసిన్ ఇవ్వట్లేదంట సార్, ఇండియన్స్ అందరు అందుకే బాధపడుతున్నారు బయట.
1: ది బెస్ట్ డాక్టర్ రైట్స్ లీస్ట్ మెడిసిన్స్,
0: ఓకే,
1: నేను అది నమ్ముతాను, అది అందరూ నమ్మలేదు. ఒక కండిషన్స్ కి ఒకసారి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒకటే కండిషన్ ఉంటుంది, వెరీ రేర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒకేసారి వచ్చేస్తాయి అట్లా అనుకోవద్దు. సో ఆ అక్యూట్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనకి కరెక్ట్ డయాగ్నోసిస్ ఏంటి అది ఏర్పడిందండి, మన సింప్టమ్స్ ని కదా చూడాల్సింది, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఏంటి, దాని కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి, అట్లా అన్ని వేల మెడిసిన్స్ ఏమి లేవండి, నేమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి, అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ వెరీ లిమిటెడ్ ఉంటాయి. సో ఈవెన్ దో మెడిసిన్స్ నేమ్స్ డిఫరెంట్ గా ఉన్నా కూడా ద యాక్చువల్ గా జెనరిక్ నేమ్ కానీ దాంట్లో ఉండే ఫండమెంటల్ మెడిసిన్స్ ఏమి ఉంటుంది. యాంటీబయాటిక్స్ తక్కువ చేసుకోవడం అండి, టూ మచ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల కూడా మనకు గట్ ప్రాబ్లం వస్తుంది. ఇందాక క్లోస్ట్రిడియం డిఫికల్ ఉన్నాం కదా, చాలా ప్రాబ్లం. అందుకే అక్కడ యూకేలో మెడిసిన్స్ రాయాలంటే చాలా కేర్ఫుల్ అక్కడ మానిటరింగ్ ఉంటుంది. మైక్రోబయాలజీ వాళ్ళు మేమన్నా రాసామనుకుంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు, ఎందుకు రాస్తున్నారు డాక్టర్ గారు, మనకు ప్రోటోకాల్ ఉన్నది, ఈ హెల్త్ ప్రాబ్లమ్కి ఈ మెడిసిన్స్ అంతే ఉంది. ఇంకోటి అండి నాకు ఇక్కడ చూసింది ఎక్కువ పేషెంట్స్ కూడా, పేషెంట్స్ లేకుండా నాకు ఎమ్మడే తగ్గిపోవాలి సార్, అది చాలా డేంజరస్ అండి అప్రోచ్ అన్నట్లు. సో దానివల్ల ఏంటంటే ఓన్లీ సింప్టమ్ కంట్రోల్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, యాక్చువల్ ప్రాబ్లం మీద కాన్సన్ట్రేషన్ లేకుండా టెంపరీ రిలీఫ్ తప్పితే వాళ్ళు మరలా మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ ఎవరికి వచ్చినా కూడా నా దగ్గరకు వచ్చారంటే ఐ వాంట్ టు మేక్ మై కన్సల్టేషన్ ద లాస్ట్ కన్సల్టేషన్, ఐ హావ్ టు స్టాప్ దెమ్. చాలా మంది అన్ని హాస్పిటల్ తిరిగారు నా దగ్గరకు వస్తున్నారు. సో వాళ్ళకి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి, కరెక్ట్ గా చెప్పేసేస్తే, అంటే మనం నమ్మకంగా చెప్పి హానెస్ట్ గా చెప్తే అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే నాకున్న స్మాల్ ఎక్స్పీరియన్స్ లో ఇక్కడ చాలా చాలా మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, కాకపోతే వాళ్ళతో అంత టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదేమో నా ఒపీనియన్. సార్ మేము వెళ్తాం, 2 నిమిషాలు వెళ్ళిపోతాం, 5 నిమిషాలు మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు అట్లంటారు. అలా కాకుండా వాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్

0: చేస్తే వాళ్ళ నుంచి మంచి రాబట్టుకోగలుగుతాం. అందరూ మనకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. సో ఎక్కువ టైం చేసాం అనుకోండి, మనకి మెడికల్ గా డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్కువ ఇవ్వగలరు. మనం ఇచ్చే మెడిసిన్ కన్నా కూడా మన మీద నమ్మకంతో తగ్గిపోతుంటారు. సో దట్ ఇస్ వెరీ యూనో మనకి ఫుల్ఫిల్లింగ్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్పెండ్ టైం విత్ పేషెంట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ టు దెమ్, గివ్ ఆల్ ది డిఫరెంట్ ఆప్షన్స్ వాళ్ళకంతా ఇచ్చేసేస్తే దెన్ దే విల్ బి వెరీ హ్యాపీ.
1: సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి గట్ హెల్త్ కి సంబంధించి పూర్తిగా అసలు జీర్ణ వ్యవస్థలో ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని ఎలాగా అరికట్టచ్చు అన్న విషయాలు, అలాగే సమస్య ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సర్జరీ ఎప్పుడు అవసరం, ఎలాంటి సర్జరీ చేయొచ్చు, ఈ విషయాలన్నీ మాకు తెలియజేశారు సార్. మరి సంపూర్ణ ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యమని కూడా ఈరోజు తెలుసుకున్నాము. ఈ వివరాలన్నీ మాకు అందించినందుకు థ్యాంక్స్ సార్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ.
2: ఇంతవరకు మీరు ఆరోగ్యమైన జీర్ణ వ్యవస్థ ప్రాముఖ్యత గురించి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బి రామకృష్ణ గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు కానేటి నిహార గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. కిన్నెర లహరి కార్యక్రమానికి ఉత్తరం రాసి మీకు ఇష్టమైన పాట కోరుకోవాలనుకుంటే మా అడ్రస్ కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పిన్కోడ్ 507111.

కిమ్మరి లహరి కార్యక్రమంలో ముందుగా ఎవడో చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరిపేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిమ్మరలహరి కార్యక్రమంలో తర్వాత వేటగాడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట కోసం అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత అప్పు చేసి పప్పుకోడు ఈ చిత్రం కోసం ఘంటసాల ఏఎం రాజా లీలా పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు. ఇవి పాట కోసం ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు, అమ్మ వెంకటరమణం, వెంకట నరసమ్మ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఉత్తర వద్ద సంధ్యా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఎల్లుండి బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, అక్షయ, అమృత, శతాక్షి, అంబు, యశ్వంత్, భాను, రాజ్, రాజ్విక, రాజా, రాధాపాసి, బవాపాసి, రోహిత్, రోషిణి, రోహిత్ వల్లి, ఉమా, పార్వతీబాయి, చోటాపురం పాసి, ఉమాశంకర్, ఎండి షాకిర్, షాహసాది, రామ్ఫల్ పాసి, జి వెంకటేశ్వరరావు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత దత్తపుత్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత భారతి లాస్య సాస్విక శ్రీరామ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థిక్ చారి శ్రీశాంత్ చారి మంచోళ్ల శ్రీనివాస్ చారి మంచోళ్ల సన్నీచారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత విజయం మనదే చిత్రం కోసం ఘంటసాల బృందం పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎల్లుందు కాలరీస్ కళాసిబస్తి నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, ఫనికర్, జశ్వంత్ కుమార్ యాదవ్, దూరం ఉమాశంకర్, జాడపెంటయ్య, శివకుమార్ ఖండేల్వాల్, భూతడ మురళీధర్, హుసేన్ జుగల్ కిషన్ ఖండేల్వాల్, సాయి రాజేష్ రెడ్డి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో, తర్వాత రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎస్కే హసీనా బేగం, ఊహజనితారెడ్డి, స్వర్ణలత, లినీనా, వినోద్ కుమార్, మధు, శ్రీ కాగితపు వెంకటేశ్వర్లు గారు వీరంతా కొత్తగూడెం నుండి కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత ప్రేమ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరతనాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

చిన్నరుల హరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత తండ్రి చిత్రం కోసం జావేదలి శ్రీమణి పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కొత్తగూడెం నుండి జాహ్నవి, వైష్ణవి, శ్రీనివాసాచార్య, వసంత, కిషన్ రావు, ప్రసాద్, శ్రీలత, అర్జున్, ఆరాధ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెరల హరి కార్యక్రమంలో తర్వాత సీతాపతి సంసారం చిత్రం కోసం జి ఆనంద్ విజయలక్ష్మి శర్మ పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఏర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ కళ్యాణి, ఇంకా ఇదే పాట కోసం గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నిమ్మలకొండ నాగాచారి, శేషరత్నం, భవానీ వెంకట, లక్ష్మీ త్రివేణి, ప్రవీణ్చారి, మహేశ్వరి, భార్గవచారి, నరసింహాచారి, అనసూయమ్మ, కే జ్యోతి, నందు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

భారీ కార్యక్రమంలో తర్వాత తొలిముద్దు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మ క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్ రహీం పాషా, రుబీనా రహీముసా, షరీఫ్ ఖాన్ ఆలిం పాషా. ఇంకా ఇదే పాట కోసం వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి అరుణ, విజయకుమార్ కీర్తన, నాగిరెడ్డి అజయ్ కుమార్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

నిర్మల హరి. శ్రోతలకోన చిత్ర గీతాల కార్యక్రమంలో చివరిగా గూడుపుట అనే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారుపోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామూర్తి, స్వరూప, రోషిణి, పెద్దబోయిన సుధాకర్, లలిత, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, ఇంకా ఇదే పాట కోసం హమాలి కాలనీ జాతకొండ గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కుండ్రవర్తి సమ్మయ్య, గోపమ్మ, లిఖిత్, లాస్య, దీక్షిత్, మన్విత ఇంకా వేరే కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్ర గానం శీర్షికన లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజెస్ వారి చంద్రముఖి చిత్రంలోని చిత్రగీతాలు వింటారు.

ఏకచిత్ర గానం శీర్షికన లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజెస్ వారి చంద్రముఖి చిత్రంలోని చిత్రగీతాలు మీరంతవరకు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పూలలో కొలువైన ప్రకృతి దేవత బతుకమ్మ మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి ఎన్ రేణుక. విశాలమైన ప్రపంచంలో పూలదొక ప్రపంచం. ప్రకృతితో మానవ సంబంధాన్ని విడదీయలేనట్లు పూలకు మనిషికి ఉన్న సంబంధం ప్రత్యేకమైంది. పూలు వికాసానికి, సౌందర్యానికి, ఆరాధనకు, ఆత్మీయతకు ప్రతీకలు. పూలు లేకుండా ఏ ఉత్సవం నిర్వహించలేం. ప్రతి పండుగకు, ప్రతి వేడుకకు పూలు వినియోగిస్తాం. పూలతో పూజ చేయటం చాలా ప్రాంతాల్లో ఉన్నదిగాని పూలకే పూజ చేయటం, పూలనే ఆరాధించటం ఒక ప్రత్యేక సాంప్రదాయం. అది తెలంగాణలోనే కనబడుతుంది. అదే బతుకమ్మ పండుగ.

తీరొక్క పూలను పొందించి శిఖరంగా పేర్చి బతుకు అమ్మగా సంభావించి ఘనంగా ఉత్సవాలు నిర్వహించటం ఈ ప్రాంతానికే ప్రత్యేకమైంది. బతుకమ్మ పండుగ భాద్రపద అమావాస్య రోజు ఆరంభమవుతుంది. ఈ అమావాస్యకే పెత్తిరమావాస, పెద్దల అమావాస్య అని వ్యవహారాలున్నాయి. గ్రామీణ జానపదులు వ్యవసాయ పనుల్లో మునిగి ఉండటం వల్ల పితృదేవతల తిథులు పూర్వ వంశీకుల వర్ధంతులు గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. అందరికీ కలిపి అన్ని వృత్తుల వారు సామూహికంగా ఒకే రోజు నైవేద్యం సమర్పించుకునే పండుగ, జ్ఞాపకం చేసుకునే సందర్భం కాబట్టే దీన్ని పెద్దల పండుగ అని కూడా వ్యవహరిస్తారు. అదే రోజు పూల వేడుక బతుకమ్మ పండుగలా మొదలవుతుంది. దీన్నే ఎంగిలిపూలు అంటారు. మొగ్గలుగా ఉండే పూలు తెచ్చి పెదవులతో ఊది వికసింపజేసి పేరుస్తారు కనుక ఎంగిలిపూలు అని ఉండవచ్చు. కాని తొలి అనే అర్థంలోనే భావిస్తారు. పెద్దల పట్ల, దేవతల పట్ల, బతుకు పట్ల ప్రజలకుండే

బతుకమ్మ పండుగ సామూహిక ఉత్సవం. అన్ని పండుగలు ఎవరింట్లో వాళ్లు జరుపుకుంటే, ఈ పండుగను గ్రామ కూడలిలో అనేక కులాల స్త్రీలు గుంపులు గుంపులుగా గుమికూడి అందరి వేడుకగా జరుపుతారు. బతుకమ్మ ఆట నాలుగు కలల సమాహారం. చేతుల చప్పట్లు లయబద్దంగా మోగిస్తూ సంగీతాన్ని సృష్టిస్తారు. లయకు అనుగుణంగా వృత్తాకారంగా కదులుతూ ముందుకు వెనక్కు అడుగులు వేస్తూ ఆడుతారు కనుక సామూహిక బృందనాట్యంగా భావిస్తుంది. ఈ రెండిటికీ ఒదిగి ఉండే విధంగా పాట చెబుతారు. అందులో

నడుమ పేర్చిన పూల బతుకమ్మలు కళాకౌశల ప్రదర్శనగా శోభిస్తూ ఉంటాయి. ఒక వెడల్పాటి పల్లెము తబుకుగాని తాంబూలంకానీ తీసుకుని శుభ్రం చేస్తారు. దాంట్లో గుమ్మడి ఆకులు లేదా వెడల్పాటి ఆకులు పరుస్తారు. పైన గుమ్మడి పువ్వు విడదీసి పరుస్తారు. పసుపు రంగు సౌభాగ్యానికి చిహ్నం గనుక గుమ్మడి, బీర, తంగేడు పూలను శ్రేష్టంగా భావిస్తారు. ముందే ఆకులు మొగ్గలు లేకుండా వికసించిన పూలరెమ్మలు ఏరి కట్టెలుగా చేసి పేర్చుకుంటూ వస్తారు. బతుకమ్మ రోజుల్లో తంగడి పువ్వు లాంటి సాధారణ పూలకే ఎక్కువ గౌరవం. గునుగుపూలు, గడ్డిపూలు, కట్లపూలు, గోరెంట, పట్టుకుచ్చులు, చామంతి, ముద్దమందార, గన్నేరు, రుద్రాక్ష ఎన్నో రకాల పుష్పాల్ని వరుసగా ఒద్దికగా పేరుస్తారు. తీరొక్క రంగు కనువిందు చేసే విధంగా అమరుస్తారు. పెద్ద బతుకమ్మలైతే కృత్రిమ రంగులతో కృత్రిమంగా రూపొందించిన కాగితపువ్వుల శిఖరాలతో ఎత్తుగా తీర్చిదిద్దుతారు.

గ్రామాలలోని ప్రధాన కూడలిలో పేర్చిన బతుకమ్మలు వలయాకారంగా పెడతారు. వాటి చుట్టూరా స్త్రీలు ఒకరినొకరు ఆనుకొని గుండ్రంగా నిలబడతారు. లయబద్దంగా కొంచెం ముందుకు వంగి, ఒకసారి వెనుకకు జరిగి, ఒకసారి పక్కకు కదిలి, ఒకసారి చప్పట్లు కొడుతూ ముచ్చటగా కదులుతుంటారు. పాట వచ్చి బాగా పాడగలిగేవారు ఒకరు పాట చెబుతుంటారు. మిగతా వారు పాట అందుకొని బృందగానం చేస్తారు. పెదవుల కదలికలు, చేతుల కదలికలు, అడుగుల కదలికలు సంగీత నృత్య భావ సమ్మిళితంగా లయాన్వితంగా సాగుతుండే సున్నితంగా సుతారంగా ఉండి శోభిస్తూ ఉంటుంది. పాట సుదీర్ఘంగా సాగినప్పుడు అలసిపోయి పక్కకు వెళ్లేవాళ్లు, ఆడబుద్దయి తిరిగి వలయంలో చోటు చేసుకునేవాళ్లు, ఆటపట్టేవాళ్లు గాజుల చప్పట్లు, చేతుల చప్పట్లు కలిసిన ధ్వనితో ఆకర్షణీయంగా కనువిందుగా ఆడతారు.

బతుకమ్మ ప్రధానంగా మనిషికి పూలతో, నీటితో ఉన్న గాఢ సంబంధానికి దర్పణం. ప్రకృతి నుంచి పుట్టిన పూలు కళాపరిమళాలతో వెలిగి తిరిగి నీటి ద్వారా ప్రకృతిలో కలిసిపోవటం, మట్టి నీటి ఆధారంగా బతికిన మనిషి తిరిగి అదే మట్టిలో కలిసిపోవటం పరంపరగా సాగుతున్న బతుకు ప్రతీక ఇది. బతుకమ్మ సృష్టికి సంబంధించి ఎన్నో పౌరాణిక, చారిత్రక, కుటుంబ గాథలు ప్రచారంలో ఉన్నాయి. మహిషాసురుడనే రాక్షసుణ్ణి చంపటానికి పార్వతీదేవి అవతారమెత్తింది. చంపిన తర్వాత యుద్ద అలసట వల్ల మూర్చపోయింది. దుర్మార్గుని పీడ నుంచి విముక్తి కలిగించిన గౌరీదేవి మేలుకోవాలని స్త్రీల బృందం పాటలు పాడింది. గౌరీని బతుకమ్మ అని పాడినందున ఆమె స్పృహలోకి వచ్చిన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు పండుగ జరుపుకున్నారు. అదే 9 రోజుల ఉత్సవం. రెండవది, ధర్మాంగుడనే రాజుకు 100 కొడుకులు, అందరూ యుద్దంలో చనిపోయారు. ఆ రాజు దంపతులు సంతానం కోసం శ్రీలక్ష్మీదేవిని ప్రార్థించారు. ఆమె ప్రత్యక్షమై వరమిచ్చింది. ఆ దంపతుల కోరిక మేరకు శ్రీలక్ష్మి స్వయంగా వాళ్ళింట్లో జన్మించింది. ఆమెకు మునులు పెట్టిన పేరు బతుకమ్మ. తరువాత చక్రగుండంలో వెలిసిన శ్రీ మహావిష్ణువు పెళ్లాడినాడు. ఆ బతుకమ్మ పేరు మీదనే ఈ పండుగ వచ్చిందంటారు. కాకతీయుల దైవం కాకతి. ఆమెకు గుమ్మడి పూలతో పూజ చేసేవారు. కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రుద్రమదేవి ఊహించని విధంగా శత్రువుల దాడిలో చిక్కుకున్నది. ఆ సమయంలో ఒక అపరిచిత మహిళ శత్రువులనెదిరించి రుద్రమదేవిని కాపాడి ప్రాణత్యాగం చేసింది. ఆ వీరనారి స్మృతిలో బతుకమ్మ పండుగ వచ్చిందని చెబుతారు. ఆ రాజ్యంలో చాలా రోజుల తర్వాత వానలు కురిసినాయి. ఒక గ్రామంలో వాన వరద పెరిగి చెరువుకు గండి పడింది. గండి పూడ్చడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ప్రజా జీవితం కల్లోలమైనప్పుడు కన్నిగా ఉన్న బతుకమ్మ ప్రాణం బలిపెట్టి చెరువును నిలబెట్టింది. అందర్నీ బతికించి బతుకునిచ్చిన బతుకమ్మ పేరిట ఉత్సవాలు జరుపుతారు.

అన్నా చెల్లెళ్ల మధ్య అమితానురాగం బతుకమ్మ. బతుకమ్మ పెళ్లి చేసిన ఏడాదికి పుట్టింటికి వచ్చింది. వదిన మర్దన్లు బట్టలుతుకోటానికి చెరువుకు వెళ్లారు. స్నానం చేసిన తర్వాత బతుకమ్మ పొరపాటున వదిన చీరను కట్టుకున్నందుకు గొడవ జరుగుతుంది. వదిన బతుకమ్మను చంపి మృతదేహాన్ని పొదల్లో పాతిపెట్టింది. పాతిపెట్టిన చోట తంగేడు చెట్టు ములిచింది. వెతుకుతున్న అన్నయ్యతో భర్తతో తంగేడు పువ్వు మాట్లాడి వృత్తాంతమంతా చెప్పి దుఃఖిస్తుంది. ఆమె స్మృతిగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. ఇలా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ కథలన్నిటికీ బతుకు కేంద్రంగా ఉన్నది. అన్నా చెల్లెళ్ల ప్రేమ ఈ పండుగలో ఎక్కువ ప్రతిబింబిస్తుంది.

ఆడబిడ్డకు పుట్టింటి మీద ఉండే సహజ మమకారము ఉదాత్తంగా బతుకమ్మ పాటల్లో ద్యోతకమవుతుంది. గ్రామీణ మానవ సంబంధాలతో ముడిపడి ఉండటంతో పాటు నిరంతరం ఆ ప్రేమ బంధాలను ప్రేరేపించే తీరు పండుగ విధానంలో కనిపిస్తుంది. పాటల నిండా పండుగ వ్యక్తీకరణలు, పుట్టింటికి తోలుకు వచ్చే సంప్రదాయం, అన్నలు చెల్లెళ్లు ఆప్యాయంగా చెప్పుకునే మాటలు ఎన్నో గోచరిస్తాయి. పెళ్లయి పుట్టింటికి రావాలంటే బందీ నుంచి బతుకులోకి వచ్చినట్లే. తన ఊరికి వచ్చిందంటే ఆ హుషారే వేరు. తోటి స్నేహితురాళ్లందరూ కలుసుకోవటం, చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవటం, సంసారిక జీవితంలోని ఆటుపోట్లు ముచ్చటించుకోవటం, బాధలన్నీ మర్చిపోయి మరో ఏడాది జీవితానికి కావలసిన మనోధైర్యాన్ని కూడగట్టుకోవటం, బతుకమ్మ పట్ల ఉత్సాహాన్ని విశ్వాసాన్ని పెంచుకోవటం, ఇలా ఎన్నో ఒక స్వేచ్ఛలోకి, ఒక ఊరటలోకి, ఒక ప్రేమలోకి ప్రవేశించే ఉదాత్త సన్నివేశం.

అందరికీ బతుకమ్మ ఆట ఆడినంతసేపు ఆడి గుంపు కూడి ఆత్మీయులు ముచ్చట్లు పెట్టుకుని సేద తీరుతారు. ఆడబిడ్డలకు ఆట ఎంత ఇష్టమో ముచ్చట్లు అంత ఇష్టం. ఇలా 9 రోజులు అన్ని మురిపించి బతికించే పండుగ. స్త్రీలకు పూల మీద, చీరల మీద, ఊరు మీద, వాయనాల మీద ఉండే ఆసక్తి బతుకమ్మ పాటల్లో ప్రతిబింబిస్తుంది. దేవతలైన స్త్రీలే గనక స్త్రీల మనోభిష్టాలను గౌరవించాల్సిందే. గౌరమ్మ పేరు పెట్టుకుని తనకు ఏమేమి ఇష్టమో అవన్నీ ఏకరువు పెడుతున్న పాటలు. అందమైన చీర కట్టుకుని మంచినీళ్లకు పోతే కొంగలు, హంసలు, చిలకలు ఎట్లా చించిపెట్టినాయో వెల్లడించే ప్రతీకాత్మక వ్యక్తీకరణలు. రాగి బిందె, వెండి బిందె, పసిడి బిందె తీసుకుని నీళ్లకు పోతే ఎదురైన దేవతల తీరులు మొదలుకొని ఈ పాటల్లో జానపద, చారిత్రక, సౌందర్యాత్మక, ఊహాత్మక భావాలెన్నో కుప్పలుగా దొరుకుతాయి. నవరసాలు, నవధాన్యాలు, నవమాసాలు బతుకమ్మకు 9 రోజుల ఎంగిలి పూలతో మొదలై అష్టమి రోజును, నవమి రోజును సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఆ 9 రోజుల సందడే వేరు.

ఇంటిల్లిపాదై ఉమ్మడి పూలు అందిస్తుంటే అన్బవగ్నులు ఒంటరిగా గోపురంలాగా పూలశిఖరం పేరుస్తారు. అదొక కళ. బతుకమ్మలు 4-5 అడుగుల దాకా ఉంటాయి. సాయంత్రం బాజా భజంత్రీలతో, పట్టుచీరల రెపరెపలతో, పిల్లల కేరింతలతో ఊరు మార్మోగుతుంది. తబుకులో గౌరమ్మలు, తలలమీద బతుకమ్మలు, ఊరేగింపొక ఉత్సవం ఉత్తేజితం. గ్రామ కూడలిలో అవన్నీ పెట్టి చీకటి పడే వరకు బతుకమ్మ ఆడుతారు. తరువాత బతుకమ్మలను వరుసగా తలలకెత్తి వెళ్లి చెరువులో వదులుతారు. చిరుచిరు చీకట్ల మధ్య, అరుపుల నడుమ, అలలమీద పూల కుప్పలు వదులుతూ వాటిని నీటిలోకి జరుపుతూ చేసే హడావుడి చూడాల్సిందే.

చెరువు నుంచి తిరిగి వస్తూ వాయనాలు పంచుకోవటం, తెచ్చిన పలహారాలు పిలిచి పంచటం, పరిహాసాలు వరసలు, పాటలు మాటలు పరవశాలు దేనికదే, అన్నీ అనుభవించవలసిందే, తనివి తీరాల్సిందే, పూలవలే గాలివలే పులకరించాల్సిందే.

ఇంతవరకు పూలలో కొలువైన ప్రకృతి దేవత బతుకమ్మ చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. మధుమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం డి సరోజా బృందం ఆలపించిన బతుకమ్మ పాటలు వింటారు.

బతుకమ్మ పాటలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆమె చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి బంగారు చిలుక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ముందుగా హిందీలో వార్తలు విందాం మరికొంచెం సేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఈరోజు రేపు రాష్టంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది.

ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. 45 రోజుల్లో పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ అధ్యక్షతన జరిగిన సమాపేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కో ప్రాంతంలో 5 నుంచి 10 ఎకరాల్లో గ్రాసం సాగు చేస్తారు. నిధులు ఉపాధి హామీ పథకం నుండి కేటాయిస్తారు. విత్తనాలను పశు సంవర్ధక శాఖ ఉచితంగా ఇస్తుంది. నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తారు. ఉపాధి హామీ పథకం ఎఫ్టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 3800 మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభించనుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో 20 ఏళ్ల ఉద్యోగుల పోరాటానికి ఫలితం దక్కింది. ఈ జీవో ప్రకారం ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో కనీసం 4 లక్షల రూపాయల గ్రాట్యుటీ అందుతుంది. 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి కనీసం 10 లక్షల రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుంది. 20 ఏళ్ల కల సాకారమైందంటూ ఉద్యోగుల సంఘం మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాపేశమై తెలంగాణలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. ఎల్బీ నగర్, హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ కు గడ్కరీ ఆమోదం తెలిపారని, కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ శంకుస్థాపన ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. దీనివల్ల ఎన్హెచ్ 167 కేపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుసంధానం పెరిగి రవాణా పర్యాటకం మెరుగుపడతాయన్నారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత మన్నిక పెంచే దిశగా చినిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మీ సేవా సర్టిఫికెట్ పేపర్ను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈరోజు ప్రారంభించారు. ప్రజాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ టి రవికిరణ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బిజెపి రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. సుప్రీంకోర్టుపై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాటకీయ వైఖరిని ఖండిస్తూ హైదరాబాద్లోని హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై అందరికీ గౌరవం ఉండాలన్నారు. ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు కోసం ఒక్కో ఓటరు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల కమిషన్ పరిమితులు విధించింది. తగిన ఆధారాలు లేకుండా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు దాఖలు చేస్తుండటంతో సంబంధిత ఓటర్లకు ఇబ్బంది కలుగుతోందని, క్షేత్రస్థాయి సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు క్లెయిమ్లు, అభ్యంతరాల మొత్తం కాలంలో ఒక ఓటరు గరిష్టంగా 10 ఫారం 7 దరఖాస్తులే ఇవ్వచ్చు. ఓటర్ల జాబితా నిరంతర సవరణ కాలంలో నెలకు 5 మాత్రమే అనుమతిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ శంకుస్థాపనకు రావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. ఈ మేరకు వారు ఢిల్లీలో గడ్కరీతో భేటీ అయ్యారు. ఇందుకు ఆయన అంగీకారం తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా టీజీఎస్ పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో ప్రజాబాట కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సంస్థ సీఎండీ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 11 కేవీ ఫీడర్లపై లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. డిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద శుభ్రత, ఎర్తింగ్ తనిఖీలు, దెబ్బతిన్న పరికరాల మార్పిడి వంటి నిర్వహణ పనులు చేపట్టారు. పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు ఎపిక్ నెంబర్ వివరాలు ఇవ్వాలని పట్టుబట్టవద్దని తెలంగాణ ప్రధాన ఎన్నికల

0: అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఎపిక్ నంబర్ ఇవ్వలేదన్న ఒక కారణంతో ఫారం 18 దరఖాస్తులను తిరస్కరించరాదని స్పష్టం చేశారు. ఈరోజు రేపు రాష్టంలో పొడి వాతావరణం ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లిలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై పడే దుష్ప్రభావాలు, పునరావాస మార్గాలపై నిపుణులు వివరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ధర్మకర్తల మండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ తెలిపారు. ధర్మకర్తల మండలి మూడవ సమాపేశంలో పలు అభివృద్ది పనులపై చర్చించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని, వరికి బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. వర్దపల్లి గ్రామంలో రైతు కడుదుల రాజు, అంజలి దంపతులు సాంప్రదాయ వరి సాగును వదిలి వినూత్నంగా 3.5 ఎకరాల్లో ఆయిల్ పామ్ లో అంతర పండగా బెండకాయ, టమాటా, మిర్చి, కాలీఫ్లవర్ తో పాటు బంతి, పట్టుకుచ్చులు, వేరుశనగ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలించి అభినందించారు. భద్రకాళి దేవాలయంలో రథోత్సవ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఈరోజు పరిశీలించారు. వివరాలను ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఆలయ కార్యనిర్వహణాధికారి సునీతను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ ఏంజిలా అల్ఫ్రెడ్ సూచించారు. కోనరావుపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నిమ్మపెల్లి ఉప కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సామాన్య రైతులు సైతం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆర్థికంగా పురోగతి సాధించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఢిల్లీలో నిన్న జరిగిన పీఎం డిడికేవై 1 సంవత్సరం మైలురాయి వేడుకల్లో కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం పాల్గొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ వైశ్విక అనిశ్చితతానాం మధ్యేపి భారతస్య ఆర్థిక వికాసః సుదృఢతయా ప్రతిష్ఠితః. అత్రావసరే నవదిల్ల్యాం బ్లూంబర్గ్ ఆర్థిక మంచం అసౌ సంబోధితవాన్. దీపావళి పర్వణః అనంతరం చయనితేషు P2M వ్యవహారేషు MDR శుల్కం ప్రవర్తిష్యతే. లద్దాఖః భారతస్య అభిన్నమంగం, చీనస్య ప్రత్యాఖ్యానేన న పరివర్తతే యథార్థమితి నవదిల్ల్యాః దృఢ ప్రతిపాదనం. అంతారాష్ట్రీయ ముద్రాకోశేన 2000తమస్య 26-27 వర్షాయ భారతస్య ఆర్థిక వికాసానుపాతః 7% యావత్ వర్ధితః. అపి చ అంతారాష్ట్రీయ క్రికెట సమిత్యా సితంబర్ మాసస్య మాసోత్కృష్ట క్రీడక పురస్కారాయ షెఫాలి వర్మా, శుభమన్ గిల్ ఇత్యేతౌ చితౌ. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ కేంద్ర సర్వకారేణ స్వకీయ శాసన దృష్టికోణే కార్య సంస్కృతౌ చ సశక్తీకరణాయ సామర్థ్యం इति सिद्ध

0: ఇది జాలపుటం అవలోకంతాం.
1: భారతీయ రాష్ట్రీయ భుక్తాన్ నిగమేన సామాజిక సంచార పటలే సంసూచితం యత్ యూపీఐ అథ సేవా సంచాలన సమిత్యా ఉత్సవ రితుః మనసి నిధాయ అయం నిర్ణయ గృహీతః యత్ చయనితేషు వ్యక్తితః వ్యాపారీ వ్యవహారేషు ఎండిఆర్ వ్యవస్థా దీపావళి పర్వణః సద్యః అనంతరమేవ ప్రవర్త్యేత. నిగమేన స్పష్టీకృతం యత్ అస్య కృతే నిశ్చిత దినాంకస్య అధిసూచనా పృథక్తయా నిర్గమిష్యతే. ప్రశాసనేన స్పష్టీకృతం యత్ సర్వే వ్యక్తితః వ్యక్తి వ్యవహారాః రాశిసీమా నిరపేక్షాః సంతః సర్వథా నిశుల్కాః ఏవ స్థాస్యంతి. ఎండిఆర్ శుల్కం కేవలం 2000 రూప్యకేభ్యః అధిక మూల్యస్య వ్యక్తితః వ్యాపారీ వ్యవహారేషు ఏవ ప్రయోజ్యం భవిష్యతి. అనేన ప్రాయః 96% వ్యక్తితః వ్యాపారీ వ్యవహారాః సర్వథా అప్రభావితాః స్థాస్యంతి. సహైవ వ్యక్తితః వ్యక్తి వ్యాపారి సంవర్గే యూపీఐ క్యూఆర్ కోడ్ మాధ్యమేన ప్రతిమాసం 100,000 రూప్యకపర్యంతం ధనం ప్రాప్నువంతః లఘు వ్యాపారిణః పథ విక్రేతారశ్చ సర్వ వ్యవహారేషు 0 MDR లాభం నిరంతరం ప్రాప్స్యంతి. భారతేన అద్య స్పష్టీకృతం యత్ లద్దాఖ కేంద్రశాసిత ప్రదేశః భారతస్య అభిన్నం అపృథక్కరణీయం అంగమస్తి. చీనపక్షస్య న కేనాపి ప్రత్యాఖ్యానేన ఏతత్ యథార్థం పరివర్తయితుం శక్యం. లద్దాఖ విషయ చీనపక్షేణ కృతానాం సాంప్రతిక టిప్పణీనాం సందర్భే సంచార మాధ్యమానాం ప్రశ్నానాం ప్రత్యుత్తరం ప్రదదన్ విదేశ మంత్రాలయస్య ప్రవక్తా రణధీర జాయసవాలః అవోచత్ యత్ గృహమంత్రాలయేన పూర్వం ప్రసారితా విజ్ఞప్తిః స్వయమేవ సర్వం స్పష్టీకరోతి. అంతారాష్ట్రీయ ముద్రాకోషేణ 2000తమస్య 26-27 ఆర్థిక వర్షాయ భారతస్య సకల ఘరేలుత్పాదస్య వికాసానుపాత పూర్వానుమానం వర్ధయిత్వా 7% కృతం. యత్ జులై మాసే 14.6% ఆసీత్. కనాడా దేశస్య విదేశమంత్రి అనీతానందః అద్యారభ్య 2-దివసీయాయాం భారత యాత్రాయాం ఆగమిష్యతి. స్వయాత్రావధౌ సా శ్వః విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ కౌశల వికాస ఉద్యమశీలతా మంత్రిణా జయంత చౌధరి ఇత్యనేన చ సహ మేలనం కరిష్యతి. భారత ఋతు విభాగేన అద్య అండమాన్ నికోబార ద్వీప సమూహేషు ప్రచండ వృష్టేః పూర్వానుమానం ప్రకటితం. మహిళా ఏషియా కప్ అథ చ ఏషియన్ క్రీడాసు ఉచ్చస్తరీయ స్పర్ధాసు సర్వశ్రేష్ఠ యోగదానాయ భారతీయ క్రీడికా శైఫాలి వర్మా 26-27 సితంబర్ మాసస్య కృతే ICC మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఇతి ఘోషితా. అపరపక్షే భారతీయ దళనాయక శుభ్మన్ గిల్ ఇత్యేషః వెస్టిండీస్ దళ విరుద్ధాయాం ఏకదివసీయ అంతారాష్ట్రీయ శృంఖలాయాం ఉత్కృష్ట ప్రదర్శనస్య అనంతరం పంచమం వారం ICC పురుష్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రూపేణ నామాంకితః. ఇతి వార్తాః.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట రేపు ప్రసారమైనటువంటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఇప్పటి ప్రసారంలో 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఏఐ స్టార్టప్స్ లో అవకాశాలు అంశం గురించి వింటారు వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ శ్రీమతి ఎస్ స్వాతి. 6:50 వ్యవసాయ సూచనలు అనంతరం 7 మార్కెట్ ధరలు అనంతరం 7:50 తెలుగులో వార్తలు ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో 7:15 ఆక్వాఫోనిక్స్ మరియు ఆక్వాకల్చర్ సిస్టంలో చేపల పెంపకం గురించి హైదరాబాద్ పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం వనపర్త్ జిల్లా ఫిషనరీ సైంటిస్ట్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారికతో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సంగీత. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇక వికసిత్ భారత్ 7:40 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవ ప్రత్యక్ష ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 8:40 సమాచార సంధ్య అనంతరం 9:00 న్యూస్ ఎట్ 9.

0: ఢిల్లీ నుంచి వింటారు. ఇక 9:15 స్పాట్ లైట్, అనంతరం 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ నుంచి వెలువడతాయి. రాత్రి 10:00 హరికథా గానం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారమైనటువంటి కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పించారు శ్రీమతి పోలోజు రాజేశ్వరి. రైతు సమాచారంలో 6:30 చీనీ నిమ్మలో సస్యరక్షణ గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 7:10 ఆరోగ్య కార్యక్రమాలు. జ్వరం శత్రువు కాదు, మిత్రుడే. కొన్ని వివరాలు తెలుసుకుంటారు. వ్యాఖ్యానం శ్రీ కులిపాక శంకరరావు, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం 14 భాగం ప్రసారమవుతుంది. ఇందులో శ్రీమతి నీరా ప్రసన్న గారి స్వీయ కవితలు వింటారు. 7:40 క్రీడాలోకం క్రీడా సమీక్ష ప్రసారమవుతుంది. సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. రేపు ఉదయం 8:00 సమాచార ప్రభాత హిందీలోను, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోను వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 8:30 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇక 9:05 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 9:30 ఏకచిత్రగానం వింటారు. 10:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూజట ప్రసారమవుతుంది. 11:00 చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. 12:45 కార్మికుల కార్యక్రమం. పరిశుభ్రత మంచి ఆరోగ్యానికి మార్గం ప్రసంగం. ఇంకా శ్రీ సాధనాల వెంకటస్వామి స్వీయ కవితలు వింటారు. మధ్యాహ్నం 2:30 మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. ఇక 3:30 ఏకచిత్రగానం వింటారు. 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 ఎస్ నరసింహ బృందం వారి బతుకమ్మ పాటలు వింటారు. 5:30 తిరిగి 6:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రేపు సాయంత్రం 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. రేపు అంతర్జాతీయ రైతు మహిళా దినోత్సవం సందర్భంగా రైతు మహిళలు అందరికీ ఆదర్శం ప్రత్యేక కార్యక్రమం వెలువడుతుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం రిలే. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముచ్చపు పందిరి సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం రిలే. 8:30 కిన్నెరల హరి. ఇక రేపు రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి వెలువడుతుంది. 9:30 చిత్రగీతాలు వింటారు. 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం రిలే. 10:45 మధురిమ సినీ మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట రేపు ప్రసారమైనటువంటి కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా ఒక ప్రకటన.
1: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి. వై? రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
1: ఎప్పుడు అడగండి. WHY అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
3: మీ సైబర్ రక్షక్.
4: ఆకాశవాణి

కాలేజీల్లోనే విద్యార్థుల్లో స్టార్టప్స్ పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవడం వల్ల స్టార్టప్స్ కు ఊతమిచ్చిన వారు అవుతారు. ప్రస్తుతం మన దేశంలో ఇన్స్టిట్యూట్స్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ తో బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో స్టార్టప్ బిజినెస్ ఐడియాలను తెలియజేయడం ద్వారా వాటిని మార్కెట్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ఉన్న సానుకూలతల గురించి తెలుసుకుందాం. వెంచర్ క్యాపిటలిస్టులను కలిసి తమ ఐడియాలు వివరించి నిధులు సమీకరించుకునే అవకాశం ఉంది. దీన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్ సైతం ఇంక్యుబేషన్ సెంటర్లతో భాగస్వామ్యులై తమ విద్యార్థులకు అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలి. ఏ స్టార్టప్ అయినా సక్సెస్ రేట్ అనేది సదరు ఐడియాకు మార్కెట్లో లభించే ఆదరణ డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది. ఏఐలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు జనరేటివ్ ఏఐ స్టార్టప్స్ కు డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా హెల్త్ కేర్, బీఎఫ్ఎస్ఐ, సర్వీస్ సెక్టార్లో జనరేటివ్ ఏఐ స్టార్టప్స్ కు డిమాండ్ పెరుగుతుంది. గత రెండేళ్లలో జనరేటివ్ ఏఐ స్టార్టప్స్ ఏర్పాటులో నాలుగింతల వృద్ధి నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఏఐ స్టార్టప్స్ కు మార్గనిర్దేశించే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఐఐటి చెన్నైలో ఏఐ స్టార్టప్స్ కోసం స్వల్పకాలిక కోర్సు అందుబాటులోకి వచ్చింది. మార్కెట్ అవకాశాలు, ప్రొడక్ట్ ను బిజినెస్ మోడల్ గా రూపొందించడం, ఫండ్ రైజింగ్ ప్రణాళిక రూపొందించడం, ఇన్వెస్టర్స్ ను సంప్రదించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో అవగాహన కల్పిస్తారు. స్టార్టప్ ఐడియా పోటీలను నిర్వహించి బెస్ట్ స్టార్టప్ ఐడియాకు 4 లక్షల నగదు బహుమతి అందిస్తున్నారు. అంతేకాకుండా వెంచర్ క్యాపిటలిస్టులను సంప్రదించేలా సహకరిస్తున్నారు. ఏఐ ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్టార్టప్ నెలకొల్పడం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా మన దేశంలో ఇంకా బిజినెస్ టు కస్టమర్ మోడల్ స్టార్టప్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అలాగే రిస్క్ తక్కువనే భావన ఉంది. అదే బిజినెస్ టు బిజినెస్ మోడల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో రిస్క్ ఎక్కువనే అభిప్రాయం ఉంది. అందుకే అప్లికేషన్ మోడల్ స్టార్టప్స్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎడ్టెక్, హెల్త్ కేర్ టెక్నాలజీ, ఫిన్టెక్, రిటైల్ సెక్టార్, క్విక్ కామర్స్ రంగాల్లో స్టార్టప్స్ కు ఎక్కువ ఆదరణ ఉంది. వాటికున్న మార్కెట్ స్కోప్, కస్టమర్స్ ఆదరణ అనుసరించి ఈ రంగాల్లో స్టార్టప్స్ ఎక్కువగా విస్తృతంగా ఆవిష్కృతమవుతున్నాయి. చాలా మందికి స్టార్టప్స్ అభ్యర్థులు టెక్ మేనేజ్మెంట్ లో ఏ కోర్సును ఎంచుకుంటే మంచిది అనే ఆలోచనతో సతమతమవుతున్నారు. ముందుగా స్టార్టప్ ఏర్పాటుకు సంబంధించి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇందుకోసం డొమైన్ సబ్జెక్ట్ ఏదైనా చదువుకోవచ్చు. సదరు స్టార్టప్ నిర్వహణ, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోణంలో టెక్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు రెండు కలిస్తే సమర్థవంతమైన ఫలితాలను పొందవచ్చు. ఏ రంగంలోనైనా అడుగు పెట్టాలనుకుంటున్నా అకాడెమిక్ స్థాయి నుంచే నిరంతర అధ్యయనం, అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అనేవి సక్సెస్ కు కీలకమని గుర్తించాలి. స్వయం ఉపాధి లేదా ఉద్యోగం ఇలా ఎందులో రాణించాలన్నా తప్పనిసరిగా అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అనేవి సక్సెస్ కు దారి చూపిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లు భవిష్యత్తును పూర్తిగా మార్చేయనున్నాయి. సాంకేతికత వేగంగా మారుతున్న తరుణంలో సమస్యలను పరిష్కరించే శక్తి, సరికొత్త ఆవిష్కరణలు ఉన్న ఏఐ స్టార్టప్లను ప్రారంభించండి, భవిష్యత్తులో స్థిరపడండి. ఆల్ ద బెస్ట్.

నాటి యువని కార్యక్రమంలో మరొక అంశం. క్యాంపస్ ఇంటర్వ్యూలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇప్పుడు అన్ని రంగాల్లో చొచ్చుకొస్తుంది. రిక్రూట్మెంట్ ప్రక్రియలోనూ తనదైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా క్యాంపస్ ఇంటర్వ్యూలకు సన్నద్దమవుతున్న విద్యార్థులు, అంటే ప్రొఫెషనల్ కోర్సులు ఆఖరి సంవత్సరం చదువుతున్న వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. యూపీఎస్సీ మొదటిసారి ఏఐని ఉపయోగించి సివిల్స్ కు వచ్చిన దరఖాస్తులో 5,069 తిరస్కరించింది. డూప్లికేట్ ఎంట్రీలు, వయస్సు, సంబంధిత కారణాలు, అటెంప్టుల సంఖ్య వంటి విషయాల్లో అభ్యర్థులు చేసిన తప్పిదాలను ఏఐ సహాయంతో కనిపెట్టి యూపీఎస్సీ తిరస్కరించింది. క్యాంపస్ హైరింగ్లోనూ అనుమానాస్పద బీహెచ్వీఆర్ను కనుగొన్నట్లు హ్యాక్ ర్యాంక్ వెల్లడించింది. ఏఐ పవర్డ్ చీటింగ్ యాప్స్ ను అభ్యర్థులు ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఏఐ జనరేటర్ కోడ్, పాక్సీ, తమకు బదులు మరొకరిని కూర్చోపెట్టడం, గోస్ట్ కోడర్స్, రిమోట్ డెస్క్టాప్ దుర్వినియోగం వంటివి ఉన్నాయని తేల్చింది. ఫలితంగా రిక్రూట్మెంట్ ప్రక్రియలో సెక్యూర్ టెస్టింగ్ యాప్స్ సహాయాన్ని రిక్రూటర్లు తీసుకుంటున్నారు. ఫాలో యాప్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తున్నారు. జపాన్ కు చెందిన ఆర్థిక సేవల సంస్థ నొమురా రూపొందించిన నివేదిక ప్రకారం మన దేశంలో ఏఐ ఆధారిత నియామకాలు 83,100, లే ఆఫ్ వలసలతో పోయిన ఉద్యోగులు 31,921, నికరంగా ఏఐతో లభించిన ఉద్యోగాలు 51,000. ఏఐ సంబంధిత ఉద్యోగాల సృష్టి 1.31 లక్షలు కాగా అందులో 83.1 ఒక్క భారతదేశంలోనే ఏర్పడ్డాయి. లే ఆఫ్లు సైతం భారత్లోనే అత్యధికం. ప్రారంభ స్థాయి ఉద్యోగాలకు గిరాకీ తగ్గుతుంటే సీనియర్ సిబ్బందికి డిమాండ్ పెరుగుతుందన్నది ఈ నివేదిక సారాంశం. నౌకరీ.com తాజా జాబ్ సీక్ నివేదిక ప్రకారం ఈ ఏడాది జూన్ నెలలో ఐటీ రంగంలో వార్షిక ప్రాతిపదికన 3% తగ్గాయి. ఏఐ సంబంధిత నియామకాలు 16% పెరిగాయి. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ విడుదల చేసిన ఏఐ సర్వే 2026 ప్రకారం 82% సంస్థలు ఆపరేషనల్ ఏపీసీఎన్సీ కోసం ఏఐని వినియోగిస్తున్నాయి. 57% సంస్థల్లో ఉద్యోగులు ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయని కూడా ఈ నివేదికతో వెల్లడైంది. ఏఐ సహాయంతో రిక్రూట్మెంట్ ప్రక్రియను ఎలా మెరుగుపరుస్తున్నారో తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతోంది. అదేవిధంగా ఎంపికకు ఏఐ పరిజ్ఞానం ఎంత అవసరమో తెలుస్తోంది. ఏఐ సంబంధిత టూల్స్ తో ఒక అభ్యర్థి చేసే పనిని ఏ మేరకు ఉన్నతీకరించగలడన్నది కూడా రిక్రూటర్లు చూస్తున్నారు. ఏఐ ఇప్పుడు అదనపు క్వాలిఫికేషన్ కానే కాదు, ఇది ప్రతి అభ్యర్థికి ఉండవలసిన అర్హతగా మారింది. ఏఐ అర్హతలు ఉన్న అభ్యర్థికి మొదటి ప్రయోజనం జీతంలో పెరుగుదల. వృత్తిపరంగా ఇతర రోల్స్ తో పోల్చుకుంటే వీరికి 20-30% పెరుగుదల ఉంటోంది. పే ప్రీమియం 28% అంచనా. బెంగళూరు

0: ఎందుకంటే ఐటీ హబ్స్ దగ్గర జరిగే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏఐ సైబర్ సెక్యూరిటీ సంబంధ ఉద్యోగాలే 40% వరకు ఉంటున్నాయి. మరికొన్ని సంస్థల్లో అయితే 45-50% ఉద్యోగాలు ఏఐ నిర్దేశిత రంగాలు అంటే కన్సల్టింగ్, అనలిటిక్స్, ఫిన్టెక్ తరహావి ఉంటున్నాయి. హైరింగ్ ప్రాసెసీలో ఏఐ ఫిల్టరింగ్ కు ప్రాముఖ్యం పెరుగుతోంది. 26% మంది హైరింగ్ మేనేజర్లు అభ్యర్థుల్లోని ఏఐ ఫ్లూయెన్సీని బేస్ లైన్ గా తీసుకుంటున్నారు. రెజ్యూమ్లో ఏఐ అనుభవానికి 30% మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. రెజ్యూమీ స్క్రీనింగ్ అసెస్మెంట్ లో 38% కంపెనీలు జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నాయి. ఏఐ మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిటిక్స్ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాయని క్యాంపస్ రిక్రూట్మెంట్ లో పాల్గొనే కాలేజీల్లో 85% చెబుతున్నాయి. ఏఐలో ప్రాథమిక పరిజ్ఞానానికి మించి రిక్రూటర్లు కోరుకుంటున్నారు. ఏఐ అవుట్పుట్స్ మూల్యాంకనకు తోడు వాటిని ఉపయోగించి వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోగలగాలి. కమ్యూనికేషన్, సాంస్కృతిక సామీప్యం, మానవులకు సహజంగా ఉండే లక్షణాలకు మాత్రం ఇంకా ప్రత్యామ్నాయం లేదు. అందుకే అభ్యర్థుల ఆలోచన విధానాన్ని తెలుసుకునేందుకు బిహేవియర్ ఇంటర్వ్యూపై ఆధారపడుతున్నాయి. షార్ట్ లిస్టింగ్ దశలోనే ఏఐ కీలకంగా మారింది. వ్యక్తుల ప్రమేయం బాగా తగ్గింది. స్క్రీనింగ్ దశలో అభ్యర్థులు తెలిపిన ఏఐ అనుభవాన్ని 35% మంది రిక్రూటర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. వందలాది దరఖాస్తుల నుంచి అసలు ఎంపిక కావాలంటే మాత్రం ప్రాంప్టింగ్, ఎల్ఎల్ఎం పరిచయం, ఆటోమోషన్ టూల్స్ కు సంబంధించిన పరిజ్ఞానం అవసరం. నాన్ టెక్ రోల్స్ అంటే ఫైనాన్స్, కన్సల్టింగ్, మార్కెటింగ్ వంటి వాటికి సదరు అర్హతలు ప్రధానంగా మారాయి. అభ్యర్థి ఎంపికలో 35% కంపెనీలు ఏఐ ఫార్వర్డ్ అసెస్మెంట్ ని ఉపయోగిస్తున్నాయి. ఇది మనిషిని చూడడానికి ముందే జరుగుతోంది. ఇంకొంతమంది ఏఐ ప్రాబ్లం సాల్వింగ్ రౌండ్స్ చేపడుతున్నాయి. తద్వారా కోఫైల్, చాట్ జీపీటీ లేదంటే డేటా అనాలిసిస్ టూల్స్ ఉపయోగించి రియల్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసే తీరు గమనిస్తున్నాయి. దీనికి నిర్దేశిస్తున్న సమయం 1 గంట మాత్రమే. చివరిగా ప్యానెల్ ఇంటర్వ్యూ సమయంలో ఏఐ పరిజ్ఞానాన్ని అటకమీద పెడుతున్నారు. ఏఐ భ్రమలు, ముఖ్యంగా సంబంధిత అవుట్పుట్ ని గుట్టిగా కొందరు అభ్యర్థులు నమ్ముతుండడాన్ని చూసి రిక్రూటర్లు ఆశ్చర్యపోతున్నారు. ఏఐ జనరేటర్, ప్రాజెక్టు నివేదికల విషయాన్ని నిగ్గు తేలుస్తున్నారు. ఏఐ కోడ్ ను రాయగలుగుతుంది, డేటాను విశ్లేషించగలుగుతుంది. బిజినెస్ సందర్భాన్ని అర్థం చేసుకోవాల్సింది మాత్రం మానవుడే అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. చివరాఖరుగా ఏఐ
1: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు.

0: వివిధ పంటలలో వేరుపురుగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించే వివరాలు వినండి.
1: వివిధ పంటల లోపల వచ్చేటటువంటి వేరుపురుగు మరియు దాని యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నా పేరు రాజశేఖర్. నేను వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ లో కీటక శాస్త్ర విభాగంలో పనిచేస్తున్నాను. మనం తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసినటువంటి పంటల లోపల ముఖ్యంగా మిరప, అదేవిధంగా మొక్కజొన్న, అదేవిధంగా ప్రత్తి, వేరుశనగ, ఈ పంటల లోపల వేరుపురుగు అనేది ప్రధాన సమస్య. ఈ యొక్క వేరుపురుగు అనేది మనకు ముఖ్యంగా మనం పంట వేసుకున్నప్పుడు వేరులను ఆశించి ఎక్కువగా నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వేరుపురుగును మనం జూన్ బీటిల్ అని కూడా అంటాం. ఎందుకు దీన్ని జూన్ బీటిల్ అని కూడా ఎందుకు అంటామంటే, ఇది ఒక మనకు వర్షాకాలంలో తొలకరి వానలకు ఈ యొక్క రెక్కల పురుగు అనేది బీటిల్ అనేది బయటకు వచ్చి ముఖ్యంగా మనకు సుబాబుల చెట్టు కానీ వేప చెట్ల మీద ఉండి అక్కడి నుంచి వచ్చి మన యొక్క పొలంని ఆశించి ఆ యొక్క పొలం లోపల గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి లార్వాలు అంటే ఈ యొక్క వేరు పురుగులు పొలం లోపలనే ఉండి రైతు సోదరులు పంటను సాగు చేసినప్పుడు ఈ యొక్క గుడ్లు నుంచి పొదిగినటువంటి సి ఆకారంలో తెలుపు రంగులో ఉండేటటువంటి ఈ యొక్క గ్రబ్, వేరు పురుగు యొక్క గ్రబ్ మనకు తొలి దశలో సాగు చేసినటువంటి మిరప పంట కావచ్చు, వేరుశనగ పంట కావచ్చు, ఇంతేకాకుండా వాణిజ్య పంట అయినటువంటి షుగర్ కెన్, చెరుకు పంటను ఎక్కువగా ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన యొక్క పంట లోపల ఈ యొక్క వేరుపురుగు ఉధృతి ఉందా లేదా అనేది రైతు సోదరులు ఏ విధంగా గుర్తించాలంటే, పంట సాగు చేసిన తొలి దశ లోపల అంటే మనకు 10 నుంచి 15 రోజుల లోపలనే అక్కడక్కడ మనకు మొక్కలు అనేది ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మొక్కలు ఎండిపోయిన

ఉన్నట్టుగా గుర్తిస్తే తప్పకుండా మనకు వేరు పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి. అంటే మనం ఎండిపోయినప్పుడు మనం ఆ యొక్క మొక్కను పీకి చూసినప్పుడు మనకు వేర్లు రాకుండా ఉండి వేర్ల ప్రాంతం అంతా భూమి లోపలనే ఉన్నట్లయితే తప్పకుండా అది వేరు పురుగు యొక్క ఉధృతి ఉన్నట్టుగా గుర్తించాలి. ఆ యొక్క మొక్క పక్క భాగం లోపల మనం కొద్ది వరకు నేలను త్రొవ్వి చూస్తే మనకు అక్కడ చిన్న తెలుపు రంగులో ఉండేటటువంటి వేరు పురుగు ఉండడం అనేది గమనించవచ్చు. కాబట్టి ఈ యొక్క వేరు పురుగు మనకు నాట్ ఓన్లీ నేను చెప్పినట్టు పత్తి కాకుండా మనకు మిరప, వేరుశనగ, చెరుకును చాలా ప్రాంతాల లోపల దగ్గరగా 50 నుంచి 60% వరకు ఈ యొక్క పురుగు అనేది నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వేరు పురుగు అనేది భూమి లోపల ఉంటుంది. అంటే దాదాపుగా మనకు ఒక 20 నుంచి 25 సెంటీమీటర్ల లోపల ఉంటుంది. కాబట్టి చాలామంది రైతు సోదరులు ఈ యొక్క పురుగును గమనించరు. కాబట్టి ఎప్పుడైనా ఈ యొక్క వేరు పురుగును యాజమాన్యం చేయాలంటే తప్పకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చేపట్టాలి. ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క వేరు పురుగును సమర్థవంతంగా అదుపు చేస్తాం. ఆ సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట సాగు చేసేటప్పుడు తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఆ విత్తన శుద్ధికి చూసుకున్నట్లయితే మనకు క్లోరోఫైరిఫస్ అనేటటువంటి రసాయనం లోపల 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీటిలో ఆరబెట్టుకుని విత్తుకున్నట్లయితే మనం ఈ యొక్క వేరు పురుగు తొలి దశలో ఆశించడానికి అవకాశం అనేది తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ యొక్క వేరు పురుగు యొక్క ఉధృతి రాకుండా ఉండాలంటే మనం ఎప్పుడైనా నీటి తడులు అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మొక్కకు కొంచెం తేమ ఉండడం వలన ఈ యొక్క పురుగు యొక్క ఉధృతి తగ్గడానికి, అంటే పురుగుకు గాలి సోకకుండా ఉండి ఉరుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు గుళికలు చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా ప్రాంతం లోపల ఎస్పెషలీ మనకు ఈ యొక్క వేరు పురుగు కోసం అనేది స్పెసిఫిక్ గా మనకు ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలు 100 గ్రాములు ఆ గుళికలను తీసుకుని ఆ 100 గ్రాముల గుళికలను మనం ఒక 20 కేజీల ఇసుకలో గాని 20 కేజీల సాయిల్ అంటే నీళ్ళల్లో కలిపి ముందుగా కలిపిన తర్వాత మనం ముందుగా ఈ యొక్క గుళికలు అప్లై చేయడానికంటే ముందు తప్పకుండా మనం నీటి తడి అనేది ఇచ్చుకోవాలి. ఎందుకు నీటి తడి ఇచ్చుకోవాలంటే మనకు యొక్క వేరు పురుగు భూమి లోపల ఉంటుంది కాబట్టి పురుగుకు కొంచెం తేమ తగలంగానే ఆ యొక్క వేరు పురుగు అనేది కొద్ది పాగటిగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అంటే మనం నీటి తడి ఎట్లా ఏ విధంగా ఇవ్వాలంటే మనం పొలం లోపలకు దిగితే మనకు మన కాలికి బురద అంటేటట్టు ఉండాలి. ఆ విధంగా నీటి తడి ఇచ్చిన తర్వాత ఒక్క ఎకరానికి మనం ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలు 100 గ్రాములను 20 కేజీల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క గుళికలు మనం అప్లై చేసిన వెంటనే అది నీటి లోపల కడిగి ఆ యొక్క గుళికలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఆ రసాయనం వలన ఏమవుతుందంటే మనకి యొక్క వేరు పురుగు యొక్క గ్రబ్స్ ఏవైతే నేల లోపల ఉన్నావో అవి పైకి వచ్చి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలు ప్రస్తుతం మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. అవి మన మిరప పంట కావచ్చు, చెరుకు పంట కావచ్చు, అదేవిధంగా వేరుశనగ పంటలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒకవేళ రసాయనం వాడకుండా ఎవరైనా ఆర్గానిక్ పద్ధతి ఆ సేంద్రియ పద్ధతి లోపల మనం ఈ యొక్క వేరు పురుగును యాజమాన్యం చేసుకోవాలంటే కూడా మనకు మెటరైజియం అనీసోఫిలి అనేటటువంటి జీవ సంబంధితమైనటువంటి శిలీంద్ర నాశిని కూడా అవైలబుల్ ఉంది. ఈ యొక్క జీవ సంబంధితమైన శిలీంద్ర నాశిని మనం ఏ విధంగా వాడాలి అంటే ముఖ్యంగా మనకు ఒక 2 కేజీల ఈ యొక్క మెటరైజియం అనీసోఫిలిని తీసుకుని దానిని మనం ఒక 20 కేజీల ఇసుకలో కలిపేసుకుని నీటి తడి ఇచ్చినప్పుడు చల్లుకున్నట్లయితే ఈ యొక్క మెటరైజియం అనేది ముఖ్యంగా బాగా ఎక్కువగా మన నేల లోపల వృద్ధి చెంది ఈ యొక్క వేరు పురుగును ఆశించి ఆ యొక్క వేరు పురుగును ఎదుగుదలను అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా మనం పంటల లోపల అంటే అది మిరప కావచ్చు, చెరుకు కావచ్చు, వేరుశనగ కావచ్చు, దాని లోపల ఆశించినటువంటి వేరు పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే మనం వేరు పురుగు అనేది ఎక్కువగా నేను చెప్పినట్టు జూన్ మాసం నుంచి మనకు పంటను ఆశిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే జూన్ మాసం లోపల వర్షాలు వచ్చినప్పుడు ఈ యొక్క పురుగు అనేది ఎక్కువగా మనకు సుబాబుల్ చెట్లు, వేప చెట్ల మీద ఆశిస్తుంది. కాబట్టి మన పంట చుట్టూ ఉండేటటువంటి వేప చెట్లు మరియు సుబాబుల్ చెట్ల మీద కూడా మనం క్లోరోఫైరిఫస్ అనేటటువంటి రసాయనాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఒకవేళ ఈ యొక్క రెక్కల పురుగులు ఆర్ బీటిల్స్ ఆ యొక్క ఆ చెట్ల మీద వాలినప్పుడు ముందుగానే మనం కెమికల్ ని పిచికారీ చేసింటాం కాబట్టి అది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళు డెవలప్ చేసినటువంటి మిథైల్ బెంజిన్ అనేటటువంటి బుట్టలు అంటే లింగాకర్షక బుట్టలు కూడా ఉన్నాయి. ఈ యొక్క మిథైల్ బెంజిన్ అనేటటువంటి బుట్టలను పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ యొక్క మిథైల్ బెంజిన్ అనేది ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేసినప్పుడు ఎక్కడైతే మనకు ఈ యొక్క వేరు పురుగు ఒక రెక్కల పురుగులు దానికి ఆకర్షితం అయిపోయి ఆ యొక్క బుట్టలో పడి చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా చూసుకోండి వేరు పురుగు అనేది ఎస్పెషలీ మనకు మిరప అదేవిధంగా మనకు చెరుకు వేరుశనగ పంటల లోపల ఎక్కువగా నష్టపరుస్తుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా నేను చెప్పినటువంటి యాజమాన్య పద్ధతి లోపల మరీ ముఖ్యంగా మనకు ఎప్పుడైనా విత్తన శుద్ధి చేసుకోవడం అనేది క్లోరోఫైరిఫస్ తోటి విత్తన శుద్ధి చేసుకోవడం ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలను 100 గ్రాములు

0: 20 కేజీల ఇసుకలో కలిపి చల్లుకోవడం, అంతేకాకుండా మనకు నీటి తడి పెట్టిన తర్వాతనే ఈ గుళికలను అప్లై చేసుకోవడం, అదేవిధంగా జీవ సంబంధితమైనటువంటి శిలీంద్ర నాశనం అయినటువంటి మెట్రైజం అనేసిఫిలిన్ వాడడం, వీలైన చోట్ల ఎక్కడైతే మనకు వేపపిండి లభిస్తే గిట్ల ఒక 10 కేజీల వేపపిండిని కూడా చల్లుకోవడం వల్ల కూడా కొద్ది వరకు ఈ యొక్క వేరుపురుగు ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: వివిధ పంటలలో వేరుపురుగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించిన వివరాలు విన్నారు.
2: కిసాన్ వాణి ప్రాజెక్ట్.

0: జానపద గేయం విన్నారు. ఈ రోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఆక్వాఫోనిక్స్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ లో చేపల పెంపకం గురించి పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం వనపర్తి జిల్లా పెబ్బేరు ఫిషరీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త సంగీత, నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్యా. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణిచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ లో అసాధారణ ప్రతిభ కనబర్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వ సారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నారు. రాష్టపతి భవన్లో జాతీయ రక్షణ కళాశాల 66వ కోర్సు సిబ్బంది, కోర్సు సభ్యులు రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, భద్రత సాంకేతిక రంగాల్లో మారుతున్న పరిస్థితులు సరికొత్త సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయని, ఇవి మరింత మెరుగైన సన్నద్దతను కోరుతున్నాయని తెలిపారు. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని పేర్కొన్నారు. జాతీయ భద్రత కేవలం సైనిక సామర్థ్యాలకే పరిమితం కాదని, ఆవిష్కరణలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చేందుకు శాస్త్రీయ సంస్థలు, సాయుధ బలగాల మధ్య సన్నిహిత సహకారం ఉండాలని సూచించారు. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్నప్పటికీ నిర్ణయాధికారాన్ని పూర్తిగా సాంకేతికతకు వదిలివేయలేమని, సమతుల్య విధానం అవసరమని స్పష్టం చేశారు.

0: పాలనా విధానంలో పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశ పురోగతి, సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాల్లో వేళ్లూనుకుందని తెలిపారు. కేవలం ముందుకు సాగే సామర్థ్యమే కాకుండా ఇతరులను సాధికారత వైపు నడిపించే శక్తే అసలైన అధికారమని చెప్పారు. డిజిటల్ శక్తి ఈ పరివర్తనకు ప్రధాన చోదక శక్తుల్లో ఒకటిగా ఉద్భవించిందని, ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ శక్తి భారతదేశానికి మరింత విశాలమైన అవకాశాలు తెరిచిందని స్పష్టం చేశారు.
1: ఇన్నోవేషన్ కి పవర్ భీ ఐసీ హీ హై. ఏక్ ఐడియా కో ప్రోడక్ట్ మే బదల్నా, ఏక్ ప్రాబ్లమ్ కో సొల్యూషన్ మే బదల్నా, యే అప్నే ఆప్ మే ఏక్ బడీ క్షమతా హై. లేకిన్ జబ్ యే అవసర్ సమాజ్ కే అధిక సే అధిక లోగో కో మిల్తా తో శక్తి కా సంతులన్ బన్తా హై ఔర్ ఇస్కా ప్రభావ్ కై గుణా బఢ్ జాతా హై. భారత్ కి స్టార్టప్ జర్నీ ఇసీ బదలావ్ కా ఉదాహరణ హై.
0: భారతదేశ సామర్థ్యాలు ఇతర దేశాలకు కూడా కొత్త అవకాశాలు లభించేలా చూడడమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని ప్రధాని తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుండి పైకి తీసుకొచ్చిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ సవరణ బిల్లు 2026కు సంబంధించి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైస్వాల్, ఈ ప్రతిపాదిత చట్టంలోని ప్రధాన నిబంధనలు యుపీఏ ప్రభుత్వం 2010లో తీసుకొచ్చిన ఎఫ్సీఆర్ఏ చట్టంలోని వాటిలాగే ఉన్నాయని తెలిపారు. సైబర్ మల్బార్ చర్చి, రామకృష్ణ మఠం, ఇస్కాన్ తదితర సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను కమిటీ విన్న తర్వాత ఈ విషయాలు వెల్లడించారు. 2010 నాటి చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే ఎన్జీఓల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, సంబంధిత రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉండేదని, అయితే ప్రస్తుత సవరణలో ఆ అధికారాన్ని ఒక నిర్దిష్ట అధికార యంత్రాంగానికి అప్పగించారని తెలియజేశారు. బిమ్స్టెక్ మొట్టమొదటి హోంమంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక సహకారానికి బిమ్స్టెక్ ఒక ముఖ్యమైన వేదికగా ఉద్భవించిందని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, పొరుగు దేశాలకు వ్యతిరేకంగా ఏ ఒక్క ఉగ్రవాద నెట్వర్క్కు చోటు దక్కకుండా చూడడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
1: ఆతంకవాదియో ఉన్కే సహాయకో అపరాధిక్ నెట్వర్క్ విత్తీయ ఛానల్ ఆర్ సీమా పార్ గతివిధియో పర్ సత్యాపిత్ తథా కార్రవాయీ యోగ్య సూచనా కా సమయ పర్ ఆదాన్ ప్రదాన్ హమారీ సామూహిక సురక్షా కో మజబూత్ కర్ సక్తా హై.
0: బంగాళాఖాతం పరిసర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి 1997లో ఏర్పాటైన బిమ్స్టెక్ లో భారత్తో పాటు మరో 6 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా బాగున్నాయని, గతంలో ఎన్నడూ లేనంత బలమైన దౌత్య బంధం ఇరు దేశాల మధ్య కొనసాగుతోందని భారత్లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ తెలియజేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేల మధ్య ఉన్న పరస్పర అవగాహన అద్భుతమని ఆయన అభివర్ణించారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ న్యూఢిల్లీ పర్యటనకు రానున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల నాయకుల మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమాపేశాలు, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అనితా ఆనంద్ భేటీలను ఆయన ప్రస్తావించారు. అలాగే కెనడా వాణిజ్య మంత్రి మనీందర్ సిద్ధు త్వరలో భారత్లో పర్యటించనున్నట్టు తెలియజేశారు. ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతి, యోగాతో సహా చర్మ సంబంధిత వ్యాధుల నిర్వహణపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రామాణిక చికిత్సా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య

0: సేవల డైరెక్టరేట్ జనరల్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ ఈ పత్రాన్ని రూపొందించింది. వివిధ ఆయుష్ వైద్య విధానాల్లో క్లినికల్ కేర్ విషయంలో మరింత ఏకరూపత, నాణ్యత ప్రమాణాలు, ఆధారపూర్వక అభ్యాసాన్ని తీసుకురావడమే ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం. ఆయుష్ విధానాలను జాతీయ ఆరోగ్య సంరక్షణతో అనుసంధానించడంలో ఈ మార్గదర్శకాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ప్రామాణికమైన వైద్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా రోగుల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని, ప్రజారోగ్యంలో ఆయుష్ పాత్ర మరింత బలపడుతుందని ఆయన అన్నారు. వికసిత్ భారత్ ఆవిష్కరణకు ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన మత్తు పదార్థాలకు దూరంగా ఉండే యువత ఎంతో అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ పేరిట నిర్వహించిన యువ సంవాద్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. మాదక ద్రవ్యాల బారిన పడే ఏ సమాజమైనా మొత్తం తరాన్నే నష్టపోతుందని రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నషాముక్త్ భారత్ సాధనలో అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకోవడం, అందరూ కలిసికట్టుగా కృషి చేయడం అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. క్రికెట్ రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన భారత ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి అరుదైన గౌరవం దక్కింది. 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ షఫాలి వర్మ ఈ అవార్డును గెలుపొందారు. షఫాలీకి ఈ పురస్కారం దక్కడం ఇది రెండవసారి. పురుషుల విభాగంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు స్థాయిలో ఐదవసారి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని బిమ్స్టెక్ ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఆక్వాఫోనిక్స్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ లో చేపల పెంపకం గురించి పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం వనపర్తి జిల్లా పెబ్బేరు కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సంగీత, నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్య. ముందుగా ఒక ప్రకటన.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
5: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కిసాన్ వాణి కార్యక్రమంలో పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ పెబ్బేరు వనపర్తి జిల్లా నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారు మనతో పాటు ఉన్నారు. ఈనాటి మన కార్యక్రమంలో ఆక్వాపోనిక్స్ మరియు రీసర్క్యులే

0: ఆక్వాకల్చర్ సిస్టమ్స్ తో చేపల పెంపకం గురించి డాక్టర్ ఎన్ హారిక గారు మనకెన్నో విషయాలు తెలియజేస్తారు. నమస్కారం అండి హారిక గారు.
1: నమస్కారం అండి.
0: అసలు ఆక్వాకల్చర్ అంటే ఏంటండి?
1: సులభంగా చెప్పాలి అంటే నీటిలో చేపలు, రొయ్యలు మరియు ఇతర జలచరాలను నియంత్రిత మరియు శాస్త్రీయ పద్ధతులలో పెంచి ఉత్పత్తి చేయడాన్ని ఆక్వాకల్చర్ అంటాము, లేదా దీన్నే జలకృషి అని కూడా చెప్పవచ్చు. అండ్ మన భారతదేశంలో చేపల పెంపకం చాలా కాలంగా జరుగుతుంది. ముఖ్యంగా చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు వంటి సహజ నీటి వనరులను ఉపయోగించి చేపలను పెంచుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మన భారతదేశం చేపల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. 2024-25 సంవత్సరంలో మన భారతదేశంలో మొత్తం చేపల ఉత్పత్తి సుమారు 19.77 మిలియన్ టన్నులుగా ఉంది. ఇందులో సుమారుగా 15.16 టన్నులు అంతర్గత జలాల నుండి వచ్చినవి. అందులో భాగంగా 4.6 మిలియన్ టన్నులు సముద్ర వనరుల నుంచి వచ్చాయి. అంటే మన భారతదేశంలో చేపల ఉత్పత్తి అంతర్గత జలాల వనరుల పాత్ర అనేది చాలా ఉంది. తెలంగాణ విషయానికి వస్తే మన రాష్ట్రానికి సముద్ర తీరం లేకపోయినా అనేక చెరువులు, రిజర్వాయర్లు మరియు ఇతర మంచినీటి వనరులు ఉన్నాయి. వీటిని ఉపయోగించి చేపల పెంపకం అనేది పెద్ద స్థాయిలో జరుగుతుంది. అదే తెలంగాణలో సుమారుగా 4.4 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అనేది జరిగింది. మరియు 16,532 టన్నుల మంచినీటి రొయ్యల ఉత్పత్తి కూడా అయ్యింది. అయితే జనాభా పెరుగుతోంది, చేపలకి డిమాండ్ కూడా పెరుగుతుంది. అదే సమయంలో నీటి లభ్యత, భూమి లభ్యత, నీటి నాణ్యత, వాతావరణ మార్పులు వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల తక్కువ సమయంలో తక్కువ నీటితో నియంత్రిత పరిస్థితులలో ఎక్కువ ఉత్పత్తి సాధించడానికి ఆధునిక సాంకేతికాలు అవసరమవుతున్నాయి. అలాంటి ఆధునిక సాంకేతికాలలో ముఖ్యమైనవి RAS, అంటే రీసర్క్యులేటరీ ఆక్వాపోనిక్ సిస్టమ్ అండ్ ఆక్వాపోనిక్స్.
0: అయితే సాధారణ రైతుకు అర్థమయ్యే విధంగా RAS అంటే ఏంటో చెప్పగలరా?
1: RAS అంటే రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్. తెలుగులో సులువుగా చెప్పాలి అనంటే నీటిని శుద్ధి చేసి మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ చేపలను పెంచే ఆధునిక పద్ధతిని RAS అంటారు. సాధారణంగా చెరువులో చేపలను పెంచినప్పుడు మనం పెద్ద మోతాదులో నీటిని ఉపయోగిస్తూ ఉంటాం. చేపలు ఆహారాన్ని తీసుకుంటాయి, ఆ తర్వాత వ్యర్థాలను విడుదల చేస్తాయి. ఈ వ్యర్థాలు నీటిలో కలుస్తాయి, అందువల్ల నీటిలో నాణ్యత అనేది పాడవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సాధారణ చేపల పెంపకంలో 1 కిలో చేప ఉత్పత్తికి మనకి 1000 లీటర్ల నుండి 2000 లీటర్ల వరకు కూడా వాటర్ అనేది అవసరం అవుతుంది. కానీ RAS పద్ధతిలో మనం చేపలని పెంచినప్పుడు నీటిని ఒకసారి నింపిన తర్వాత ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి మళ్లీ మళ్లీ చేపల ట్యాంక్ లోకి పంపిస్తాము. అందువల్ల కొత్తగా అవసరమయ్యే నీటి పరిమాణం అనేది చాలా తగ్గుతుంది. సాధారణంగా RAS లో 1 కిలో చేప సుమారుగా 100 నుంచి 200 లీటర్లు మాత్రమే వాడతాము దీన్ని పెంచడం కోసం.
0: RAS ఏర్పాటు చేయాలంటే ఏ పరికరాలు అవసరం ఉంది?
1: RAS ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన పరికరాలు అనేవి చాలా అవసరం. దానిలో ప్రధానంగా మనకి చేపలు పెంచడానికి ఉపయోగించే ఒక ట్యాంక్ అవసరం. దాంతోపాటు నీటిలోని వ్యర్థాలు, చేపలు తిన్న తర్వాత ఆహార వ్యర్థాలు, మిగిలిపోయిన ఘన పదార్థాలను తీసివేయడానికి మనకి మెకానికల్ ఫిల్టర్ అనేది అవసరం. దాని తర్వాత చేపల వ్యర్థాల నుంచి ఏర్పడే హానికరమైన అమోనియాను నైట్రైట్లుగా మార్చడానికి బయో ఫిల్టర్స్ అనేవి అవసరం. దాని తర్వాత నీటిని ఒక యూనిట్ నుంచి మరొక యూనిట్ నిరంతరం పంప్ చేయడానికి ఒక పంప్ అనేది అవసరం. నెక్స్ట్ మనకి నీటిలో ఆక్సిజన్ అందించడం కోసము ఏరేషన్ ఆర్ ఆక్సిజనేషన్ సిస్టమ్ అనేది అవసరం. దీంతో పాటు డీగ్యాసింగ్ సిస్టమ్, నీటిలో పేరుకుపోయే కార్బన్ డైఆక్సైడ్ వంటి అనవసర వాయువులను తొలగించడానికి, అదేవిధంగా నీటిలో ఉండే హానికరమైన జీవులు, మనకు కంటికి కనిపించినటువంటి జీవులను నియంత్రించడానికి డిసిన్ఫెక్టెంట్ యూనిట్ అనేది కూడా చాలా అవసరం. ప్లంబింగ్ అనేది కూడా అవసరం. ఎందుకంటే ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్ మధ్య మనకి నీటిని ప్రవహించాలి అనంటే పైపుల కనెక్షన్ అనేది కూడా చాలా అవసరంగా ఉంటుంది. అండ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా చాలా అవసరం. ఇప్పుడు ఈ మానిటరింగ్ సిస్టమ్ లో ఏమేమి పరిశీలిస్తాము అనంటే ఉష్ణోగ్రత గానీ, వాటర్ లో ఉండే pH గాని, ప్రాణవాయువు ఎంతుంది, నైట్రేట్లు ఎన్ని ఉన్నాయి, అవి హానికరమా కాదా, అవన్నీ పరీక్షించడం కోసము మానిటరింగ్ సిస్టమ్స్ అనేవి పెట్టుకోవచ్చు.
0: అయితే హారిక గారు, RAS లో నీరు ఏ దశల ద్వారా వెళ్తుంది?
1: ఇప్పుడు RAS లో నీరు అనేది ఏ దశల ద్వారా వెళ్తుంది అనేది చూసుకుందాము. ముఖ్యంగా మెకానికల్ ఫిల్టరేషన్, ఏదైతే ముందు కల్చర్ చేస్తాము అంటే చేపలను పెంచుతాము, పెంచిన తర్వాత అందులో చేపలు అనేవి మనం ఆహారం వేసినప్పుడు అవి తినేసిన తర్వాత వ్యర్థాలను వదులుతాయి.

0: ఉంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ బయలాజికల్ ఫిల్టర్, ఈ బయలాజికల్ ఫిల్టర్ లో విషపూరితమైన అమోనియా నియంత్రణ కోసం నీరును బయలాజికల్ ఫిల్టర్ లోకి పంపిస్తాము. ఇది ఆర్ఎస్ లో చాలా ముఖ్యమైన భాగం, ఎందుకంటే అమోనియా అనేది చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది చేపల పైన. ఎక్కువగా చనిపోవడానికి కారణం కూడా అమోనియా ఎక్కువైనప్పుడు చేపలు అనేవి ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. చేపల వ్యర్థాల నుంచి వచ్చిన ఈ అమోనియా అనేది ఎక్కువైనప్పుడు చేపలు చనిపోతూ ఉంటాయి కాబట్టి ఒక ఫిల్టర్ ని ప్రత్యేకంగా ఈ అమోనియాని తీసివేయడం కోసం మనం ఉపయోగిస్తాము. దాన్ని బయో ఫిల్టర్ అని అంటాము. బయో అని ఎందుకు అంటున్నామంటే అందులో జీవించి ఉన్న కొన్ని మనకి కంటికి కనిపించని బ్యాక్టీరియా అనేది ఉంటది. దీని వల్ల చేపల వ్యర్థాల నుంచి వచ్చిన అమోనియా అనేది దాన్ని నైట్రిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఆ నైట్రేట్ గా మారుస్తుంది. ఈ నైట్రేట్ అనేది అమోనియాతో పోలిస్తే అంత హానికరం కాదు, బట్ ఈ ప్రాసెస్ లో అమోనియా నుంచి నైట్రైట్ అనే ఒక ప్రాసెస్ జరిగింది, తర్వాత నైట్రేట్ అనేది వస్తుంది. ఈ నైట్రైట్ మాత్రము చేపలకి అమోనియా లాగానే ఎక్కువగా ఎఫెక్ట్ చూపించగలుగుతుంది, బట్ నైట్రేట్ అనేది అంత ఎఫెక్ట్ అనేది కాదు. దీనివల్ల బయోఫిల్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వచ్చేసి అనవసరమైన వాయువుల తొలగింపు. తర్వాత నీటిలో ఎక్కువగా ఉన్న కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులను తొలగించడం కోసము ఈ సిస్టమ్ ని మనం వాడతాము. ఇందులో చేపలు మరియు బయోఫిల్టర్ లోని బ్యాక్టీరియాలు జీవక్రియల వల్ల CO2ను ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే బ్యాక్టీరియా కూడా బతకడానికి దానికి ఆక్సిజన్ అవసరం. అది కూడా జీవక్రియల వల్ల CO2ని ఎక్కువగా మనకి బయటికి వదులుతూ ఉంటది. అది ఎక్కువగా పేరుకుపోతే చేపల ఆరోగ్యం పైన ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. అందువల్ల డీగ్యాసింగ్ ద్వారా మనం ఏదైతే పేరుకుపోయిన ఆక్సిజన్ ఉంటుందో దాన్ని తీయడానికి ఈ దశలో మనకి తోడ్పడుతుంది. తర్వాత మనకి డీగ్యాసింగ్ తర్వాత వాటర్ అనేది ఆక్సిజనేషన్ ఆర్ ఏరేషన్ ద్వారా ఒక ఛాంబర్ లోకి వెళ్తుంది. దీంట్లో నీటిలో చేపలకు అవసరమయ్యే కరిగి ఉన్న ప్రాణవాయువు ఆర్ DO అని కూడా చెప్పుకోవచ్చు, దీనిని మనం పెంచుతాము. దీనికి ఏరేషన్ లేదా ఆక్సిజన్ సిస్టమ్ అని కూడా ఉపయోగిస్తాం. చేపలకు మాత్రమే కాదు, బయోఫిల్టర్ లో పనిచేసే ఉపయోగకరమైన బ్యాక్టీరియాకి కూడా ఆక్సిజన్ అవసరం కాబట్టి ఈ ప్రక్రియలో మనము ఆక్సిజనేషన్ అనేది అందిస్తూ ఉంటాము. దాని తర్వాత నీరు అనేది సూక్ష్మజీవుల నియంత్రణ డిసిన్ఫెక్షన్ ఛాంబర్ లోకి వెళ్తుంది. ఇక్కడ UV లేదా ఓజోన్ వంటి డిసిన్ఫెక్టెంట్ మెథడ్స్ ని యూజ్ చేసి మనకి కంటికి కనిపించేటువంటి హానికరమైన బ్యాక్టీరియాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే ప్రతి ఆర్ఏఎస్ లో UVR ఓజోన్ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. వ్యవస్థ ఆ రూపకల్పన చేపల జాతి నిర్వహణ అవసరాలను బట్టి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. దీని తర్వాత నీరు అనేది పంప్, ఏదైతే మనకి ముందుగా ఆర్ఏఎస్ లో చెప్పినట్టు ఈ నీరు అనేది కంటిన్యూస్ గా సర్క్యులేట్ అవుతూనే ఉంటది కాబట్టి పంప్ అనేది చాలా అవసరము. ఈ పంప్ అనేది ముందుగా మనకి ఫిష్ కల్చర్ ట్యాంక్ లో నుంచి దాన్ని తీసుకువెళ్లి మెకానికల్ అండ్ బయలాజికల్ ఫిల్టర్స్, దెన్ ఆఫ్టర్ అనవసరమైన వాయువుల తొలగింపు, తర్వాత ఏరేషన్, తర్వాత డిసిన్ఫెక్టింగ్ నుంచి అన్ని ట్యాంక్ లోకి సరఫరా చేస్తూ ఉంటుంది.
1: అంటే ఆర్ఏఎస్ తో రైతులకు కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటారు?
0: ఆర్ఏఎస్ వల్ల రైతులకు చాలా ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా నీరు, స్థలం మరియు చేపల ఉత్పత్తి విషయంలో ఇది ప్రయోజకరంగా ఉంటుంది. మొదటగా నీటి పొదుపు. నేను ముందుగానే మాట్లాడాను, మనకి నీటి వనరులు అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి ఆర్ఏఎస్ ని యూజ్ చేసి నీరు తక్కువగా ఉండే ప్రాంతాలలో దీన్ని వాడుకోవచ్చు. ఈ సిస్టమ్ వల్ల మనము నీటి తక్కువగా ఉన్న ఎక్కువ చేపల ఉత్పత్తి చేయడంలో ఇది తోడ్పడుతుంది. ఇంకొకటి, తక్కువ స్థలంలో ఎక్కువ చేపలు కూడా చేయవచ్చు, ఎందుకంటే ఆర్ఏఎస్ తో పోల్చుకుంటే చేపలు అనేది మనము చెరువులలో పెంచినప్పుడు మనకి ఎక్కువ స్థలం అనేది అవసరమైతూ ఉంటది. ఆర్ఏఎస్ లో మాత్రం తక్కువ స్థలంతో ఎక్కువ చేపలను కూడా ఉత్పత్తి చేయడానికి అవకాశాలను ఎక్కువగా ఉంటాయి. అండ్ నీటి నాణ్యతను కూడా నియంత్రిస్తూ ఉంటాము కాబట్టి తక్కువ స్థలంలో చేపలని ఎక్కువగా ఉత్పత్తి చేయవచ్చు. మూడవది, నీటి నాణ్యతను నియంత్రిస్తుంది. నీటి నాణ్యత అనేది ముందుగా ఉష్ణోగ్రత, పిహెచ్, ఆక్సిజన్, అమోనియా, నైట్రేట్లు, మనకి ఎలా అయితే ఆక్సిజన్ అవసరమో చేపలకి కూడా ఆక్సిజన్ అవసరమో, అది ఎప్పుడు నిరంతరము నీళ్లలోనే బతుకుతుంది కాబట్టి వాటర్ క్వాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆర్ఏఎస్ సిస్టమ్ లో నీటి నియంత్రణ అనేది చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ సంఖ్యలో కూడా చేపలని మనం అందులో స్టాక్ చేసుకోవచ్చు. సంవత్సరం పొడవునా చేపలను పెంచుకునే అవకాశం ఉంటుంది దీంట్లో. చెరువులలో

0: ఏంటంటే వాతావరణ పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకి నీళ్లు ఉండకపోవడము, అలాంటి సమయాలలో కూడా మనం ఆర్ఎస్ లో ఏంటంటే నియంత్రిత పరిస్థితులలో తక్కువ నీటితో మనము చేపలని పెంచుకుని సంవత్సరం పొడవునా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంకొకటి, వ్యాధుల నియంత్రణలో సహాయపడుతుంది. వ్యాధులు రాకుండా, ఎందుకంటే బయట నీరు తక్కువగా ఉపయోగించడం వల్ల బయట నుంచి వచ్చే కొన్ని వ్యాధి కారకాలు కావచ్చు, కలుషితాలు కావచ్చు, దీంట్లో మనకి అవి ప్రవేశం ఉండకపోవడం వల్ల వ్యాధులు కూడా నియంత్రించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎస్ లో కూడా కొన్నిసార్లు వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి, బట్ మనం తీసుకునే బయోసెక్యూరిటీ మెజర్స్ వల్ల వీటిని నియంత్రించవచ్చు. అండ్ పర్యావరణానికి ఇది మంచిది. ఇప్పుడు నీటిని శుద్ధి చేసి మళ్లీ మళ్లీ వాడుతున్నాం కాబట్టి అంత ఎక్కువగా నీటిని మనం బయటికి వదలము. దీనివల్ల ఏంటంటే నీరు అనేది శుద్ధిగా ఉంటుంది, అండ్ కాలుష్యం కూడా తగ్గుతుంది. ఏడవది, చేపల పెరుగుదల మెరుగుపరచవచ్చు. దీంట్లో ఏంటంటే మనం ఆర్ఎస్ లో పెంచినప్పుడు మనకు అవసరమైన ఆహారము, చేపల సంఖ్య, మన నీటి నాణ్యత అన్నిటినీ కూడా మంచి పద్ధతులలో నిర్వహించి మనకి కావలసిన పద్ధతులలో మనం చేపలని పెంచుకోవచ్చు.
1: అయితే హారిక గారు, ఆర్ఎస్ లోని చేపలు చెరువులతో పెంచిన చేపలతో పోలిస్తే తక్కువ సమయంలో పెరుగుతాయా? ఒక ఉదాహరణ చెప్పండి.
0: కొన్ని సందర్భాలలో ఆర్ఎస్ లో చేపలు చెరువులతో పోలిస్తే తక్కువ సమయంలో మార్కెట్ సైజ్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి తిలాపియా అనే చేప, ఇది సాధారణంగా చెరువులలో మనకి మార్కెట్ సైజ్ చేరుకోవడానికి సుమారు 6 నుంచి 8 నెలలు పట్టొచ్చు. అదే సరైన ఉష్ణోగ్రత, ఆక్సిజన్, నాణ్యమైన ఆహారము, నీటి నిర్వహణ మంచిగా చేసినప్పుడు మనకు ఆర్ఎస్ లో సుమారుగా ఇది 4 నుంచి 6 నెలల్లోనే మార్కెట్ సైజ్ కి చేరుకునే అవకాశం ఉంటుంది.
1: హారిక గారు, మరి ఆక్వాపోనిక్స్ వ్యవసాయం ఎలా జరుగుతుంది?
0: ఆక్వాపోనిక్స్ అనేది చేపల పెంపకం మరియు మొక్కల పెంపకాన్ని ఒకే వ్యవస్థలో కలిపి చేసే విధానం. ఇందులో తక్కువ నీరు, తక్కువ స్థలం అండ్ తక్కువ వనరులతో చేపలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని పండ్ల మొక్కలను కూడా పెంచవచ్చు. ఈ విధానంలో నేల అవసరం లేకుండా నీటి ఆధారంగా పెరిగే మొక్కలను పెంచుకుంటాము. చేపలను ట్యాంకులలో పెంచుతారు. చేపలు తినే ఆహారం నుంచి వచ్చే వ్యర్థాలు నీటిలో పోషకాలను విడుదల చేస్తాయి. ఈ పోషకాలు మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగపడతాయి. నీటిని మొక్కల దగ్గరికి పంపించినప్పుడు మొక్కలు తమకు అవసరమైన పోషకాలను తీసుకుంటాయి. దాంతో నీరు కొంతవరకు శుద్ధి అవుతుంది. ఈ శుద్ధి అయిన నీటిని మళ్లీ చేపల ట్యాంకులోకి పంపిస్తారు. అంటే ఈ వ్యవస్థలో చేపలు మొక్కలకు పోషకాలను అందిస్తాయి, మొక్కలు నీటిని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. అందువల్ల నీటిని పదే పదే ఉపయోగించవచ్చు. సులభంగా చెప్పాలి అనంటే చేపలు తిన్న తర్వాత వ్యర్థాలను వదులుతాయి. ఈ వ్యర్థాలని మొక్కలు పోషకాలుగా తీసుకుంటాయి. ఆ మొక్కలు నీటిని శుద్ధి చేసిన తర్వాత ఆ శుద్ధి అయిన నీటిని మళ్లీ తిరిగి చేపల ట్యాంకులోకి ఒక చక్రంలో మనం పంపించుకోవచ్చు.
1: ఆక్వాపోనిక్స్ వ్యవస్థలోని ప్రధాన భాగాలు ఏంటి?
0: ఆక్వాపోనిక్స్ వ్యవస్థలో ప్రధానంగా 2 భాగాలుంటాయి, ఆక్వాకల్చర్ భాగము, హైడ్రోపోనిక్స్ భాగం. ఆక్వాకల్చర్ అంటే ముందుగానే చెప్పాను, మనము జలచరాలను పెంచుకోవడం, అంటే ఇందులో చేపలను పెంచుతూ ఉంటాం, ఇది చేపలకి సంబంధించింది. హైడ్రోపోనిక్స్, ఇందులో నేల లేకుండా మొక్కలను పెంచుతారు. బట్ ఆక్వాపోనిక్స్ అనే పదం ఎలా వస్తుంది అనంటే, ఆక్వా అంటే చేపల పెంపకం మరియు పోనిక్స్ అంటే చెట్ల పెంపకం. సో ఇవి 2 కలిపి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆక్వాపోనిక్స్ అని కూడా అనొచ్చు. ఆక్వాపోనిక్స్ లోని ముఖ్యమైన భాగాలు వచ్చి చేపల పెంపకం ట్యాంక్. సో ఈ చేపల పెంపకం ట్యాంక్ లో ప్రధానంగా మనకి కావాల్సిన చేపలు ఏవైతే పెంచాలనుకుంటున్నామో ఆ చేపల్ని మనం ఆ ట్యాంక్ లో వేసుకుంటాము. దానికి సరిపడే నీటి నాణ్యతని మరియు ఆక్సిజన్ అండ్ స్థలం ఉండేలా చూసుకుంటాం, అండ్ దానికి సంబంధించిన ఆహారాన్ని కూడా వేస్తూ ఉంటాం. దీని తర్వాత చేపలు యథావిధిగా ఆహారం తీసుకోవడము, వ్యర్థాలను బయటికి వదలడం జరుగుతుంది. దాంతోపాటు జీవక్రియ జరిగినప్పుడు కూడా వ్యర్థాలు అనేవి బయటికి వస్తూ ఉంటాయి. ఈ వ్యర్థాలనేది ముందుగా మెకానికల్ ఫిల్టర్ లోకి వెళ్తాయి. సో మెకానికల్ ఫిల్టర్ లో ఏం జరుగుతుంది అనంటే, చేపల ట్యాంకు నుంచి వచ్చిన వ్యర్థాలలో మనకి చేపల విసర్జన, మిగిలిన ఆహారం, ఇతర గణన పదార్థాలు కూడా ఉండడం వల్ల ఇది మెకానికల్ ఫిల్టర్ లో మనకి ముందుగా దీన్ని ఫిల్టర్ అవుట్ చేస్తుంది. అంటే మొత్తం ఫిల్టరేషన్ చేస్తుంది, అందు నుంచి తీసేస్తుంది ఈ ఘన పదార్థాలని. తర్వాత బయో ఫిల్టర్ లోకి వెళ్తుంది. ఈ బయోఫిల్టర్ లో చేపల వ్యర్థాల నుంచి అమోనియా అనేది వస్తుంది. ఇది నైట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా నైట్రైట్ అండ్ నైట్రేట్ గా మారుతుంది. ఈ నైట్రేట్ అనేది మీకు ముందుగా చెప్పినట్టు ఆర్ఎస్ లో కూడా నైట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది

0: జరుగుతుంది. బట్ నైట్రేట్ ఏదైతే ఉందో అది తక్కువ స్థాయిలోకి మార్పు చెంది శుద్ధి అయిన నీటిని మనము చేపల పెంపకానికి వాడుతూ ఉంటాము. బట్ ఈ అక్వాపోనిక్ సిస్టమ్ లో నైట్రేట్స్ ఏవైతే ఉంటాయి ఇవి మొక్కల పోషకాలుగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ది హైడ్రోపోనిక్ యూనిట్. సో ఎక్కడైతే మనకి బయో ఫిల్టర్ లో ఫిల్టర్ అయిన వాటర్ ఉంటది కదా, అది బయో హైడ్రోపోనిక్ యూనిట్ లోకి వెళ్తుంది. హైడ్రోపోనిక్ అంటే ముందుగానే చెప్పాను మొక్కలను పెంచడం అంటే, ఇక్కడ మనము నేల లేకుండా మొక్కల్ని పెంచుతున్నాం. ఎందులో పెంచుతున్నాం? నీటిలో పెంచుతున్నాం. సో నీటిలో మొక్కలు పెరుగుతాయా అంటే అవును పెరుగుతాయి. దానికి ఎలా అంటే మనకి ప్రకృతినే చూసుకుంటే ఒక చెరువులో సహజంగా మనకి మొక్కలు అనేవి ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి నీటిలో. అది అక్కడి నుంచి తీసుకున్న ఏదైతే ఉందో సైన్స్ మనం ఇప్పుడు తీసుకుని దాన్ని హైడ్రోపోనిక్స్ ఆర్ అక్వాపోనిక్స్ సిస్టమ్ లో మనం మార్చుకుంటున్నాం. సో మెయిన్ గా చేపల నుంచి వచ్చే వ్యర్థాలని మనం మొక్కలకి ఉపయోగపడేలాగా చేసుకుంటున్నాము. ఇక్కడ బయోఫిల్టర్ లో నుంచి వస్తుందని చెప్పాను కదా, ఆ వ్యర్థం అంతా హైడ్రోపోనిక్ యూనిట్ లోకి వెళ్తుంది. ఇందులో నేల లేకుండా మొక్కలను పెంచుతున్నారు కాబట్టి చేపల ట్యాంక్ నుంచి వచ్చినటువంటి నైట్రేట్లు మరియు ఇతర పోషకాలన్నీ కూడా మొక్కలు అనేవి లాగేసుకుంటాయి. లాగేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వాటర్ అనేది సంపు ట్యాంక్ లోకి వెళ్తుంది. సంపు ట్యాంక్ లోకి వెళ్లడం ద్వారా ఇక్కడ నీటిని తాత్కాలికంగా నిల్వ చేసే ట్యాంక్ లో కూడా సంపుని మనం వాడుకుంటాము. తర్వాత ఏదైతే నీరు ఉంటాయో దీన్ని తిరిగి చేపల ట్యాంకుకి పంపిస్తారు. సో ఈ సిస్టమ్ లో కూడా పంప్ అనేది మనకి అవసరము. ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్ కి వాటర్ ని పంపించడం కోసము అక్వాపోనిక్ సిస్టమ్ లో కూడా ఒక పంప్ అవసరం. అండ్ ముఖ్యంగా వచ్చేసి ఏరేషన్ సిస్టమ్, చేపలు మరియు మొక్కల వేర్లకి అవసరమైనటువంటి ఆక్సిజన్ అందించడం కోసము ఏరేషన్ అనేది చాలా అవసరము. దీంతో పాటు అక్వాపోనిక్స్ లో ఇంకొక ముఖ్యమైన వ్యవస్థ ఉంటది, అది బయోఫిల్టర్స్.
1: ఓకే
0: ఓకే. సో అందులో ఆ బయోఫిల్టర్స్ లో ఏంటంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్, మనకి ఏదైతే నైట్రిఫికేషన్ ప్రాసెస్ లో యూజ్ అయ్యేటువంటి యూస్ఫుల్ బ్యాక్టీరియా అంటాం, అవసరమయ్యేటువంటి బ్యాక్టీరియా అనేది, అది కూడా ఈ వ్యవస్థలో అనేది చాలా ముఖ్యంగా పనిచేస్తూ ఉంటది. ఇందులో ఈ మూడు కూడా సమాన సమతుల్యత పనిచేయాలి, లేకపోతే మనకి అక్వాపోనిక్ సిస్టమ్ అనేది అంత సక్సెస్ఫుల్ గా అనేది రన్ అవ్వదు.
1: హారిక గారు, వివిధ రకాల అక్వాపోనిక్స్ వ్యవస్థల గురించి మా రైతులకు చెప్తారా?
0: అక్వాపోనిక్స్ విధానంలో చేపలు మరియు మొక్కలను పెంచడాన్ని అక్వాపోనిక్స్ విధానం అని చెప్పుకుంటున్నాము. కాకపోతే అక్వాపోనిక్స్ విధానంలో కూడా వివిధ రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలు అనేవి మొక్కలను ఎలా పెంచుతున్నామనే దానిపైన ఆధారపడి ఉంటాయి. సో ఈ వ్యవస్థలు అనేవి ముఖ్యంగా మనకి మీడియా ఆధారిత అక్వాపోనిక్స్ అని చెప్పుకోవచ్చు, ఇంకొకటి న్యూట్రియంట్ ఫిలిం టెక్నిక్ NFT అక్వాపోనిక్స్ అని చెప్పుకోవచ్చు, అండ్ DWD డీప్ వాటర్ అక్వాకల్చర్ అని కూడా చెప్పుకోవచ్చు, ఇంకొకటి వర్టికల్ ఫార్మింగ్ నిలువ అక్వాపోనిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీడియా ఆధారిత అక్వాపోనిక్స్ లో మనము ముందుగానే చెప్పుకున్నాము, అక్వాపోనిక్స్ విధానంలో చెట్లు అనేవి ఎప్పుడు ఒక నేలపైన కాకుండా నీటిలోనే పెంచుతున్నామని మీకు కూడా అనిపించవచ్చు, అరే చెట్లు అనేవి నేలపైనే పెరుగుతాయి కదా మరి నీటిలో ఎలా పెరుగుతున్నాయని. అది పెరగడానికి ఒక ఆధారం ఇస్తున్నాం. దాంతో పాటు మనము ఆ నీటిలో దానికి ఉపయోగపడేటువంటి పోషకాలని అందిస్తున్నాం. ఎప్పుడైనా మొక్కలు అనేవి పోషకాలను తీసుకొని అవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇందులో మనం అక్వాపోనిక్స్ విధానంలో వ్యవస్థలు అనేవి చెప్పుకున్నాం కదా, అందులో మీడియా బేస్డ్ అని చెప్పాను కదా, ఇందులో మొక్కలని కంకర మరియు గులికరాళ్ళు లావరాళ్ళు వంటి మీడియాతో నింపిన గ్రో బెడ్లలో పెంచుకుంటాం. అంటే ఇక్కడ మట్టి అనేది ఉండదు, ఓన్లీ కంకర మట్టి గులికరాళ్ళు ఆర్ రాళ్ళు మాత్రమే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా మీడియా ఉపరితలం, దీన్నే గ్రో బెడ్ అని కూడా అంటున్నాం కదా, ఈ కంకర మట్టి గులికరాళ్ళు లావరాళ్ళు వీటి ఉపరితలం పైన ఉపయోగకరమైన బ్యాక్టీరియా అనేది పెరగడానికి మనము ఒక సర్ఫేస్ ని క్రియేట్ చేస్తున్నాము. ఇది చేపల వ్యర్థాల నుంచి వచ్చే అమ్మోనియాను మొక్కలకు ఉపయోగపడే నైట్రేట్లుగా మార్చడంలో సహాయపడుతుంది. అందువల్ల ఈ మీడియా గ్రో బెడ్ లో మొక్కలకు ఆధారం ఇవ్వడంతో పాటు

0: వచ్చి డీప్ వాటర్ కల్చర్ అని చెప్పాను. ఈ పద్ధతిలో మొక్కలను ఒక ఫ్లోటింగ్ బోర్డు లేదా ఫోమ్ బోర్డు పైన ఉంచుతారు. మొక్కల వేర్లు నేరుగా పోషకాలు కలిగి ఉన్న నీటిలోకి వేలాడుతూ ఉంటాయి. సో దీని ద్వారా మొక్కల వేరు నుంచి ఆ పోషకాలని తీసుకుంటూ ఉంటాయి. ఈ పద్ధతిలో మనకి ముఖ్యంగా ఆక్సిజన్ అనేది చాలా అవసరం, ఎందుకంటే వేర్లు అనేవి డైరెక్ట్ గా వాటర్ లోకే ఉంటున్నాయి కాబట్టి ఆక్సిజన్ అనేది చాలా అవసరం. ఈ ఆక్సిజన్ మెయింటైన్ చేయాలి అని అంటే మనకి ఎయిర్ స్టోన్స్ గానీ డిఫ్యూజర్లు గానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం. అండ్ నిలువ ఆక్వాపోనిక్స్ అని చెప్తున్నాను. ఈ పద్ధతులలో మొక్కలను నిలువు టవర్లు లేదా ఒకదానిపైన ఒకటి పొలర్లుగా పెంచుతూ ఉంటాం. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి తక్కువ స్థలం ఉండిపోవడము, మన దగ్గర స్థలం అనేది లేకపోవడం ద్వారా ఈ పద్ధతులను ఎక్కువగా వాడుతూ ఉంటాము. అందువల్ల భూమి ఎక్కడైతే తక్కువగా ఉంటుందో పట్టణ ప్రాంతాలలో ఇళ్ల పై కప్పుల పైన చిన్న స్థలాలలో ఈ విధంగా నిలువ ఆక్వాపోనిక్స్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. సో నీరు మరియు పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి పొందే అవకాశం అనేది ఈ ఆక్వాపోనిక్స్ నుంచి వస్తూ ఉంటుంది.
1: ఇంతకు ముందరే బ్యాక్టీరియా గురించి చెప్పారు కదా, మరి అవి ఎందుకు అంత ముఖ్యమైనవి?
0: సో ఆక్వాపోనిక్స్ లో బ్యాక్టీరియా అనేది చాలా ముఖ్యమైనవి. ఈ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా అనేది పెరగడం చాలా ముఖ్యం. ఇవి చేపల నుంచి వచ్చే వ్యర్థాలను మొక్కలకి ఉపయోగపడే పోషణ లాగా మార్చడంలో సహాయపడుతూ ఉంటాయి. సో మొదటగా మీకు చెప్పినట్టు కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి. అందులో ఫస్ట్ మనకి అమోనియా అనేది ఎప్పుడైతే వస్తుందో అది అమోనియా నుంచి నైట్రేట్ గా మారుస్తుంది. దాని తర్వాత నైట్రైట్ అనేది నైట్రేట్ గా మారుతుంది. నైట్రేట్లు మొక్కలు తమ పెరుగుదలకి అవసరమైన పోషకాలుగా ఉపయోగించుకుంటాయి. సో బ్యాక్టీరియా ముఖ్యంగా ఆక్వాపోనిక్ సిస్టమ్ లో బయోఫిల్టర్లలో పెరుగుతూ ఉంటది. అలాగే బయోఫిల్టర్లు అనంటే ఒక దానికి ఒక కావాల్సిన ఉపరితలం అవసరము. సో మనకి ఈ బ్యాక్టీరియా అనేది ట్యాంకులు కానీ పైపులు కానీ గ్రో మీడియా, మీకు చెప్పినట్టు గ్రోబెడ్ మీడియా అని చెప్పాను కదా, ఆ మీడియాలో కానీ పైపులలో కానీ ఏదైనా ఉపరితలం పైన ఈ బ్యాక్టీరియా పెరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. బ్యాక్టీరియా బాగా పనిచేయాలి అనంటే తగినంత ఆక్సిజన్ కూడా అవసరము, అండ్ సరైన పిహెచ్ అనేది అవసరం, నీటి ప్రవాహం కూడా అవసరము, అండ్ బయోఫిల్టర్ మీడియా ఏదైతే తీసుకుంటున్నారో అది కూడా అవసరం. ఒకవేళ కొత్తగా మీరు ఆక్వాపోనిక్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే వెంటనే చేపలు అందులో వేయకూడదు. ఎందుకు అనంటే మొదట బయోఫిల్టర్లు అనేవి పెరగాలి, ఆ ప్రక్రియ జరగాలి అనంటే కొంచెం సమయం పడుతుంది. సో దీన్ని సైక్లింగ్ అని కూడా అంటాం. సో ఈ సైక్లింగ్ అని ఎందుకు అని అంటాము అనంటే, సో ఇది ఒక 30 రోజులు సైక్లింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. ఇందులో మనము పంపు ద్వారా నీటిని మొత్తం ప్రవహించేలా చేస్తూనే ఉండాలి, అంటే ఒక సర్కిల్ లాగా తిప్పుతూనే ఉండాలి. ఈ తిప్పేటప్పుడు మనకి ఒక నైట్రోజన్ సోర్స్ అనేది వేయాలి, అంటే అందులో చేపలు వేయక ముందే మనం అందులో ఆహారాన్ని వేయడము, చేపల ఆహారం ఉంటది కదా, ఫీడ్ అంటాము.
1: అయితే హారిక గారు, మరి ఆర్ఏఎస్ మరియు ఆక్వాపోనిక్స్ రెండు ఒకటేనా?
0: పూర్తిగా ఒకటి కాదు. సో ఆర్ఏఎస్ లో ప్రధాన లక్ష్యం వచ్చి చేపల ఉత్పత్తి, నీటిని శుద్ధి చేసి తిరిగి చేపల కల్చర్ ట్యాంకు కు పంపిస్తూ ఉంటాం. ఇందులో అంటే చేపలని పెంచిన తర్వాత వాడిన నీటిని మళ్లీ శుద్ధి చేసి అదే ట్యాంకులోకి పంపించడాన్ని ఆర్ఏఎస్ అంటాం, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ అంటాం. కానీ ఆక్వాపోనిక్స్ లో ప్రధాన లక్ష్యం వచ్చేసి చేపలతో పాటు మొక్కల్ని కూడా ఉత్పత్తి చేయడం. ఇది రెండు వేరు వేరుగా ఉంటాయి, బట్ బేసిక్ గా రెండు కాన్సెప్ట్ ఒక దగ్గరగానే ఉంటాయి. బట్ ఆర్ఏఎస్ అనేది చేపల ఉత్పత్తి కోసము, ఆక్వాపోనిక్స్ అనేది చేపలు మరియు మొక్కలను పెంచడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు.
1: తెలంగాణలో ఈ ఆర్ఏఎస్ మరియు ఆక్వాపోనిక్స్ టెక్నాలజీకి ఎంతవరకు అవకాశం ఉంటుంది?
0: తెలంగాణలో ఆర్ఏఎస్ మరియు ఆక్వాపోనిక్స్ కు మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నీటి లభ్యత పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ స్థలంలో చేపలు మరియు మొక్కలను పెంచుకోవడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. తెలంగాణలో పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి ప్రాంతాలలో పెద్ద చెరువులు లేదా ఎక్కువ భూమి అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ఇంటి ప్రాంగణం, చిన్న టెర్రస్ లేకపోతే టెర్రస్ లాంటి షేడ్స్ లలో కూడా మనము చిన్న స్థాయి ఆక్వాపోనిక్స్ లేదా ఆర్ఏఎస్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే తెలంగాణలో చేపలకు మంచి మార్కెట్ ఉంది, కాబట్టి మార్కెట్ డిమాండ్ ని బట్టి మనము చేపలను ఆర్ఏఎస్ లో పెంచుకొని అదే వ్యవస్థలో ఆకుకూరలు, కూరగాయలు లేకపోతే మనకు కావాల్సిన కొన్ని హర్బ్స్ ని కూడా మనము ఆక్వాపోనిక్స్ లో పెంచుకోవచ్చు. సో ముఖ్యంగా తెలంగాణలో ఉండేటువంటి యువత కానీ మహిళలు కానీ చిన్న

0: జిల్లాలలో వ్యవసాయం చేసుకోవాలనుకుంటే ఇది ఒక కొత్త ఉపాధి అవకాశాలను కల్పించవస్తుంది. అయితే ఈ టెక్నాలజీని ఏర్పాటు చేసే ముందు మనము ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాము, విద్యుత్ ఖర్చు ఎంత అవుతుంది, నీటి నాణ్యత ఎలా ఉంది, మార్కెట్ డిమాండింగ్ ఎలా ఉంది, సాంకేతిక పరిజ్ఞానం ఉందా లేదా, వీటన్నిటిపైన అంశాలని తెలుసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల తెలంగాణలో ఆర్ఏఎస్ మరియు ఆక్వాపోనిక్స్ ని చిన్న స్థాయి నుంచి ప్రారంభించి అనుభవం వచ్చిన తర్వాత క్రమంగా విస్తరించడం మంచిది.
1: చివరగా ఆర్ఏఎస్ లేదా ఆక్వాపోనిక్స్ ప్రారంభించాలనుకునే రైతులు అలాగే యువతకు మీరేం చెప్తారు?
0: సో మొదటగా టెక్నాలజీని చూసి మాత్రమే పెట్టుబడులు పెట్టకండి. సో మీకు అందుబాటులో ఉన్న నీరు ఎంత, ఆ స్థలం ఎంత ఉంది, విద్యుత్ సరఫరాలు ఎలా ఉన్నాయి, ఏ చేపల్ని పెంచుకోవచ్చు, మార్కెట్ ఎక్కడ ఉంది, ఎంత పెట్టుబడి పెట్టగలరు, రోజువారీ మేనేజ్మెంట్ ఎంత చేయగలరు, అండ్ ఇవన్నీ కూడా మొదటగా మనం చూసుకోవాలి. రెండవది వచ్చేసి వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అని చెప్పాను. చేపలకి ముఖ్యమైనది ఈ నీటి నాణ్యత అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో, మనము ఎక్కువగా చేపలని ఉత్పత్తి చేయాలి అని అంటే వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కూడా ఎలా మేనేజ్ చేయాలనేది ముందుగా నేర్చుకోవాలి. అండ్ ఫీడ్ మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం. ముఖ్యంగా చేపల ఉత్పత్తిలో ఫీడ్ అనేది 60% మన ప్రొడక్షన్ కాస్ట్ లో వెళ్తూ ఉంటుంది కాబట్టి సో ఫీడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత బయోఫిల్టర్ అనేది చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. అండ్ బ్యాకప్ పవర్ సిస్టమ్ ఉందా లేదా, ఎందుకంటే కంటిన్యూస్ గా మనకి సిస్టమ్ అనేది రన్ అవ్వాలి కాబట్టి పవర్ సిస్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ది వచ్చేసి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ తీసుకోండి, తీసుకున్న తర్వాత మీకు అర్థమైతుంది, ఆ సిస్టమ్ గురించి అనుభవం వచ్చిన తర్వాత మీరు దీన్ని ప్రారంభించడానికి మంచిగా ఉంటుంది. అండ్ భవిష్యత్తులో ఒక నినాదంలో ఆక్వాకల్చర్ అనేది వెళ్ళబోతుంది, మోర్ క్రాప్ పర్ డ్రాప్ అనేది. మీరు కూడా ఇవన్నిటికీ చేపలు ఉత్పత్తి చేయాలి అని అంటే కొత్త కొత్త ప్రొడక్షన్ సిస్టమ్స్ నేర్చుకోవాలని భావిస్తున్నాను.
1: ఈ రోజు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ద్వారా ఆక్వాపోనిక్స్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ తో చేపల పెంపకం గురించి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను తెలుసుకున్నాం. ఈ విషయాలను చాలా చక్కగా వివరించిన డాక్టర్ ఎన్ హారిక గారికి మన తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
6: టీకు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
7: 1 కిలో కంటే తక్కువ రాదు.
6: అవునా? ఎందుకు?
7: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
6: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
8: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
6: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్ బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
9: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
5: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె లెనిన్.
10: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచి పట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట తెలంగాణ రాష్ట ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
11: నమస్తే సార్.
10: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రా

0: ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాన్ని చేపడుతోందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్ కి సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
1: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. జేఎస్జేబీ లో భాగంగా మనం 2.0 లో కూడా వర్క్స్ స్టార్ట్ చేశాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసి పట్టే విధంగా మనం ఎగ్జిటీలు చేయడం గానీ, పాంపాన్లు చేయడం గానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడం, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్ లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4 లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచిలకు వర్క్స్ ని పూర్తి చేయడం జరిగింది May 31 దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా ఎస్ఎస్జి మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వివోలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్ లోని 504 వివోలు వివోకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్న 808. అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1 లోని 2026 పాంపాన్స్ ను టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంపాన్స్ ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంపాండ్ అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దసరాబాద్ లోని బూత్కూర్ అనే ఒక విలేజ్ లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంపాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి ఈ చేప పిల్లల్ని ఒక 2,000 చేప పిల్లల్ని దానిలో వదలటం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే వివి రామ్జీలోని మనకి బండు ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 lakhs మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
0: అయితే ఇప్పుడు ఈ విబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంట, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
1: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంపాండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12 15x15 ఇలాంటి పాంపాన్స్ సైజ్ చేసుకుంటాం. 12x12 లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ కనీసం అంటే ఒక విలేజ్ కి 40 చొప్పున మన వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్ని మనం వేజ్ తోనే విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్ లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి అలాగే నిర్మించుకోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
0: ఈ ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
1: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వచ్చినాయి. ఎస్టిమేషన్స్ లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోర్ వేసి ఫెయిల్ అయిన చోట ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్ లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
0: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి, ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు?
1: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్ లోని ప్రతి విలేజ్ లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోనే ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్ తో చేస్తాము. లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పాంపాండ్ అన్నమాట. సో పాంఫాంట్ ని మేము పెద్ద ఎత్తున ఈ రోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్, మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ ని

0: దీనిలోని సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్ లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం గానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊట కుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని గాని ఈ పంట పొలాలని గాని గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
0: మొదటి ఫేజ్ లోని ఈ పంట కుంట అనే దాన్ని 2026 పంట కుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్ కి ఒక ఊట కుంట, అంటే 400. సో ఇది ఫేజ్ వన్. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్ కి ఒక్కొక్క వివో కి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు 1000 పాంపాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటి వరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పాంపాండ్లు చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊట కుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారికి ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2-2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటది?
0: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోనే మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చిందంటే 3400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊట గుంతలు, నీటి కుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తము మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటను తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పాంపాండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్ లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బుర్ర అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్ తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్ గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితే నీటి కుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించొచ్చాను కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన గాని ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాళ్లు వేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్లిన దస్తూరాబాద్ లోని బూత్కుర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మాకు 2-2 కావాలి, 2-2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డు మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జి గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనుక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరూ.
1: అయితే ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే డిహెచ్ఎస్ఓ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పాంపాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పాంపాండ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం, అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుందా, నిరంతర ప్రక్రియన?
0: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటది. యాక్చువల్ గా అంటే మాకు ఈ సీజన్ లోని అసలు లేబర్ మొబిలైజేషన్ ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు వెల్లిలో ప్రభావం వల్ల తక్కువ వర్షం

0: ఉండడం మూలాన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలాన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
0: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం, అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే విబి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది, ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమైక్యలు ఈ రోజు రాష్ట్ర స్థాయి నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా జీరో ఎన్పీఏ ఉంది అంటే మా నిర్మల్ జిల్లాలోనే. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటారో ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి గానీ ఇలాంటి వాటికి గానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే విబి రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెల్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈ రోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాన నీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని చేసుకోవాలని ఆకాంక్షిస్తూ
2: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలోని వెలువడింది. ఆకాశవాణి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
3: తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, డాక్టర్ పి వెంకట చలపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.
4: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకటాచలపతి. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
5: శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిస్తున్న ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తజనులను సంరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీవెంకటేశ్వరునిగా స్వయం వ్యక్త అర్చాస్వరూపుడై తాను అవతరించి భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. స్వామివారికి నిర్వహింపజేసేటటువంటి నవరాత్ర బ్రహ్మోత్సవాలలో తాను పూటకొక్క వాహనం మీద విహరిస్తూ అద్భుతమైన దర్శన భాగ్యం చేత భక్తుల అజ్ఞానాన్నంతటినీ కూడా నశింపజేసి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కటాక్షింపజేసే పరమాత్మ యొక్క దివ్యమైన వైభవాన్ని తెలిపేటటువంటి వాహనాలలో స్వామి దర్శనాన్నిస్తూ ఉంటాడు. అలా బ్రహ్మోత్సవాలలో తాను రెండవ రోజు రాత్రి హంసవాహనాన్ని అధిరోహించాడు పరమాత్మ. హంసవాహనము అనేటటువంటిది జ్ఞానమునకు చిహ్నము అని అన్నారు. కనుక జ్ఞానప్రదాత అయినటువంటి జ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ జ్ఞానమును అనుగ్రహించడం కోసమని చెప్పి తాను చేత వీణధరించి చక్కగా ఆ తిరువీధులలో తాను హంసవాహనాన్నెక్కి విహరిస్తూ ఉంటే ఆ స్వామి వైభవాన్ని చక్కగా కీర్తిస్తూ ఆళ్వారుల యొక్క ప్రబంధంలో ఉన్నటువంటి స్వామి వైభవాన్నంతా కూడా జియర్ స్వాముల వారు చక్కగా కీర్తన చేస్తూ స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలా కలియుగ ప్రత్యక్ష దైవము కలయంద్రతివాహనకాంతులతో జలజాక్షుని దివ్య సుజాత జనున్ నిలయంబుగ వెంకట నిత్య విభున్ వెలయన్ కనుగొందురు వేడుకతో.

అని ఆ స్వామి యొక్క వాహన వైభవాలు చెబుతూ ఉన్నారు. ఆ కాంతి ఎలా ఉందయ్యా అంటే నలుదిక్కులా కూడా ప్రసరింపజేస్తూ ఉన్నాడు తన యొక్క దివ్యమైనటువంటి శోభను, కాంతిని. రథవాహన రథివాహన కాంతులతో మహారథములు, ఆయన యొక్క వాహనములన్నీ కూడా అద్భుతమైనటువంటి వాహనములు. అలాంటి వాహనములను అధిరోహించినటువంటి వాడై హంస గరుడ శేషాది దివ్య వాహనముల యొక్క కాంతులతో, దివ్యమైనటువంటి శోభతో తాను చక్కగా తిరువీధుల్లో విహరిస్తూ ఉంటే కళా బృందములన్నీ కూడా, నలుమూలల నుంచి వచ్చినటువంటి కళా బృందములన్నీ కూడా స్వామిని సేవించి తరిస్తూ ఉన్నారట. అలా ఆ జలజాక్షుని యొక్క కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ స్వామి నేడు చక్కగా సరస్వతీదేవిగా తాను హంసవాహనం మీద కూర్చొని చేత వీణను ధరించినటువంటి వాడై తాను తిరువీధులలో భక్తకోటికి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ ముందర అశ్వరాజులు, గజరాజులు, హయరాజులు ఠీవిగా స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ, రాజరికాన్ని ప్రకటింపజేస్తూ జగదేక సార్వభౌముడు ఈ తిరువీధులలో విహరిస్తూ ఉంటే తాము తమ యొక్క అధికారాన్ని పొందాలి అని చెప్పి స్వామిని సేవిస్తూ ఉన్నాయట. అలా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలియజేస్తూ ఆ తిరువీధులలో స్వామి విహరిస్తూ ఉన్నాడు. అలా హంసనెక్కినటువంటి ఆ స్వామిని గురించి చెబుతూ అంటారు, ఆయన సరస్వతి రూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నటువంటి పరమాత్మ సత్యాసత్యములను ధర్మాధర్మములను వివేచించేటటువంటి విచక్షణను ఇచ్చేటటువంటి పరంధాముడు. తాను హంసను నెక్కి వివేకము హంసముగన్ సత్యధన్మహారములెల్లన్ హంసగతింబూనియసంగుచు సంసార భయంబు బాపు సర్వేశ్వరుండై. తాను సకల జోకాలకు కూడా అధిపతి అయినటువంటి పరంధాముడు, భక్త సులభుడై భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తులకు సౌలభ్యమనేటటువంటి తన గుణాన్ని దర్శింపజేస్తున్నటువంటి వాడై తాను ఈ తిరువీధులలో బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి సరస్వతీదేవి స్వరూపుడై దర్శనాన్నిస్తున్నాడు అన్నారు. మరి ఏమిటయ్యా ఈ హంసకున్నటువంటి గొప్ప వైభవము అని అంటే, అది పాలను నీళ్లను వేరు చేస్తుంది అని అంటారు. ఈ హంసలు ఆ యొక్క పాలను నీళ్లను వేరు చేసేటటువంటి దుగ్ధ జల భేద విధి యందు ప్రసిద్ధమైనటువంటివి అని అన్నారు. అంటే పాలు అనేటటువంటిది అమృతంతో సమానమైతే ఆ నీళ్లు అనేటటువంటి అజ్ఞానాన్ని, రెండింటినీ కూడా అమృతమేదో అమృతం కానిదేదో తెలుసుకునేటటువంటి జ్ఞానం కలిగినటువంటిది హంస. మరి అలాంటి హంసవాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఏం చేస్తున్నాడయ్యా అనంటే, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ధర్మము, ఇది అధర్మము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అని వివేచించుకునేటటువంటి జ్ఞాన హారాలను భక్తులకు అనుగ్రహింపజేయడం కోసమని చెప్పి అనేక విధములైనటువంటి రత్నహారములు ధరించినటువంటి ఆ పరంధాముడు తాను సరస్వతీదేవిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా చక్కటి ఆభరణముల యొక్క కాంతితో ఆ పాపిటి బిళ్ళలు, చంద్రవంకలు, భుజకీర్తులు, అలాగే స్వామి చేత ధరించినటువంటి ఆ వీణ, ఆ వీణ అనేటటువంటిది సంసారమును తెలియజేసేటటువంటి దానికి ప్రతీక అయితే, ఆ సప్త తంతులు సప్త నాడులకు ప్రతీకలై, అలాగే సప్త చక్రములకు కూడా ప్రతీకలై, అవి ఆ స్వామి ఏ విధంగా అయితే మనకు ప్రాణములకు ఆధారభూతుడై తాను నిలిచి ఉన్నాడో అలా ఆ స్వామి యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాయి. కనుక సర్వేశ్వరుడు తన కృపతో భక్తుల యొక్క అజ్ఞానాన్ని, సంసార భయాలను పూర్తిగా తొలగింపజేసి సకల శ్రేయస్సులను కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలా పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని, అది వెంకటాచలము యొక్క దివ్యమైనటువంటి వైభవం, అలాంటి ఆ వైభవాన్ని తెలియజేస్తున్నటువంటి వాడు తాను దివ్య సుజాత జనున్నన్నాడు. అంటే ఉత్తమ జన్మలు పొందినటువంటి వాడు అని. ఉత్తమ జన్మ ఏమిటయ్యా అనంటే మానవ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటారు శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో. ఎన్నో జన్మల యొక్క పుణ్యము పరిపక్వమైతే తప్ప మానవ జన్మ లభించదట. అలాంటి ఆ మానవ జన్మ ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తి నైవచ జన్మకోటి సుకృతై పుణ్యైన్ వినా లభ్యతే అని అంటాడు. 80 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ లభించడము అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. చేసినటువంటి ఎన్నో పుణ్యములు అవి పక్వమై ఆ జన్మ లభించిన

అప్పుడు ఆ జన్మ ద్వారా ఏం చెయ్యాలయ్యా, సమస్త పాపములను కూడా నశింపజేసి మోక్షాన్ని పొందగలిగేటటువంటి స్థితిని అనుగ్రహించేటటువంటి పరమాత్మ పాదార విందములను తాను నిరంతరము కూడా సేవించాలి. అందుకే పరమాత్మ తాను వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్తమైన అర్చాస్వరూపంతో భక్తకోటి యొక్క సమస్త పాపరాశిని కూడా నశింపజేస్తాను అని చెప్పి పరంధాముడు తాను దివ్యమైనటువంటి వైభవంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా వేం సర్వపాపమాహు కటస్థ దాహ ఉచ్యతే పాపదహనాతేవ వెంకటాచల ఉచ్యతే అని అన్నాడు. ఆ వెంకటాచల క్షేత్ర వైభవం ఏమిటయ్యానంటే అందులో వేం కట అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయి. ఆ వేం అనేటటువంటిది సమస్త పాపరాశిని తెలియజేస్తే కటశబ్దం ఆ పాపరాశిని అంతటినీ కూడా నశింపజేస్తుంది. అలా పాపరాశిని నశింపజేయడం కోసం బ్రహ్మోత్సవాలలో భక్త సులభుడైనటువంటి పరంధాముడు తానే భక్తుల వద్దకు తన చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ కటాక్షింపజేస్తూ చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను, నన్ను ఆశ్రయించండి, ఆశ్రయించి తరించండి అని చెప్పి తాను చక్కటి ఆభరణముల యొక్క కాంతితో గజపుష్పమాలల యొక్క శోభతో హంసవాహనాన్ని అధిరోహించి చేత వీణను ధరించినటువంటి వాడై ఆ కమలనేత్రుడైనటువంటి పరమాత్మ భక్తులకు మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా వేడుకతోన కనుగొందురు విలయం భక్తితో అని అన్నారు. ఆయన ప్రకాశం ఎటువంటిదయ్యానంటే దేదీప్యమానమైనటువంటి ప్రకాశం. సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి ఆ పరంధాముడు, స్వయం ప్రకాశకుడైనటువంటి పరంధాముడు తాను ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ అత్యంత భక్తి ఉత్సాహాలతో ఆనందోత్సాహాలతో ఆ భక్తజనులందరూ కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. గోవింద, పరమానంద, ఆశ్రితానంద, నీవు తప్ప అనుగ్రహించేటటువంటి వాడెవరో లేడయ్యా అని చెప్పి ఆ పరంధాముని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ తిరుమల క్షేత్రంలో స్వయంగా ఆ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని వీక్షిస్తూ ఉంటే మనం ఆకాశవాణి ద్వారా పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని శ్రవణం కీర్తనం విష్ణోహో అని నవవిధ భక్తుల్లో అద్భుతమైనటువంటి భక్తి మార్గం శ్రవణమయ్యా అని అన్నారు. ఆ భక్తి మార్గంలో భగవన్ నామ శ్రవణం అనేటటువంటిది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణగణాలను వినడమే ఆ పరమాత్మ యొక్క సాయుజ్యానికి మనల్ని తీసుకెళ్తుంది. కనుక అలాంటి అద్భుతమైన పరంధాముని యొక్క హంసవాహన విశేష గుణ వైభవాన్నంతటినీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. అలా హంసనెక్కినటువంటి ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అనంటే వెన్నెలవన్నెమై మెరుపు వెళ్ళని వల్వలు వీణదాల్చియున్ వెన్నెల చల్వ చూపులను వెల్లువగొల్పు కృపారసంబునన్ వెన్నెల వంటి కీర్తినిల విద్యలు నేర్చిన వారికి చుచున్ వెన్నెల వేళ సంచపై వేడుక వచ్చెడు స్వామి గొల్చుడి. ఆ స్వామి ఎలా ఉన్నాడు అనంటే చంద్రకాంతితో సమానమైనటువంటి ప్రకాశంతో విరాజిల్లుతూ ఉన్నాడు. అందుకనే వెల్లని వల్వలు అని అన్నారు. ఆ తెల్లని గొడుగుల కింద స్వామివారు తెల్లని వస్త్రాన్ని పట్టుపుట్టము కట్టినటువంటి అమ్మవారి స్వరూపంతో దర్శనాన్నిస్తూ ఉన్నాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలలో హంసవాహనారూఢుడైనటువంటి పరంధాముడు. మరి చేతిలో ఏమిటయ్యా, వీణయుదాల్చియున్. చేతిలో ఉన్నటువంటి వీణ ఏమిటి అనంటే అది ఏడు తంత్రులు కలిగినటువంటిది. ఆ సప్త చక్రములను కూడా శాసించేటటువంటి పరంధాముడు తాను ఆ చేత వీణను ధరించినటువంటి వాడై తిరుమలగిరులలో కలిదోషహారుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క గోవిందనామస్మరణ ప్రతిధ్వనిస్తూ ఉండగా భక్తజన సందోహాల మనస్సులను పులకరింపజేస్తూ ముగ్ధ మనోహర రూపంలో తాను జ్ఞానప్రదాతగా తిరువీధులలో కనుల విందుగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అలా అనుగ్రహిస్తున్నటువంటి ఆయన దృష్టి ఏమిటి అనంటే వెన్నెల చల్వ చూపులన్ చంద్ర కిరణములు ఎంత చల్లదనాన్ని, హాయిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయో తన చల్లని చూపుల చేత భక్తుల తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేసి కటాక్షింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అందుకనే ఆయనకు మంగళాశాసనం చేస్తూ హస్తగిరి అన్నన్ స్వామి వారు అంటారు, దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అని అంటారు. అంటే ఆ స్వామి దయ ఎటువంటిదయ్యానంటే సమస్త
జీవకోటిని

కూడా ఉద్ధరించేటటువంటి అమృత ప్రవాహం అట. ఆ సముద్రంలోని అలలు నిరంతరము కూడా ఒడ్డును తాకుతూ చల్లటి స్పర్శను ఎలా కలిగిస్తాయో అలా ఆ స్వామివారి యొక్క కటాక్ష వీక్షణలు భక్తులపై నిరంతరం ప్రవహిస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికమైనటువంటి తాపాలనన్నింటినీ కూడా క్షణకాలంలోనే చల్లారుస్తాయి అని అన్నారు. పరమాత్మ యొక్క అనుగ్రహం అంత విశేషమైనటువంటిది. ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆ ఆశ్రయించినటువంటి వారిని అహం దూరదస్తే పదాంభోజ యుగ్మం ప్రణామేచ్చయాగత్య సేవాం కరోమి సగృత్సేవయ నిత్య సేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని ప్రార్థన చేస్తారు. అయ్యా నేను ఎక్కడో దూరంగా ఉన్నాను, రాలేకపోయాను, బ్రహ్మోత్సవాలలోని కమనీయమైన సుందర దివ్య రూపాన్ని దర్శించలేకపోయాను, ఆ మనోహరమైనటువంటి దర్శన భాగ్యాన్ని పొందలేకపోయాను అని చింతించక్కర్లేదట. ఆ స్వామి వెంకటాచలం ఏ దిక్కున ఉందో ఆ దిక్కుకు వెళ్లి ఒక్కసారి నమస్కరిస్తే చాలట. తన భక్తుని ఇక్కడ నుంచే తాను అనుగ్రహించేటటువంటి నిరతిశయమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు పరంధాముడు. అందుకనే అహం దూరదస్తే పదాం భోజయుగ్మం, నీ పాదాలను ఆశ్రయించాలని నేను చాలా దూరం నుంచి కూడా వచ్చానయ్యా. ఒక్క క్షణమాత్ర దర్శన భాగ్యం చేత నన్ను అనుగ్రహించు అంటే చాలు, క్షణమాత్ర కాలంలోనే ఆయన సకలములైనటువంటి ఐశ్వర్యాలను కూడా అనుగ్రహింపజేసి తరింపజేసేటటువంటి వాడు. కనుక అలాంటి స్వామి యొక్క కృపా వీక్షణలు ఈ హంసవాహనం మీద ఆయన చల్లగా చూస్తూ అందరినీ కూడా కటాక్షింపజేస్తూ ఉన్నటువంటి వాడు. వెల్లువగొల్పు కృపారసంబున తన యొక్క కృపా ప్రవాహం చేత భక్త కోటినంతటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి ఆ పరంధాముడు చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యం ఏమిటి అనంటే, ఎంతటి నిరతిశయమైనటువంటి వాత్సల్యము అనంటే ఆ పరంధాముడి యొక్క వాత్సల్యము ఒక లేగ దూడను ఆవు ఏ విధంగా అయితే దగ్గరకు తీసుకుంటుందో, తనను నమ్మినటువంటి వారిని, తనను ఆశ్రయించినటువంటి వారిని, తన పాదములను నిరంతరము కూడా నమ్మినటువంటి వాడిని, తన నామస్మరణ చేసినటువంటి వాడిని ఆయన ఆ విధంగా దగ్గరకు తీసుకుంటాడట. ఏమిటయ్యా ఆ నామస్మరణం యొక్క వైభవము, ఆ పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి నామం ఏమిటి అనంటే, ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి గోవింద నామస్మరణ. గోవింద అని ఆర్తితో పిలిస్తే చాలు, పులకరించిపోతాడు. తన భక్తుడు ఆర్తితో పిలిచాడని భక్తుని కోసం వైకుంఠాన్నే విడిచి వచ్చినటువంటి ఆ పరంధాముడు, మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం ధరణ్యాం అవతీర్ణోసి వరేణ్యో వరదోర్చిత అని అన్నారు. తన భక్తుల కోసమని చెప్పి నిర్హేతుకమైనటువంటి కృపా విశేషం చేత భక్తుని అనుగ్రహించాలి, ఆర్తితో ఉన్నటువంటి వారిని కటాక్షించాలి, తనను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించాలి అని చెప్పి సకల ఐశ్వర్యాలకు ఆనందాలకు నిలయమైనటువంటి వైకుంఠాన్ని విడిచి భూలోక వైకుంఠంలో పరమాత్మ కొలువై ఉన్నాడు. అలాంటి స్వామి నామస్మరణ ఏం చేస్తుందయ్యా అనంటే, స్థలేషు దుర్గేషు జలేషు ఖేషు గర్భేషు అరణ్యేషు చైతవేషు నామైవ భావ్యం కలు సర్వలక్షణం మాయావినో విశ్వకుటుంబినస్తే. స్వామి నీవు ఇందుగలడందు లేవని సందేహము వలదు అని ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడే, అలా నిన్ను నమ్మినటువంటి వాణ్ణి ఎక్కడ ఉన్నా వాణ్ణి రక్షిస్తావయ్యా, నీ నామాన్ని చెబితే అని అన్నారు. ఏమిటయ్యా అదంటే, అక్కడ స్థలములందు, దుర్గములందు, జలములందు, ఆకాశమునందు, గర్భమునందు, అరణ్యమునందు, చివరకు ఆ కపట విషయముల్లో కూడా, అంటే ఏదైనా దుఃఖ సమయం ప్రాప్తమైనప్పుడైనా సరే నీ నామస్మరణ చేస్తే చాలు, గోవింద అనే ఆర్తితో అంటే చాలట. ఆ స్వామి వెంటనే విశ్వకుటుంబీకుడు అని అన్నారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు తానై వచ్చి తన భక్తుని ఆదరించి రక్షిస్తాడు అని అన్నారు. అందుకనే ఏమిటయ్యా ఆయన రక్షణ విధానము అనంటే, ఆయన జగద్రక్షణ విధానం చాలా అద్భుతంగా చెబుతారు. వాత్సల్యాదవయ ప్రధాన సమయార్థార్థి నిర్వాపణాత్ ఔదార్యాదగ శోషణాదగణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్యః శ్రీపతిరేక ఏవ జగతామభవత్యేతే సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువః. ప్రహ్లాదుడు, విభీషణుడు, కరిరాజు,
అహల్య ధ్రువుడు.

విధంగా అయితే పరంధాముని సేవించారో, వారిని ఏ విధంగా తాను అనుగ్రహించాడో వాత్సల్యాత్ అన్నారు. దగ్గరకు తీసుకున్నాడు ప్రహ్లాదుని. తాను చక్కగా ఆ దైత్యుని మర్దించి ప్రహ్లాదుని మాట నిలపడం కోసం తాను స్తంభంలో వచ్చినటువంటి వాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనం మీద ఉండి నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తానయ్యా అన్నాడు. వెన్నెల వంటి కీర్తినిస్తానన్నాడు. విద్యలు నేర్చిన వారికి ఇచ్చుచున్నానన్నాడు. స్వచ్ఛమైనటువంటి వెన్నెల వలె ఉండేటటువంటి ఆ కీర్తి ప్రతిష్టలన్నింటినీ కూడా ఇస్తానన్నాడు. మరి విద్యలు నేర్చిన వారు అంటే అర్థమేమిటయ్యా? చదువులు నేర్చినటువంటి వారు. ఆ చదువులంటే ఏమిటి అని అంటే, చాలా చక్కగా ప్రహ్లాదుడి మాటలో చెబుతాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చదువులంటే ఏమిటి అనంటే, చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటే కదా చదువు. ఆ చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటటువంటి చదువు నేర్చుకోమన్నాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుని ఆశ్రమానికి పంపుతూ ఉన్నాడు గురుకులానికి. అలా గురువుల దగ్గరికి పంపుతూ అన్నాడాయన, చదువని వాడగ్నుండగు చదివిన సద సద్వివేక చతురత గలుగున్, చదువగవలయును జనులకు చదివించెదనార్యుల చదువుము తండ్రి. చదువు అంటే ఏమిటయ్యా అనంటే, పోతన మహాకవి చాలా చక్కగా చెబుతూ అన్నాడాయన, చదువు అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదయ్యా, అసలైన చదువు ఏమిటి అనంటే సదసద్వివేక చతురత గలుగున్, సత్ అసత్, ఏది మంచి ఏది చెడు అనేటటువంటి జ్ఞానం ఇవ్వాలి. మరి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించేవాడెవడయ్యా? పరమాత్మ. అందుకనే ఆయన హంసవాహనాన్ని నిర్వహించాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాంటి జ్ఞానప్రదాత అయినటువంటి ఆ పరంధాముడు తాను వీణాపాణి అయి సరస్వతీదేవిగా, సరస్వతీదేవి అనంటే జ్ఞానం, ఆ జ్ఞానమును అనుగ్రహించేటటువంటి పరంధాముడు ఆయన. ఆయన యొక్క పదరేఖల్లో అంటే పాదముల యందు ఉన్నటువంటి రేఖల్లో చెబుతూ అంటారు, సర్వా విద్యా దదామీతి పదరేఖ దరహ అని అంటాడు. పాదముల యందు ఆయన ఒక రేఖను ధరించి ఉండి ఆ రేఖ యొక్క ఉద్దేశం ఏమిటయ్యానంటే, కోరిన వారికి కోరిన విద్యలనన్నింటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అలాంటి వెన్నెల వేళ అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిదే చదువు. పరంధాముని యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటిదే చదువు. అలాంటి చదువులు నేర్చినటువంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి వాడై వెన్నెల వేళ చక్కగా ఈ శరద్ ఋతువులో చల్లని ఆ గాలులు వీస్తూ ఉండగా నిశిలో ఆ చంద్రుని యొక్క వెన్నెల కిరణములు తృతీయ నాడు చక్కటి ఆ కిరణముల చేత ప్రకాశిస్తున్నటువంటి వాడై సంచపై వేడుక వచ్చెడు స్వామి గౌచుడి. శరద్ధువు స్వచ్ఛమైనటువంటి రాత్రి వేళ తిరువీధులలో తిరుమలేశుని ఆ హంసవాహన సేవ చాలా నేత్రపర్వంగా సంచ అని అన్నారు ఇక్కడ. సంచపై అనంటే ఆ హంసవాహనం పైన ఆనందోత్సవాలతో బ్రహ్మోత్సవ శోభతో ఆ స్వామివారు చక్కగా పిలిస్తే పలికేటటువంటి కొండల రాయుడు దివ్యమైనటువంటి వైభవంతో అప్రాకృతమైనటువంటి శరీరము ఆ తెల్లని వస్త్రముల యొక్క కాంతులతో దివ్యమైనటువంటి మెరుపులతో ప్రకాశిస్తూ ఉండగా దదీప్యమానమైనటువంటి తేజస్సుతో భక్త బృందాన్నంతటినీ కూడా అనుగ్రహింపజేస్తూ తాను తన దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ తన యొక్క దృక్కులను ఆ యొక్క వెన్నెల వంటి చల్లని అమృతాన్ని కురిపించేటటువంటి కరుణా దృక్కులను భక్త కోటిపై అనుగ్రహింపజేస్తూ తాను నిరంతరము కూడా తన భక్తులను రక్షిస్తాననేటటువంటి ఆ ప్రతిజ్ఞను తాను నెరవేరుస్తున్నటువంటి వాడై జ్ఞానులకు సకల విద్యలను కూడా ప్రసాదిస్తూ హంసవాహనంపై వేడుకగా వస్తున్నటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇక్కడ చాలా చక్కగా వైభవంగా తెలియజేస్తూ ఉన్నారు. అలా స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. మరి ఆ హంసవాహనం అంటే ఏమిటయ్యా? ఆ హంస స్వరూపం ఏమిటి అనంటే, దోషహీనత్వాద్ హం సారత్వాత్ సహా అని అన్నారు. ఉపనిషత్తులు ఆ పరమేశ్వరుని హంసగా కీర్తిస్తున్నాయి. మనం నిరంతరము చేసేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో అది హంస అన్నారు. మరి ఆ హంసజపం ఎలా చేయాలి అనంటే, ఇంద్రియముల నిగ్రహించి ప్రాణముల మనసమును గూర్చి వాణితో కలిపి హంస ఎనగ నొప్పు హంస మంత్రంబు యోచించి నిరతము యోజింపవ.

వల్లయు. ఇక్కడ ఇంద్రియములు నిగ్రహించాలి. ఇంద్రియములు ఏమిటి అని అంటే శబ్ద రూప రసగంధ స్పర్శలు అని అన్నాడు. అంటే వినకూడనివి, తినకూడనివి, చూడకూడనివి, స్పర్శించకూడనివి ఏవైతే ఉన్నాయో వాటి వైపుకు మనస్సు పరిగెడుతుంది. మరి ఆ మనస్సును నియంత్రించాలి అని అంటే ఇంద్రియములు నియంత్రించాలి. ఇంద్రియములు ఎలా నియంత్రిస్తావయ్యా? చేతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం అని అన్నారు. మనస్సు అనేటటువంటి అగ్ని ఆ యొక్క అద్దాన్ని ఏదయ్యా నియంత్రిస్తుంది అనంటే అది భగవన్నామస్మరణ. కలియుగంలో అత్యంత విశేషమైనటువంటిది భగవన్నామస్మరణ. కలి వినాశన, కలి యొక్క దోషాలనన్నింటినీ కూడా నశింపజేసేటటువంటిది అలాంటి ఆ భగవన్నామస్మరణ చేత గోవింద గోవింద గోవింద అని ఆర్తితో ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూప వైభవాన్ని నిరంతరం కూడా మనన చేస్తూ ఉంటే ఆ మనస్సు ఎక్కడికి కూడా పారిపోకుండా అది నియంత్రించబడుతుందట. అలా మనస్సును నియంత్రించి ప్రాణములను శ్వాస నిశ్వాస రూపంలో ఉన్నటువంటిదే ప్రాణము. ఆ ప్రాణముని ఆ ప్రాణములు నడిపేటటువంటి వాడు ఎవడయ్యా? పరంధాముడు. కనుక ఆ ప్రాణముల్ని నియంత్రించమన్నాడు. ఎలా నియంత్రించాలి? ప్రాణాయామం ద్వారా నియంత్రించాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను మెల్లగా ఆ యొక్క శ్వాస తీసుకోవడం, శ్వాస విడవడం, అలా విడిచేటప్పుడు హం, తీసుకునేటప్పుడు సహ, ఇవే హంస జపము, అజపా జపము అని అన్నారు దాన్ని. అలాంటి అద్భుతమైనటువంటి ఆ జపము నిరంతరము కూడా మనిషి చేస్తూనే ఉంటాడు. అందుకనే హంస ఎనగన్ ఒప్పు, హంస అనే పేరుతో అలరారేటటువంటి హంస మంత్రం అది. అలాంటి ఆ హంస మంత్రాన్ని యోచించి నిరతమున్ యోజింపవలయ, నిరంతరము కూడా అది మనస్సు, ఆ హంస మంత్రాన్ని మనస్సులో జపం చేయాలి. అది మన ప్రమేయం లేదు. ప్రమేయం లేకుండగానే పరమాత్మ యొక్క అధీనమైనటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి. హంస జపం చేస్తూనే ఉంటాం, కానీ దాన్ని నియంత్రించి చేస్తే ఆ పరమాత్మ యొక్క తత్వం మనకు అవగతమవుతుంది అని అన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆ హంస వాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఆ జ్ఞానాన్ని మనకు అందించాలి. అలాంటి సప్తాంబుదీరంజక రాజహంసం అని అన్నాడు శుక మహర్షి. ఆ వెంకటాచల క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఘనవేంకటపతి ఎవరయ్యానంటే సప్త సముద్రాలు, సప్త ద్వీపాత్మకమైనటువంటి ఈ భూమండలానంతటినీ కూడా రంజింపజేసేటటువంటి గొప్ప రాజహంస ఇక్కడ విరాజిల్లుతోందయ్యా. ఆ హంసను సేవిస్తే చాలు, ఆత్మ అనాత్మతత్వాన్ని ఇస్తుంది, జ్ఞాన అజ్ఞానాలను తొలగింపజేసి ఆ యొక్క విచక్షణను, జ్ఞానమేదో అజ్ఞానమేదో, సారమేదో నిస్సారమేదో, ధర్మమేదో అధర్మమేదో తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ యొక్క దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేశారు. అలాంటి ఆ హంస, పరమహంస అయినటువంటి పరమాత్మ తాను నేడు ఆ హంసవాహనాన్ని అధిరోహించాడు. అలా మనస్సు అంటే మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చానన్నారు. శుద్ధమైనటువంటిది అశుద్ధమైనటువంటిది అని అన్నారు. అశుద్ధం అంటే ఏమిటయ్యా? కోరికలతో ఉన్నటువంటిది. కనుక అలాంటి కోరికలన్నింటినీ కూడా నశింపజేసి మనకు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి పాదార విందములను వేడుకుంటూ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అని ఆ దివ్యమైనటువంటి పాదార విందములను ఆశ్రయించే జ్ఞానాన్ని అనుగ్రహించమని స్వామిని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా అద్భుతమైనటువంటి ఆ దివ్య నామస్మరణతో మారుమోగుతోంది ఈ తిరుమల క్షేత్రం అంతా కూడా. అలాంటి పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసౌ సోహమస్మి అన్నాడు. ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినటువంటి నేత్రములే కదయ్యా నేత్రములు. ఆ కమనీయమైన హంస వాహన స్వరూపంలో విరాజిల్లుతున్నటువంటి దేదీప్యమైన కాంతితో ప్రకాశిస్తున్నటువంటి పరంధాముని యొక్క హంస సేవలు, హంసవాహన సేవలో జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీనివాసుని యొక్క తత్వాన్ని అద్భుతంగా కమనీయమైనటువంటి దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేసేటటువంటి ఆ స్వామి వైభవాన్ని వెన్నెల వంటి చల్లని చూపులతో ఆర్తుల యొక్క తాపత్రయాలన్నింటినీ కూడా నశింపజేస్తూ వరదహస్తుడైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మననం చేసుకుందాం. ఆ పరంధాముని యొక్క మనోహరమైనటువంటి గుణగణాలనన్నింటి మన యొక్క హృదయంలో పదిలం చేసుకుందాం.

0: ఆ స్వామి వెంకటాచల క్షేత్రం ఏ వైపు ఉందో ఆ వైపున తిరిగి చక్కగా పరంధాముని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని చెబుతూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ పరమాత్మను వేడుకుందాం. హంసవాహన రూఢ గోవింద గోవింద, ఆపద మొక్కుల వాడ అనాథరక్షక గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పి వెంకటాచలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, ఆర్ రామగోవిందరెడ్డి, వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి విన్నారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతలు వింటారు. ముందుగా యువతరం చూద్దాం. ఇల్లందు బాటం ఫీడ్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృతం, కృష్ణ చరిత, బబిత, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోష్ని, పార్వతీబాయ్, చోటాపూరన్ పాసి, జగన్మాత, ఇంకా వేరే బంధుమిత్రులు కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రం నుంచి.

శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యామానందిని గ్రామం నుంచి అజయ్, అరుణ్, హరీష్, హనుమాన్లు, సాత్విక, లాస్య, భరత్, వసంత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రం నుంచి

శ్రోతల కోరిన చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు కొత్తగా రైటర్ బస్తీ నుంచి మోహన్ రావు, సుజాత, వెంకటమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట చెంచులక్ష్మి చిత్రం నుంచి గాన్ చేసిన వారు గణసాల వెంకటేశ్వరరావు, జిక్కి సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:44 దాటి 9 సెకండ్లు. 8:45 సమాచార సంధ్య హిందీలోను, అనంతరం 9 గంటలకు న్యూస్ 9 ఆంగ్లలోను వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 9:10 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి వింటారు. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ముందుగా హిందీలో వార్తలు విందాం మరికొంచెం సేపట్లో.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భక్త అంబరీష హరికథ గానం వింటారు. కథకురాలు శ్రీమతి ఎస్ భారతి. వినండి భక్త అంబరీష హరికథ గానం.

ఆకాశవాణి ప్రియ శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్వాంజలు. ఈనాటి సత్యథ భక్త అంబరీష. పురుషులలో పుణ్యపురుషుడు, భక్తాగ్రగణ్యుడు, నిరంతర హరినామామృత పానమత్త చిత్తుడు, నాభాగ మహారాజ గర్భశుక్తి ముక్తాఫల నందనుడు అంబరీషుడు.

సత్యము ధర్మము తప్పక ప్రజలను సమ్మతిగా బ్రోచుచు నిమ్ముగ లోకంబులకు ప్రియముగ ననయంబుగడు ఘనమైన యశము నిలుకురం ధర్మాన్ని నాలుగు పాదములను తూచా తప్పక ప్రజలను కన్నబిడ్డల కంటే మిన్నగా చూస్తూ సమస్త లోకాలకు శాంతిని కలుగజేస్తూ రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నాడు అంబరీషుడు.

అంబరీషుడు మీనాక్షి అనేటువంటి కన్యను కళ్యాణమాడాడు. ఒకరోజు అర్ధాంగి అయిన మీనాక్షిని చూసి, దేవి, రాజ్యభోగాలను చాలా కాలంగా అనుభవించి విసిగి వేసారిపోయాను. మన కుమారునికి రాజ్యాభిషేకాన్ని, రాజ్య పట్టాభిషేకం జరిపించి నేను విష్ణుప్రీతి కొరకు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అన్నది నా ఆకాంక్ష, నా అభిలాష. అందుకు మరి నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. ఆ మాట విని వినగానే ఒక్కసారిగా

స్వామి, మీరు లేకుండా ఒక్క క్షణమైనా నేను జీవించగలనా? నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి. నేను మీ సేవ చేసుకుంటూ నా జన్మ పునీతం చేసుకుంటాను. సతికి పతియే దైవమని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయే, నా మనవి మన్నించండి, నా కోరిక నెరవేర్చండి అని అర్థించగానే అర్ధాంగి మీనాక్షిని హృదయానికి హత్తుకుని ఆనందించిన అంబరీషుడు ఒక చక్కని సుముహూర్తంలో కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యాన్ని చేరి చక్కని కుటీరాన్ని ఏర్పరుచుకుని మునుల సహవాసంతో ఒకనొక సమయంలో ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాడు. వశ్చన కాలం ఆ యొక్క వ్రతం పరిపూర్ణంగా కొనసాగింది. ఆ తర్వాత ద్వాదశి

ఇలా ద్వాదశీ వ్రతం సాగిస్తున్నాడు. ఘనాపాఠీలు వేదాలు చదువుతున్నారు. ఒక ప్రక్క తర్క వితర్క వ్యాకరణాలను వాదిస్తున్నారు. సూర్య నమస్కారాలతో, యాటక శ్రేష్ఠులతో, అతుల తపో నిష్టా గరిష్ఠులతో, తత్వజ్ఞాన పరాయణులతో ఆశ్రమమంతా శ్రీహరి నామామృతంతో కళకళలాడుతోంది. నారాయణ ప్రీతికరమైన వ్రతాన్ని ఆచరిస్తున్న సమయంబున క్రూర బుద్ధితో దూర్వాసుడు అనేటువంటి మహర్షి ఎట్లాగైనా ఆ వ్రత భంగం చెయ్యాలి అనేటువంటి దుష్టబుద్ధితో ఒకనాడు ఆశ్రమానికి ఏతెంచి, నాయన అంబరీష, లోక కళ్యాణార్థం మంచి వ్రతానికి నాంది పలికావు, నా ఆశీస్సులు నీకు ఎల్లవెళ్ళలా ఉంటాయి. అయితే ఆకలి బాధతో బొగలుచున్నానయ్యా, కాస్త ఆతిథ్యం అందించగలవా అని అడిగాడు. ఆహా, అతిథి దేవోభవ, తప్పక ఆతిథ్యమిస్తాను అన్నాడు. సరే, శుచిగా స్నానం చేసి వస్తాను అని చెప్పి దూర్వాసుడు కాళింది అనే నదిలో మునిగి దాగున్నాడు. ఎంతసేపటికి ఆయన రావకపోవడం చేత అంబరీషుడు అంతర్మధనం కొనసాగించాడు. ఇటు చూస్తే ద్వాదశీ వ్రత పారణ ఘడియలు ముంచుకొస్తున్నాయి, అటు చూస్తే అతిథి ఇంకా రాలేదు. అతిథికి ఆతిథ్యం పెట్టకుండా ముందు తాను స్వీకరించకూడదు, అలాని పరగడుపున వ్రతపాలన పూర్తి చెయ్యకూడదు. ఏం చెయ్యాలో కర్తవ్య బోధ చెయ్యండి అని అక్కడి వేద పండితులను అడుగగా వాళ్ళన్నారు ముక్తకంఠంతో, నాయనా,

అతిథి రాకపోసం ఆలస్యం చెయ్యకుండా సలిల భక్షణంబు అనివిధాన సమ్మతంబు అన్నారు. వెంటనే సలిల భక్షణం చేశాడండి అంబరీషుడు. అగ్గి మీద పడ్డ గుగ్గిలల్లో భగ్గుమన్నాడు. దూర్వాసుడు పరుగు పరుగున వచ్చి, ఓయే అంబరీష, ఓ ఆడే దూరా,

తన జడను మంత్రించి విసిరాడు. ఒక భయంకరమైనటువంటి ఘోర శక్తి ఉద్భవించింది. దాని ఆకారం చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా భయభ్రాంతులై చెల్లా చెదురయ్యారు. ఎట్లా ఉంది దాని యొక్క ఆకృతి? అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రమ కృంగీల దీర్ఘ శరీరమరా ప్రళయ కాలానల ప్రభల జట్రీకృతే క్షణముల రౌద్రభక్షయముగా. త్రైలోక్య కమణనోత్సాహ సూచక ఘన వక్ర త్రయోగ్రత

ఆ భయంకరమైనటువంటి ఘోర శక్తిని చూసి అందరూ గజగజ వణికిపోతున్నారు. ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీహరిని మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా అంబరీషుడు వేడుకుంటున్నాడు. స్వామి,

పంచమాపు పిదతుంది నెట్టులైనా సరే నిను గొల్తు దాసునకు అభీష్టాది.

పరంధామ, నా ద్వాదశి వ్రత పారణ ముగిసిన పిదప నేనేమైనను నాకు చింత లేదు. నిశ్చింతతో నీ చింత చేర్చుకో స్వామి. ధర్మ నిర్ణయం చేసిన పెద్దలు చెబితేనే కదా సలిల భక్షణం చేశాను. నిన్ను మనసారా మదిలో నమ్మి ఈ ప్రయత్నం చేశాను. నన్ను పాలముంచినా నీటముంచినా నీదే భారం, నేను నిమిత్త మాత్రుణ్ణి. సర్వకాల సర్వావస్థల యందు నిన్ను నమ్మి సేవించిన భక్తుని కాపాడకున్ననిక జనులందరూ నాస్తికులై ఆశ సంస్కృతి సంప్రదాయాలు ఆశికత్వం నశిస్తుంది. దేవ మహానుభావ దీనబాంధవ జనార్దన జగద్రక్షక సర్వసర్వం సహాచక్రమేలే పరమాత్మని నమ్మిన వాడనే దేవ, నాపై నీకెందుకింత కినుక అని అంబరీషుడు శతవిధాల సర్వాంతరయామిని త్రికరణ శుద్ధిగా ఎలుగెత్తి పిలిచాడు. స్వామి తన భక్తులకు ఎటువంటి ఆపద కలిగినా చూస్తూ ఉండడు, అందుకే సుదర్శన చక్రానికి పని కల్పించి ఆ చక్రాన్ని సంధించారు స్వామి. ఆ చక్రం ముందుగా ఆ ఘోర శక్తిని రూపుమాపి అంబరీషుని అనుగ్రహించి దూర్వాసుని వెంట తరిమి బాధిస్తోంది. ఆ చక్ర జ్వాలలను ఆపడం ఎవరి తరం కాదు. ముందుగా దేవేంద్రుని దగ్గరికి వెళ్లి దూర్వాసుడు శరణు వేడాడు. అంతా తన యొక్క అనుభవాన్ని ఇంద్రుడు దూర్వాసునికి తెలియచేస్తున్నాడు. ఏమయ్యా, నీలాగే నేను కూడా అహంకారంతో కన్ను విన్ను గానక ఒకనాడు ఏం చేశానో తెలుసా? యాదవులందరూ గోపూజ చేస్తూ గోవర్ధనగిరికి మొరుక్కుతున్నారు. అప్పటిదాకా నన్ను సేవించేవారందరూ ఒక్కసారిగా గోవర్ధనగిరికి మొరక్కడం నేను చూసి సహించలేక మేఘాలను పిలిపించి ప్రళయాన్ని సృష్టించమన్నాను. ఆ మహాప్రళయం ఎలా ఉంది? గాఢాంధకారం ఉగ్రం

కడుపులతో గుట్టు మేటి పిరుంగుల మృతలకు మూర్చపోవారు. ఏనుగు తొండములా తలేసి ధారలు పడువారు.

కాలం విదేయని తలంచువారు అశనదిద్రల నెరుగక ఎడరువారు అనుచు కృష్ణుని వేడరి.

ప్రకృతి ప్రళయ తాండవం చేస్తోంది. ఆ వికృత రూపాన్ని చూసి యాదవులందరూ కూడా భయభ్రాంతులై ప్రాణాల మీద ఆశ వదిలిన వారై చేయునది లేక ఆ నందనందనుని యశోదాసుతుని ఇట్లు ప్రార్థించసాగారు.

నందాది యాదవులు ఇట్లా వేడగా, దేవేంద్రుని పన్నాగమని ఎంచినటువంటి పరమాత్మ తన కేలను గోవర్ధనగిరిని ఎత్తి యాదవులందరినీ కూడా కాపాడడం జరిగింది. ఆ సమయంలో నాకు గర్వభంగం జరిగిందయ్యా. మళ్ళా ఏ ముఖం పెట్టుకుని ఆయన సుదర్శన చక్రానికి ఎదురు వెళ్లగలను? నేను ఆయన ప్రియ స్నేహితుణ్ణి, మా స్నేహానికి భంగపాటు కలిగించకు, కాబట్టి వచ్చిన దారినే వెళ్లిపో అన్నాడు దేవేంద్రుడు. ఇక చేసేది లేక అక్కడ నుండి బ్రహ్మ నిలయానికి చేరుకున్నాడు దూర్వాసుడు ప్రాణభయంతో. అప్పటికే ఈ విషయాన్నంతా కూడా గ్రహించినటువంటి సృష్టికర్త విధాత, ఏమయ్యా దూర్వాస, వేద వేదాంగములలోని రహస్యాన్ని గ్రహించిన జ్ఞానివి, నీవు చేయదగిన పని ఇదేనా? అందరికీ చెప్పవలసిన వాడవు, నీకు నేను చెప్పాలా? ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. అహంకారంతో కన్నో నిన్నో గానక ఈనాడు ప్రాణభయంతో ఉనికిపోతున్నావు. నేను నీలాగే హరి ఎదుట అహంకారంతో ప్రవర్తించి హిన్నుడనయ్యాను. అది ఎలాగందువా? ఒకనొక సమయంలో గోవులను గోప బాలకులను రహస్య మందిరంలో నేను బంధించాను. ఈ రహస్య మందిరాన్ని కృష్ణ పరమాత్మ ఎట్లా ఛేదించగలడా అని నేను ఆలోచించాను. కాని నా గర్వాన్ని పటాపంచలు చేసే విధంగా ఆ రహస్య మందిరాన్ని కృష్ణ పరమాత్మ ఛేదించి గోవులను గోపకులను అందరినీ సురక్షితంగా వారి నెలవులకు చేర్చాడు. ఆ రకంగా నాకు గర్వభంగం జరిగింది. ఆ చక్రజ్వాలలను ఆర్పణం నా వల్ల అయ్యే పని కాదు, కాబట్టి మరొక్కదారి చూసుకో అనగానే చేసేది లేక భిన్న వదనుడై అక్కడ నుండి కైలాసానికి పరుగులు తీస్తూ ఉన్నాడు.

నందీశ్వర పరమేశ్వర కైలాస నివాసి ఉమామహేశ్వర నందివాహన నాగాభరణ అంటూ శంకరుని పాదాలు పూలతీగలు అల్లుకుపోయాడు దూర్వాసుడు. ఆ విషయాన్నంతయో గమనించి, నాయన దూర్వాస ఎంత వాడవు, ఎందుకయ్యా నీకిటువంటి దుష్టబుద్ధి దుర్బుద్ధి? సర్వనాశనాన్ని కొనిపించుకున్నావు, నిన్ను రక్షించడానికి ఎవరూ సిద్ధపడరు. పైగా ఎలాంటి వారైనా గర్వంతో ప్రవర్తిస్తే తలక్రిందులవుతారన్న విషయం నీకు తెలియదా? ఒకనొక సమయంలో నేను కూడా హరి చేతుల్లో పరాభవించబడ్డాను. ఆ కథ ఏమందువా వినునాయన అని తన యొక్క అనుభవాన్ని దూర్వాసునికి వెల్లడి చేస్తున్నాడు శంకరుడు. ఒకనొక సమయంలో నన్ను దర్శించడానికి శ్రీమన్నారాయణుడు కైలాసానికి ఏతించగా నేను గర్వంతో ఆనాడు ఆడుదానివై అసురులకు అన్యాయం చేసి అమరులకు అమృతాన్ని పంచావు. నేడు నీ ప్రజ్ఞ చూపించి నన్ను భ్రమింపజేయగలవా అని నేను నీ సమ్మెలేశాను అంత వనజాక్షుడు నవ్వుతూ ఏమన్నాడో తెలుసా?

శంకరా, నీవు నన్ను ఎగతాళి చేస్తున్నావా? సరేనయ్యా, నాకు కూడా సమయం వస్తుంది, అప్పుడు చూద్ది గాని నా యొక్క ప్రజ్ఞ నా పాఠం. పైగా నీ సమ్మెలేసి పౌరుష వాక్కులు మాట్లాడుతున్నావు. సగము మగవాడవీవో, సగము మాత్రమే మగవాడవైన నీవు మీ సమ్మెలేసి నన్ను ఎగతాళి చేస్తున్నావా? సగము మగవాడవీవో, మీ సముదువ్వి మీ సముదువ్వి.

అని పలికి వనదాక్షుడు వైకుంఠాన్ని చేరాడు. నేను ఆ మాటలు పూర్తిగా మరిచిపోయాను. ఒకనొక సమయంలో విశ్రాంతి కొరకై వనభూముల జరించుచుండగా నాకు ఒక మృదు మధుర మంజుల స్వరరాగం వినిపించింది. ఆహా, ఆ కంఠస్వరం ఎవరిది అని ఆ వనమంతా వెతకగా ఒక సుందరీ లలామ కనిపించింది. ఆహా, అది వసంత ఋతువు. ఆ వన సౌందర్యం చాలా శృంగార భరితంగా ఉంది. ఆ వనిన్ వసంత లక్ష్మి.

అటువంటి సుందర నందనోద్యాన వనమధ్యంబున చంద్రకాంత శిలావేదికపై అందాల సుందరిలా అపరంజి బొమ్మలా ముద్దుగుమ్మలా ముసిముసి నవ్వులతో తన్మయత్వంతో చక్కగా పాటలు పాడుకుంటోంది ఆ త్రిజగన్మోహన సుందరి లలామా.

ఆయన గానం చేస్తున్న ఆ రమణీ లలామును చూసి శంకరుడు ఆశ్చర్య చకితుడై, ఆహా, ఏమి ఈమె సోయగం! యవ్వన సంశ్రిత, రూప పరిపూత, లావణ్య పరిగత, సౌభాగ్య పరివృత, వినయ సంపన్న, సర్వలక్షణ సమన్విత అని పుష్పం చుట్టూ తుమ్మిద తిరుగుతున్నట్లుగా ఆమె చుట్టూ పచారణ చేస్తూ ఉన్నాడు. సుందరి, నీ అందం చూస్తుంటే అది నా ముందరకాల బంధంగా మారింది. నిన్ను వీడి ఒక్క క్షణమైనా నేను జీవించగలనా అని ఆమె అందాన్ని వర్ణిస్తూ ఉన్నాడు.

చూపు గాలమునందగులుకున్న నా మనోవీరం చెప్పున పైకి లాగి తన మిటారంపు గబ్బిగుబ్బ చెక్క వలకం విండు నచ్చి జారిపోనీయనట్టు ఆరంభుగా పయ్యద సర్ది క్రియాశూన్యుండ చాలు చాలు నీ మాటల సరసమని ఎగతాళి చేయు గమనికం కీల్జడు కుచ్చుల్ దూగాడ నీవా మన్మధుని జయించినావని ఈ సడించుగతి చిరునవ్వు నన్మూతి విరిచి సరిసరి జగద్గురుండ ఇది ఆని ఆత్మజ్ఞానమని నిరసించిన నాగులం జట్టలందరికి వాగు వాగు నిక్కముగ నిండు మగవాడవైనను దిక్కించుకోమన్నట్లు చెంగున కురంగ మూలి దాటి పరివిడుచు నిన్గూడక మానరని భీరంపు పల్కుల వెంట దరుమునన్ మాటి మాటికి బెదురు చూపుల వెందిరిగి చూచుచు బంతంబున వేగంబు రెట్టించి ఇది దొరికితివి దొంగయని సమీపించు నా చేతి కందీయందని లాగునం నక్క చిక్కులం పరివిడుచు ఆడుదాని పాటి పరివిడు లేకుండానేయని చిన్నతనంబున దొర్లింటి పగరెట్టించి సమూలంబుగ మధైర్యం గబలించి మదిల్చి మిల్చి భూతపతి నయ్యునం వీడించు మహోగ్రగ్రహ గ్రహోగ్ర కందలంచి మిక్కిలి భయంబులు రాళ్ళప్పలు గట్టుపుట్టలు మిర్రు పల్లంబులక ఇట్టి కుసుమ కోమలు ఎట్లునన్న అతిక్రమించి పరిగెత్తుతున్నది దేవాయయోయని ఆశ్చర్యం ఉప్పిరుగునుడెందంబున నీ తారశిల్లిని గొలది తాదూరమగుచు కుదకు వేల్పు సానులు కొల్వ నిండు కొల్వున్న పార్వతీ సమీపంబుడాసి యో సోదరీ పరికిల్తూ ఎంత వాడెట్లు భ్రమింపనోయని నిలుచున్నదరి నే కామాంధుడనై ఎరులుంట ఎరుంగక అప్పుబోడిన్ కౌగిటన్.

అంత పరమశివుణ్ణు సిగ్గుపడి నారాయణునికి క్షమార్పణ చెప్పుకున్నాడు. స్వామి మన్నించి వైకుంఠం చేరాడు. ఈ కథా విధానాన్ని శంకరుడు దూర్వాసునికి తెలియచేసి, నిన్ను రక్షించగలిగిన వాడు సర్వజగద్రక్షకుడైన ఆ మహావిష్ణు ఒక్కడు తప్ప అన్యులు అనర్హులు, నీవు వైకుంఠవాసునే శరణు వేడు అనగానే వైకుంఠానికి పరుగులు తీశాడు దూర్వాసుడు.

దేవాది దేవ దివ్య ప్రభావ శరణు శరణు అంటూ ఒక దివ్య సౌధాంతరమున అచ్చరుల సురటీలు విసర భాగవతోత్తముల బరాబరులు సేయ శేషశయ్యను చతుర్భాహయుక్తుండై నీలనీరద శ్యాముండై కోటి కందర్పతుల్య ప్రభాదివ్య దేహుండై వజ్ర వైఢూర్య మాణిక్య భాస్వత్ కిరీటుండై రమాసహితుడై ఉన్న శ్రీహరి దివ్య పాదార విందాలను దూర్వాసుడు కూలతీగల అల్లుకుపోయాడు. స్వామి, తుచ్చ బుద్ధిని భక్తుని దూరి వెంట తెచ్చుకొల్టిని పిల్లొచ్చు దేవదేవా. తుచ్చ బుద్ధి నీ భక్తుని దూరి వెంట తెచ్చుకొల్టిని పిండొచ్చు దేవదేవా. చచ్చిపోవచ్చున్నా.

మహాపరాధానికి ఒడిగట్టాదయ్యా. ఇంకెప్పుడు నీ భక్తులకు హాని తలపెట్టను. నా అపరాధాన్ని మన్నించి నన్ను చరితార్థుని చేయవలసినదిగా నిన్ను అర్థిస్తున్నారు. ఆ చక్రజ్వాలలను ఆర్పివేయండి, నాకు ప్రాణరక్షణ కల్పించండి. ప్రాణదాత ప్రభో అంటూ జగద్రక్షకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, లీలా మానుష విగ్రహ స్వరూపుడైన ఆ సర్వాంతర్యామిని త్రికరణశుద్ధిగా ప్రార్థించాడు దూర్వాసుడు. శరణన్న శత్రువునైన కాపాడే ఉదారుడు స్వామి, నాయన నీరు పల్లల్లో నిలువ ఉన్నట్లుగా నేను భక్తుల హృదయాలలో నిలిచి ఉంటాను. సుదర్శనాన్ని సంధించడమే జరిగింది, దాని ఉపసంహారం నా చేతులలో లేదు. అది నా భక్తుడైన అంబరీషుని అధీనంలో ఉన్నది. కాబట్టి నీవు అతనిని శరణు వేడడమే మంచి పని అని పలికి అంబరీషుని కడకు దూర్వాసుని పంపించాడు మహావిష్ణువు. తన భక్తునికే అగ్రస్థానమిచ్చారు. సరే, పరుగు పరుగున వచ్చి అంబరీషుని యొక్క పాదములపై పడి కన్నీళ్లతో అంబరీషుని యొక్క పాదాలు ప్రక్షాళన చేసి తాను ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు దూర్వాసుడు. నాయన, నీవు భక్తాగ్రగణ్యుడవు, మహావిష్ణువు హృదయంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించావు. నీ భక్తి అమోఘం, నీ శక్తి అనిర్వచనీయమైనది. నీవు చేసేటువంటి ఆ వ్రతానికి భంగం కలిగించాలి అనేటువంటి దుష్టబుద్ధితో నా సర్వనాశనాన్ని నేనే కారణమయ్యాను. కాబట్టి నీవు ఆ సుదర్శనాన్ని మళ్ళా యథాస్థానంలో ఉంచి నన్ను అనుగ్రహించవయ్యా అంబరీష అని ప్రార్థించేసరికి ఎదురుగా వస్తున్నటువంటి సుదర్శనానికి భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఇలా ప్రార్థించసాగాడు అంబరీషుడు.

అలా ఎప్పుడైతే అంబరీషుడు సుదర్శనానికి సంస్కారంగా నమస్కారం చేసి ఆ సుదర్శనాన్ని కీర్తించాడో, సు అంటే మంచి, దర్శనం అంటే చూడడం, మంచిని మాత్రమే చూస్తుంది, చెడును ఖండిస్తుంది, అది దాని సహజ స్వభావం. చక్కగా అంబరీషుని యొక్క మాటలు ఆలకించి ఆనందంగా వైకుంఠాన్ని చేరింది సుదర్శనం. దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించమని అర్థించి తాను ఆటంకం కలిగించినటువంటి వ్రతాన్ని తాను దగ్గర ఉండి పూర్తిగా వించి తన యొక్క మహాపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అంబరీషుడు ఆ వ్రతాన్ని పరిసమాప్తి గావించి విష్ణు ప్రీతిని చేసి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైన శుభాశీస్సులు అందుకుని స్వామివారి యొక్క వైకుంఠధామాన్ని చేరి తరించాడు భక్తాగ్రగణ్యుడైనటువంటి కృతయుగ భక్తుడు అంబరీషుడు. అలా స్వామి సన్నిధానంలో స్వామివారిని కీర్తించసాగాడు. జయ జయ నారాయణ రత్తమల సదన భవతరణ, జయ జయ నారాయణ రత్తమల సదన భవతరణ, జయ

మదన శ్యామ సుందర శతకోటి మదన జయ జయ శశి మదన శ్యామ సుందర శతకోటి.

ఈ కథాసుధను హరికథా పితామహుడు శ్రీమదజ్జాల ఆదిభట్ల నారాయణదాసు గారు రచించారు. ఈ కథ విన్నటువంటి భక్తులకు అకాల మృత్యువు తొలగి సర్వ సుఖ శాంతులు కలుగుతాయి, అందరి మనోభీష్టం సిద్ధిస్తుంది. అఖిల లోకాల వారు అఖిల లోకాలు కన్నటువంటి ఆది దంపతులైన ఆ లక్ష్మీనారాయణులకు ఈ విధంగా మంగళహారతులు సమర్పించారు.

కోటి దండంబులు సోమలంగా అనుచును తీయంతు నిన్ను నేను దినంబు అనుచును తీయంతు నిన్ను నేను దినంబు నా

0: మీరింతవరకు భక్త అంబరీష హరికథాగానం విన్నారు. కథకురాలు శ్రీమతి ఎస్ భారతి భాగవతారిణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసారంలో ముఖ్యాంశాలు. ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి, భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తిగీతాలు వింటారు. 6:30 సుభాషితం వెలువడుతుంది. సమర్పించారు శ్రీమతి పోలూరు రాజేశ్వరి. రైతు సమాచారంలో 6:30 చేనినిమలో సస్యరక్షణ గురించి తెలుసుకుంటారు.

ఏడు గంటలకు జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఆరోగ్య కార్యక్రమాలు. జ్వరం శత్రువు కాదు, మిత్రుడే, కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ఏడు గంటల ముప్పై నిమిషాలకు సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం పద్నాలుగో భాగం ఏర్పడుతుంది. ఇందులో శ్రీమతి నీర ప్రసన్న గారి స్వీయ కవితలు వింటారు. క్రీడాలోకం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు వింటారు. క్రీడా సమీక్ష ప్రసారమవుతుంది. సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. ఎనిమిది గంటలకు సమాచార ప్రభాత హిందీలోను, ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లలోని వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం. తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు ఏకచిత్రగానం వింటారు. ఇక పది గంటలకు నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదొట్ట ప్రసారమవుతుంది. పదకొండు గంటలకు చిత్రగీతాలు. మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు శాస్త్రీయ సంగీతం. ఇందులో పండిట రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. కార్మికుల కార్యక్రమం పన్నెండు గంటల నలభై నిమిషాలకు వెలువడుతుంది. ఇందులో పరిశుభ్రత మంచి ఆరోగ్యానికి మార్గం ప్రసంగం, ఇంకా శ్రీ సాధనాల వెంకటేశ్వర గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. ఒంటి గంట ఇరవై నిమిషాలకు చిత్రగీతాలు. మూడు గంటల ముప్పై నిమిషాలకు ఏకచిత్రగానం. నాలుగు గంటలకు చిత్రగీతాలు. అనంతరం ఐదు గంటలకు బతుకమ్మ పాటలు ఎస్ నరసింహ బృందం వారిచే ప్రసారమవుతాయి. సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చిత్రగీతాలు. ఆరు గంటల యాభై నిమిషాలకు వ్యవసాయ సూచనలు. ఏడు గంటలకు మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం చర్యలే. ఏడు గంటల పదిహేను నిమిషాలకు మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. రేపు అంతర్జాతీయ రైతు మహిళా దినోత్సవం సందర్భంగా రైతు మహిళలు అందరికీ ఆదర్శం ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఏడు గంటల నలభై నిమిషాలకు వికసిత్ భారత్. ఎనిమిది గంటలకు తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముచ్చపు పందిరి సేవ ప్రత్యక్ష ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కిన్నెర లహరి. ఇక రేపు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి వింటారు. తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చిత్రగీతాలు. పది గంటలకు రాగం తానం పల్లవి కార్యక్రమాలు వెలువడతాయి. పది గంటల నలభై నిమిషాలకు మధురిమ ఆ పాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపు ప్రసారమైనటువంటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం పదకొండు గంటల మూడు నిమిషాలు దాటి యాభై తొమ్మిది సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు నూరు పాయింట్ ఒకటి మెగాహెర్ట్స్ పై మా తర్వాతి కార్యక్రమం ప్రసారం. అంతవరకు సెలవు. జై హింద్.